0: calibration knowledge, though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Anni pettukunnanra, idigo mee nanna sugar gurinche tension. Malli perigite ee doctor daggariki veltam kharchu okati.
2: Vikram, Jiyan ki malli baaledu ontlo. Ee saari enta kharchu avutundo ento?
0: Different journeys, okate question. Mee parents aina, pillalaina, meeraina. When you face an emergency, stay protected the right way with SNR Insurance. Enroll on snrinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బిక్స్ యూడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, అన్ని దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆమ్కి పనీర్ టిక్కా, విచ్ అమికావా పరాటా.
4: ఎందుకు రోగ్ అని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service catering.
5: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanari bhavanti ani ayurvedam cheptundi. Ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Malemari Farms believes that farming is not backward. It is the future. VVF Agtech Inc. is your calling for farming. Malemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: శ్రోతలందరికీ శుభ సాయంత్రం. మీరు వింటున్నారు రేడియో సుర్బి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రసారమయ్యే పాటల పల్లకి విత్ శ్రీనివాస్ అనే కార్యక్రమంలో ఈనాటి భాగానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి భాగానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నా పేరు గుడిపూడి శ్రీనివాసరావు. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మనం సాంప్రదాయం ప్రకారం ఒక చక్కటి అన్నమాచార్య కీర్తనతో ఈనాటి కార్యక్రమం ప్రారంభిద్దాం. కెవి మహాదేవన్ గారి స్వరకల్పనలో ఎస్ జానకి గారు పాడిన ఈ అన్నమయ్య కీర్తన

0: శుభలేఖ చిత్రం నుంచి మీరు విన్న పాట అన్వాచార్యులు వారి కీర్తన, కె మహాదేవన్ గారి స్వర్గల్పనలు ఎస్ జానకి గారు పాడిన పాట. ఎస్ జానకి సుమారు 60 సంవత్సరాల పాటు భూమిలో మనందరినీ అలరించిన ఆ స్వరం దివికేగి ఇప్పుడు 14 భవనాలను కూడా తన గానామృతంలో వలలాడించడం దివికేగిందనొచ్చు. ఆ పాట వినని రోజంటూ ఉండదండి, అంత అద్భుతమైన గాత్రం, అంత అన్ని వందల పాటలు. అంటే ఆవిడ కెరీర్ లో 60 సంవత్సరాల, సుమారు 50 సంవత్సరాల పైగా ఆ కెరీర్ లో ఆవిడ కొన్ని వేల పాటలు పాడారు. దాదాపు సగానికి సగం భారతీయ భాషల్లో ఆవిడ పాటలు పాడారు. ఆవిడ గత 3-4 రోజులుగా అనమాట కొన్ని వందల పాటలు అలా మైండ్ లో మనకి ఇలా తిరుగుతూనే ఉన్నాయి. ఇన్ని పాటలు పాడిన ఒక అద్భుత గాయని కదా అని చెప్పి. సో ఆవిడ మీద ఇవాళ ప్రోగ్రామ్ చేయాలి అంటే లిస్ట్ ఉంటే పెద్దగా నా దగ్గర ఏమీ లేదు, ఎందుకంటే అన్ని మైండ్ లోనే చాలా పాటలు ఉన్నాయి. వాటిలోంచి నాకు తోచిన పాటలు కొన్ని నేను వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. కానీ మీకు కూడా ఏమైనా రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేయొచ్చు 972-636-1966. జానక్ గారు చాలా మంది సంగీత దర్శకుల నిర్దేశకత్వంలో ఆయన పాడారు. ఎంతో మంది నటీమణులకి వాళ్ళ కెరీర్ కి ఉపయోగపడేట్టుగా కొన్ని అద్భుతమైన పాటలు పాడారు. అలాగే ఘంటసాల గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, పిబి శ్రీనివాస్ గారు, ఇలా అందరితో కూడా ఎంతో మంది గాయకులతో, గాయని గాయకులతో చెప్పాలంటే పాడారు ఆవిడ. సో రకరకాల భాగాలుగా విభజించి కూడా వినొచ్చు మనం చెప్పాలంటే. బట్ నేనేంటంటే అలా అనుకోకుండా మొత్తం అన్ని రకాల పాటల్ని సందర్భానుసారంగా నేను వివరిస్తూ మీకు ఈనాటి కార్యక్రమం పాటలు వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. బాలసుబ్రహ్మణ్యం గారు స్వరకల్పనలో జానక్ గారు పాడిన పాట ఒకటి ఉంది, అంటే ఒక సినిమాలో బాలసుబ్రహ్మణ్యం గారు సంగీత దర్శకు వహించిన దాదాపు 50 చిత్రాల్లో చాలా చిత్రాలకి జానక్ గారు కూడా పాడారు. అందులో ఇది కూడా ఒకటి. మాకు కాల్ వస్తుందండి. నమస్తే, రేడియో సర్వే అండి.
1: హలో,
0: మీరు ఆనేరున్నారండి, మహేష్ గారు.
1: ప్రియతమ తమ సంగీతం అనే సాంగ్ ఉంటదండి.
0: తప్పకుండా. ఏ సినిమా అది?
1: అది ఆలాపన అనుకుంటాండి.
0: కరెక్ట్, ఆలాపన తప్పకుండా వినిపిస్తాను. థ్యాంక్ యూ అండి. ఉషాకిరణ్ మూవీస్ రామోజీరావు గారు నిర్మించిన ఇది సినిమా. ఇది సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఆ సినిమాలో బాలసుబ్రహ్మణ్యం గారు సంగీతం కూర్చగా అందులో జానకి గారు పాడిన ఒక అద్భుతమైన పాట. కొన్ని పాటలు నాటి ప్రధానమైనవి, కొన్ని చాలా మంచి పాటలు పాడారు ఆవిడ, వాటిలోంచి కొన్ని వినిపిస్తున్నాను. వాటిల్లో ఇదొకటి, వేటూరి గారి రచన, బాలసుబ్రహ్మణ్యం గారి స్వరకల్పనలో జానకి గారు పాడిన పాట.

0: చెప్పండి సుగత గారు, మీరు రాని అన్నారు.
1: అదే మీరు సంగీత అనుకూలమైన పాటలు వేస్తున్నా అన్నారు. అవును, ఆవిడ అసలు స్వరాలు జతులు ఇవి కలిసిన పాటలు చాలా ఉంటాయి. సంగీత సంగమంలో కూడా ఉంది కదా బాల కనకం అనే పేరు.
0: తప్పకుండా.
1: మయూరిలో సాంగ్స్ కూడా బాగుంటాయి.
0: ఇప్పుడు మీరు విన్న పాట అది మయూరి చిత్రం నుంచి. అది సప్తపదిలో కూడా ఉంది. సప్తపదిలో కూడా ఉన్నది. బట్ ఎనీవేస్ మీరు అడిగింది సాగర్ సాంగం కదా, తప్పకుండా వేస్తాను. ఓకేనండి. మయూరి చిత్రం నుంచి మీరు విన్న పాట వేటూరి సుందరరామూర్తి గారి రచనకి బాలసుబ్రహ్మణ్యం గారి స్వరకల్పనలో జనకమ్మ పాడిన పాట. ఇవాళ మనం అంటే నేను ఒక గంట అనుకున్నాను, దాదాపు 2 గంటలు సాగేట్టుంది కార్యక్రమం. బట్ తప్పకుండా జానకి గారి పాటలు, నాకు తెలిసిన పాటలు, కొన్ని మంచి పాటలు, ఆవిడ పాడినవన్నీ మంచి పాటలే, అవన్నీ మనం విందాం. అందులో మీకేమైనా రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేయొచ్చు. మనం ఇందాకల మహేష్ గారు ఆయన కాల్ చేసి ఆలాపన సినిమా నుంచి ఒక పాట అడిగారు, వేటూరు గారి రచన, ఇళయరాజా గారి స్వరకల్పనలో జానకి గారు పాడిన పాట.

ఆరాపణ చిత్రం నుంచి మహేష్ గారి కోరికపై వీటి సుందరమూర్తి గారు రచించగా ఇళయరాజా గారి స్వరకల్పనలో జానక్ గారు పాడిన పాట. మనకి ఇంకొక రిక్వెస్ట్ వచ్చింది, సుగోత్రి గారు కాల్ చేసి సాగర్ సంగమ చిత్రం నుంచి బాల కనకమయ్య జాగరాయ కృతిది, ఇది కూడా ఇళయరాజా గారి స్వరకల్పనలో జానక్ గారు పాడిన పాట. ఇళయరాజా గారి స్వరకల్పన జానక్ గారు చాలా గొప్ప గొప్ప పాటలు, అద్భుతమైన పాటలు పాడారు. వాటిలో ఇది కూడా ఒకటి. సుగోత్రి గారు మీ కోరికపై హియర్ యు గో అండి.

సాగర్ సంగమం చిత్రం నుంచి సుగాత్రి గారి కోరికపై త్యాగరాయ కృతికి ఇళయరాజా గారి స్వరకల్పనలో ఎస్ జానక్ గారు పాడిన పాట. ఇంకొక పాటకి మనకి విరామానికి ముందు ఇంకొక పాటకి మనకు అవకాశం ఉంది. ఇలా ఒక ప్రకటన మనం చూద్దామండి. రేడియో సురభి, మీరు రేడియో సురభి వినాలనుకుంటే మా వెబ్సైట్ radiosurabhi.com నుంచి వినొచ్చు, లేదంటే ఐఓఎస్ఆర్ ఆండ్రాయిడ్ డివైసెస్ లో మా యాప్ని డౌన్లోడ్ చేసుకుని వినొచ్చు. అలాగే మా ఫ్రీక్వెన్సీ 107.9 ఎఫ్ఎం HD3, ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయ్యి కూడా మీరు నిరంతరాయంగా మా కార్యక్రమం వినొచ్చు. అంతేకాకుండా సోషల్ మీడియాలో అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ వాటిలో కూడా మీరు రేడియో సురభి కార్యక్రమాలని నిరంతరాయంగా మీరు వినొచ్చన్నమాట. ఇక ఏటుబీ అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏటుబీస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సర్స్, పౌడర్స్, మసాలా, స్పేస్ అండ్ పికిల్స్ ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు ట్యాంగీ గోంగూర రైస్ అండ్ యూర్ ట్రెడిషనల్ టేస్ట్ అండ్ మినిట్స్ ఓన్లీ ఎట్ ఏటుబీ ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్. విజిట్ ATBTexas.com ఆర్ కాల్ 2148722345. ఇక నేను వినిపించాలనుకున్న ఇంకొక పాట, ఇది కూడా మనకి రిక్వెస్ట్ వచ్చిందండి. మహర్షి చిత్రం నుంచి వెన్నెలకంటి రచనకి ఇళయరాజా గారి స్వరకల్పనలో జానక్ గారు పాడిన ఒక అద్భుతమైన పాట, సిడ్నీ నుంచి జయప్రద గారి కోరికపై. జయప్రద గారు హేరీగోండి.

0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
1: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
2: సరే ప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
1: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
2: రాధిక, నెక్స్ట్ వీక్ మన office event ki please take care of the catering, okay?
0: Sure. How many people are we expecting?
2: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
0: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
2: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
3: Boring long drives ki, tiring workouts ki, okate solution. Radio Surabhi, America lo telugu restam.
4: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ దోడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, హనీ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, విచామి కబాబ్, పరోటా.
6: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
5: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
8: Tatra khalu imani ashtav ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti, dani padniche vidhanam, ivanni kuda chodavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
9: విరామానంతరం పాటల పల్లకి కార్యక్రమంలోకి పునఃస్వాగతం. ఈనాటి పాటల పల్లకి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నా పేరు గుడిపూడి శ్రీనివాసరావు. ఈనాటి కార్యక్రమంలో మనం మధుర గాయని శ్రీమతి ఎస్ జానకి గారు వారు పాడిన కొన్ని పాటలు మనం విన్నానుకుంటున్నామండి. రిక్వెస్ట్లు వస్తున్నాయి, అలాగే మీకు కూడా ఏదైనా రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేయొచ్చు 9726361966. జానకి గారు మనకి పాడిన పాటల్లో సినిమాలో నాట్య సన్నివేశాలున్న కొన్ని పాటలు మనం విన్నాం. జానకి గారు చాలా మంది సంగీత దర్శకుల నిర్దేశకత్వంలో ఆవిడ పాడారు, అలాగే కొంతమంది గాయకులు. గాయకుల్లో మొట్టమొదటిగా మనం ఘంటసాల గారు, వారితో కలిసి పాడిన పాటలు కొన్ని, అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దాంట్లోంచి ఒకటి రెండు పాటలు వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. అందులో ఇది ఘంటసాల గారితో కలిసి ఆవిడ పాడిన పాట. శోభన్ బాబు గారు, వాణిశ్రీ గారు వారు కలిసి నటించిన ఖైదీ బాబాయ్ చిత్రం నుంచి వేటూరు సుందరరామమూర్తి గారి రచన, వేటూరు సుందరరామమూర్తి గారి సారీ ఇది డాక్టర్ సి నారాయణరెడ్డి గారు, నారాయణరెడ్డి గారు రచన చేయగా కెవి మాధవన్ గారి స్వరకల్పనలో ఘంటసాల గారు, జానకి గారు పాడిన పాట

మైత్రీస్ రెస్టారెంట్ అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం అయితే హెడ్ టు మైత్రీస్ ఇండియన్ కుజిన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీడ్. అంతేకాదు మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? విజిట్ మైత్రీస్ ఇండియన్ కుజిన్ నౌ, సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. హిందీలో మహమ్మద్ రఫీ గారు, ఆశా భోంస్లే గారు, అలాగే తెలుగులో ఎస్ జానకి గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరూ చాలా బాగా పాటలు పాడతారు. కానీ వీళ్ళ నలుగురులో ఇంకొక ప్రత్యేకత ఒక ఏంటంటే, అది గాత్రాభినయం అండి. పాటతో అభినయం కూడా చేస్తారు వాళ్ళు అద్భుతంగా. అందుకనే కొన్ని కొన్ని పాటలు వింటుంటే మనకేంటంటే, ఆ పాటలు తెర మీద నటీనటులు అచ్చం అలాగే పాడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంటుంది. ఆ భావాన్ని, ఆ ఎక్స్ప్రెషన్స్ ని. బహుశా ఏంటంటే వీళ్ళు పాడిన తర్వాత ఇంకా కొరియోగ్రఫీ ఈజీ అయిపోతాయేమో బహుశా, ఎందుకంటే ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి వీళ్ళు ఆల్రెడీ వాళ్ళ గొంతులో చూపించేశారు కాబట్టి. అదొక ప్రత్యేకత అనమాట. సో అటువంటి పాటలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లోంచి ఇప్పుడు మీరు వినబోయే ఈ పాట రెణిజల సీత. ఈ సినిమాలో ఆ అమ్మాయి ఏంటంటే అబ్బాయి మీద ఏదో ప్రేమను చూపిస్తుంది అనమాట. ప్రేమతో ఏదో నాకు మాట్లాడితే ఆ అబ్బాయి అసలు అసందర్భంగా, అసలు పూర్తిగా సందర్భం అంటే సంబంధం లేని మాట్లాడుతుంటాడు. దానికి ఆ అమ్మాయికి కోపం వస్తుంది. సో ఆ అమ్మాయి గొంతులో ఆ కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, అలాగే దానికి బాలసుబ్రహ్మణ్యం గారు అంటే ఆ అబ్బాయి వెంటనే ఆ అమ్మాయిని మళ్లీ ప్రసన్నం చేసుకోవడం కోసం అని చెప్పి బతిమాలతాడు అనమాట, వివరణ ఇస్తూ ఎందుకలా అన్నాడో అది బాలసుబ్రహ్మణ్యం గారు. అది కొంచెం గమనిస్తే ఇదండి యాత్రాభినయం. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పాట. వీటూరు సుందరరామమూర్తి గారి రచనకి రమేష్ నాయుడు గారి స్వరకల్పనలో, ఎస్ జానకి గారు, బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట రెండు జడ్ల సీల్ చిత్రం నుంచి.

చూడండి, మగాయే మహా పచ్చడి పెరుగేస్తే మహత్తరి, అది వేస్తే అడ్డవిస్తరి మానిన్య మహాసుందరి అన్నారు కదండి, అందుకే అలా పాడనమాట.

విన్నారు కదండి, ఆ అబ్బాయి స్నేహితులు అప్పటికి కాస్త ట్రైనింగ్ ఇచ్చే పంపించరా అమ్మాయితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అని చెప్పి. అయినా సరే ఎంతైనా జీహోని చంపుకోలేగా అబ్బాయి మాగాయలో పెరిగేసుకుంటాను, ఇలా అంటే మరి అమ్మాయి కోపం వస్తుంది కదా. చాలా అద్భుతంగా పాడిన పాటిది. గాత్రా వినయం చేస్తూ బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే జానకి గారు, వేటూరు సుందరరామూర్తి గారి రచనకి, రమేష్ నాయుడు గారి స్వరకల్పనలో రెండు జళ్ల సీత చిత్రం నుంచి. తర్వాత మీరు వినబోయే పాట ఇది భక్త కన్నప్ప సినిమా నుంచి, డాక్టర్ సి నారాయణరెడ్డి గారి రచన చేయగా సత్యం గారి స్వరకల్పనలో జానకి గారు పాడతారు. జానకి గారితో పాటు ఒక నటుడు కూడా స్వరం కలుపుతారు. ఈ పాట వింటూ ఆ నటుడు ఎవరో తెలిస్తే కాల్ చేయండి 9726361966. ఈ పాటలో జానకి గారితో పాటు గొంతు కలిపిన ఆ గొప్ప నటుడు, వారెవరో తెలిస్తే కాల్ చేయండి

భర్త కన్నప్ప చిత్రం నుంచి. ఈ పాటలో జానక్ గారితో పాటు గొంతుకెళ్పిన గొప్ప నటుడు రావు గోపాలరావు గారు. ఇటువంటి పాటలు ఎన్నో ఉన్నాయండి, ఎన్నో ఉన్నాయి. అంటే కేవలం పాట అంటే పాట కదా, భావాన్ని అర్థం చేసుకుని ఆ భావాన్ని గొంతులో పలికించడమే కాదు, ఒక రకంగా చెప్పాలంటే తెరవానికి అభినయం చేసి పాడారు ఆవిడ. చాలా ఇదొక ప్రత్యేకత, ఆవిడలో యునిక్ క్వాలిటీ అనమాట. జానక్ గారిలోని ఈ వైవిధ్యాన్ని, ఈ వైవిధ్యాన్ని బాగా అంటే అందరూ దర్శకులు, సంగీత దర్శకులు కూడా ఉపయోగించుకుని మంచి మంచి పాటలు ఆవిడకి అవకాశాలు ఇచ్చారు. కానీ ఏంటంటే ఇళయరాజా గారు కాస్త ఎక్కువగా ఉపయోగించుకున్నారేమో అనిపిస్తుంది మనకి. ఆవిడకు ముఖ్యంగా ఏంటంటే గాత్ర మాధుర్యాన్ని ఉపయోగిస్తూ ఈ అభినయాన్ని జోడించి ఆవిడ పాడిన, ఇళయరాజా గారి స్వరకల్పనలో పాడిన పాటలు ఎన్నో ఎన్నో అద్భుతాలు అనమాట. భారతీరాజా గారి దర్శకత్వంలో వచ్చిన ఎర్ర గులాబీల చిత్రంలో పాటలన్నీ కూడా అవన్నీ మనకి ఇళయరాజా గారి స్వరకల్పన వచ్చినవే. కాకపోతే జానక్ గారు ముఖ్యంగా పాడిన తీరండి, మెలోడియస్ సాంగ్స్ అవన్నీ కూడా, వాటిల్లోంచి ఒక పాట అతయ్య గారి రచన చేయగా ఇళయరాజా గారి స్వరకల్పనలో బాలు గారు జానకి గారు పాడిన పాట

ఎర్ర గులాబీల చిత్రం నుంచి ఇళయరాజా గారి స్వరకల్పనలో వీటూరి రచన చేయగా ఎస్ జానక్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట మీరు విన్నారు. చిరంజీవి గారు నటించిన స్వయం కృషి ఆ సినిమాలో రమేష్ నాయుడు గారి స్వరకల్పనలో పాటలండి. అవి కూడా చాలా మంచి మధురమైన పాటలు. అవి వాటిలోంచి సిరివేనల సీతారామ శాస్త్రి గారి రచన చేసిన పాట ఇది. రమేష్ నాయుడు గారి స్వరకల్పనలో పాడిన పాటలు కొన్ని ఉన్నాయండి. వాటిలో ముఖ్యంగా తాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చిన చిల్లర కొట్టు చిట్టమ్మ ఆ సినిమా నుంచి ఆ సినిమాలో కొన్ని పాటలు ఉన్నాయి. వీలైతే ఆ పాట కూడా మీకు వినిపిస్తాను. ఎందుకు అంటే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఒక వైవిధ్యం, ఆ గొప్పతనం ఏంటంటే ఆవిడ పాటలో మాధుర్యమే కాదు, ఎంత అద్భుతంగా పాడతారో అంత అద్భుతంగా ఆ పాట ద్వారా అభినయిస్తారు కూడా ఆవిడ. సో అది కొంచెం ఒక అది ఒక రేర్ క్వాలిటీ అండి. అది మిమిక్రీ అంటే చిన్నపిల్లల వాయిస్ లేదంటే మగవాళ్ళ వాయిస్ అలాగ గొంతు మాజా అనుకరణ చేసి కూడా పాడతారు అన్నది ఆవిడలో మరొక ప్రత్యేకత. ఎక్కువగా దాని గురించి కూడా మనం చెప్పుకుంటాం. అయితే ఇది ఈ అభినయం అనేది మాత్రం చాలా తక్కువ మంది అంటే గాయని మణుల్లో మాత్రం అలాగే కనిపించింది. హిందీలో మనకి ఆశా భోంస్లే గారు పాడినప్పుడు కూడా అలాగే అనిపిస్తుంటుంది. ఆవిడ పాడినప్పుడు కూడా ముఖ్యంగా ఆర్డి బర్మన్ గారి స్వరకల్పనలో పాడిన పాటల్లో అలాగే ఓపెన్ ఎయిర్ గారి స్వరకల్పనలో పాడిన పాటల్లో మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ పాట స్వయం కృషి చిత్రం నుంచి రమేష్ నాయుడు గారి స్వరకల్పనలో సిరివేనల సీతారామ శాస్త్రి గారు రచన చేయగా జానక్ గారు పాడిన పాట

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
3: అమ్మా, సాటర్డే మూవీ?
2: మన బడి క్లాస్.
3: అమ్మా, ఓట్ మిట్టాను హారఫాం.
2: ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
3: ఉప్పు కప్పు రంబు.
2: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 to 5 miles లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్.
4: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. The calmer the space, the better your body savors every flavor. At Sri Krishna Vilas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience. Me weekday tiffins nunchi, Sunday family feast taka. Sri Krishna Vilas gives you a space where conversations flow, hearts relax, and every bite feels like home. Sri Krishna Vilas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476.
5: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
6: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
5: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
7: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
5: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
8: విరామానంతరం పాటలపల్లకి కార్యక్రమంలోకి పునఃస్వాగతం. ఈనాటి పాటలపల్లకి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నా పేరు గుడిపూడి శ్రీనివాసరావు. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. మధుర గాయని జానకి గారు భౌతికంగా మనకి దూరమై ఉండొచ్చండి, కానీ పాట రూపంలో వారు చిరంజీవులు. అటువంటి కళాకారులు ఏదో అనుకుంటుంటాం మనం, అరే వాళ్ళు లేకపోగానే కొంచెం అభిమానులం కదా, ఎంతైనా మనకి కొంచెం గాబరాగా అనిపించవచ్చు. కానీ ఒక విషయం అని ఆలోచిస్తే ఇటువంటి వారు మనకి మన ఎప్పుడూ ఏదో ఒక టీవీలోనో లేదంటే ఏదో ఒక రకరకాల మాధ్యమాల ద్వారా మనకి కనబడుతూనో వినబడుతూనే ఉంటారు అనుక్షణం కూడా. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి వెంకటేశ్వర సుప్రభాతం అది వింటూ మనం తెల్లారి లేస్తాం మనం. అలాగే ఉదయం నుంచి రాత్రి లోపు మనం చేసే మన దైనందిన జీవితంలో మనం పనులు చేసుకుంటూనే అటువంటి గొప్ప గొప్ప కళాకారు మన బాలసుబ్రహ్మణ్యం గారు కానీ లేదంటే ఘంటసాల గారు కానీ వీళ్ళందరినీ కూడా మనం రోజు మొత్తం మీద ఎక్కడో దగ్గర ఏదో వాళ్ళ పాట, ఏదో వాళ్ళ భక్తి గీతము మనం ఉదయం నుంచి రాత్రిలో మన రకరకాల మూడ్స్ ని బట్టి మనం రకరకాల పాటలు వింటుంటాం. ఆ తగ్గ పాటలు అన్ని రకాల పాటలు పాడి మనల్ని అలరించారు వాళ్ళు. సో అందువల్ల ఏంటంటే వారికి మరణం అంటూ ఉండదు, వారు ఎప్పటికీ చిరంజీవులే. జానక్ గారు పాడిన జానక్ గారు, సుశీల్ గారు వాళ్ళిద్దరూ కలిసి చాలా మంచి పాటలు పాడారు. ప్రొఫెషనల్ గా కూడా మంచి రిలేషన్ ఉండేది వాళ్ళిద్దరి మధ్యలో కూడా. ఏవో ఉంటాయండి మనకి ఇండస్ట్రీ అన్నాక మధ్యలో పనులు పెట్టేవాడు ఉండొచ్చు, బట్ వాళ్ళిద్దరు మాత్రం వ్యక్తిగతంగా ఒకరినొకరు ఒకరి గౌరవించుకుంటూ ఒకరి గొప్పతనాన్ని ఇంకొకరు ప్రశంసిస్తూ కూడా చాలా చక్కటి రిలేషన్ ఉండేది వాళ్ళిద్దరి మధ్యలో కూడా. కలిసి చాలా పాటలు పాడారు. అలా వాళ్ళిద్దరు కలిసి పాడిన పాటలలో చలంగారు వారి సొంత బ్యానర్ పై తీసిన సినిమా రాముడే దేవుడు. ఆ సినిమా నుంచి సచిన్ గారి స్వర్గలపంలో రాజశ్రీ గారు రచన చేసిన ఈ పాట జానకి గారు సుశీల గారు ఇద్దరు పాడారు.

పాటకు రాగాలు కోటి, కాని పల్లవి ఒకటే ఒకటి. అలాగే పాడేవాళ్లు కోటి మంది ఉండొచ్చండి, కాని పాడినది పాట అని అనిపించుకున్న వాళ్ళు మాత్రం కొందరే ఉన్నారు. ఆ కొందరిలో ముందు వరుసలో ఇంకొందరే ఉంటారు. ఆ ముందు వరుసలో ఉన్నవారే శ్రీమతి ఎస్ జానకి గారు, అలాగే సుశీలమ్మ గారు కూడా. ఎంత అద్భుతమైన గాయనులు, మనందరం అదృష్టవంతులు, తెలుగువారు అదృష్టవంతులు. ఇంత అద్భుతమైన గాయనీయములు మనకి లభించడం, పూర్వజన్మలో గత జన్మలో మనం శివుడికి తేనెతో అభిషేకం చేస్తే ఈ జన్మలో మనకి చక్కని స్వరం ఇస్తాడట. అయితే జానకమ్మ గారి విషయంలో ఏంటంటే ఇంకొక చిన్న అడ్జస్ట్మెంట్ జరిగింది. అది ఏమైండొచ్చు అంటే, జానకమ్మ గారు శివుడికి తేనెతో అభిషేకం చేశారు ఎంతో భక్తితో గత జన్మలో. అయితే శివుడు ఏం చేశాడంటే ఆ తేనంతటిని ఒడిసి పట్టి దాన్ని ఒక ముద్దగా చేసి వారికి స్వరంగా అమర్చి మనకి జన్మలో వారిని మన అదృష్టం కొద్దీ మన ఆంధ్రదేశంలో ఉద్భవింపజేశాడు. అందువల్ల ఏంటంటే జానకమ్మ గారు గొంతు నుంచి ఆవిడ పాడిన ఏ పాటైనా సరే తీయగానే ఉంటుంది, ఎందుకంటే ఆవిడ కంఠం తేనెతో చేసింది కాబట్టి. అంత అద్భుతమైన పాటలు జానకి గారు మంచి పాటలు పాడారు. కాదు జానకి గారు మంచి పాటలే పాడారు. కాదు జానకి గారు పాడిన పాటలు మంచి పాటలు అయ్యాయి. ఆవిడ పాడిన పాటలే మంచి పాటలు. ఎందుకంటే ఏదైనా సరే, ఎటువంటి సందర్భం, నవరసాల్లో ఏ రసమైనా సరే, ఎటువంటి పాటలైనా సరే అద్భుతంగా అత్యద్భుతంగా పాడారు ఆవిడ. అన్ని వేల పాటలు, అది గొప్ప అంటే జన్మతంగా వచ్చిందండి. ఆ విచిత్రం ఏంటంటే జానకి గారు అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు కూడా చాలా ఇంటర్వ్యూల్లో మాకు సంగీతం తెలియదు అంటారు వాళ్ళు, మాకు సాపాసాలు తెలియవండి అంటారు. అది ఆశ్చర్యంగా అనిపిస్తుంది, అన్ని వేల పాటలు అంత అద్భుతంగా పాడిన వీళ్ళని సంగీతం తెలియదు అంటారు ఏమిటి అని. ఇంకొకటి ఏం అర్థమవుతుందంటే, బహుశా పాడడం అనేది జన్మతో వచ్చేది, సంగీతం అనేది నేర్చుకుంటే బహుశా వచ్చేది ఏమో. అంటే ముందు కాస్త స్వరజ్ఞానం అవన్నీ ఉండాలండి, నేర్చుకోవాలని చాలా మంది నేర్చుకోవాలనుకుంటున్నారు. అంత మాత్రం వచ్చేది కదా, అందరికీ అది నేర్చుకున్నా సరే వచ్చేది కాదు. కానీ శ్రద్ధ పెట్టి నేర్చుకుంటే బహుశా వస్తుందేమో. కానీ ఈ పాడడం, ఆ స్వరజ్ఞానం, గొప్ప స్వరం, ఆ స్వరజ్ఞానం అది మాత్రం బహుశా పుట్టుకతో వస్తాయని నాకు అనిపిస్తున్నది. అంటే నేనేమి సంగీతం తెలిసిన వాడిని కాదు, అజ్ఞానం కొద్దీ చెప్తున్నాను బహుశా. బట్ నా అభిప్రాయం ఏంటంటే అది, ఎందుకంటే ఇన్ని వేల పాటలు విన్న తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూలో అతి వినయంగా వాళ్ళు చెప్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది మాకు సంగీతం తెలియదంటే. వాడు ఏది విస్మరక, మంచి పాట అండి ఇది. పాట కంట అంటే మనకి జానకి గారు చాలా అద్భుతంగా ఈ పాటను పాడారు, తిరుగులేదు. దానికి ఎంఎస్ విశ్వనాథన్ గారు అంతే చక్కటి స్వరాలను కూడా కూర్చారు. కానీ ఈ పాట విషయంలో మాత్రం ఈ పాటలో ప్రతి అక్షరం, ప్రతి అణువులోనూ కూడా ఒక గొప్ప కవిత్వం అండి, గొప్ప కవిత్వం ఉంది. అటువంటి కవిత్వాన్ని అందించగల మనసున్న కవి అత్రేయ గారు, ఆయన మాత్రమే రాయగల పాట ఇది. భర్త నుంచి ఏవో అంటే అతని బాధలు భరించలేక దూరమైన ఒక అమ్మాయి మళ్లీ రెండో వివాహం చేసుకుందాం అనుకున్నప్పుడు ఆమె మానసిక సంఘర్షణ, చేసుకోవాలా వద్దా, చేసుకుంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, సమాజం ఏమైనా అంటుందేమో, వాళ్ళ సమాజం అంగీకరిస్తుందో లేదో, ఆ మానసిక సంఘర్షణ. అటువంటి సమయంలో ఏం పర్వాలను చక్కగా చేసుకోవచ్చు అని చెప్తూ కొన్ని ప్రతీకలు ఇస్తారని అద్భుతం అండి అది. తల్లి మళ్లీ తరుణయ్యింది, పువ్వు పూసి మొగ్గయ్యింది, గుడిని వీడి వేడుక గుడిలో ప్రభుదినైతే తప్పేముంది. వెంటాడతాయండి కొన్ని కవిత్వాలు, కొన్ని భావాలు. అవి అంటే కాస్త కవిత్వాన్ని ఆస్వాదించి కాస్త రసజ్ఞత ఉంటే చాలు, అరే ఎంత బాగా చెప్పారు విషయం. అత్రేయ గారు ఇటువంటి ఎన్నో కొన్ని ఉన్నాయి వాటి కోసం. అంటే నా కార్యక్రమంలో ఆయన పాటల గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడక్కడ ఇవన్నీ నేను ఉడంకిస్తుంటాను. అందులో అటువంటి పాటలు ఇదొకటి, త్రిశూలంలో పాట ఒకటి ఉంది, అది కూడా అలాగే. ఆ సాహిత్యం చెప్పే విధానంలో ఉంటుంది, చెప్పే విషయం, ఆ భావాన్ని ఆయన ఎంత అతి మామూలు సరళమైన భాషలో, మామూలు పదాలతో, కానీ ఎంత పవర్ఫుల్ గా చెప్పారో చూడండి. గుడిని వీడి వేరొక గుడిలో ప్రభుదినైతే తప్పేముంది, మరొక వివాహం చేసుకుంటే దాన్ని ఎంత గొప్పగా, ఎంత ఇంతకన్నా మంచి ప్రత్యేక ఎక్కడ ఉంటుందండి. అద్భుతమైన భరోసా ఇచ్చారు ఆ అమ్మాయికి. ఈ పాట ఇది కాదు చిత్రం నుంచి బాలచంద్ర గారి దర్శకత్వంలో వచ్చింది. ఇది కాదు చిత్రం నుంచి ఎంఎస్ విశ్వనాథన్ గారి స్వరకల్పనలో మనసుకు ఆత్రేయ గారు రచించిన ఈ పాట జానకి గారి.

0: ఇదికల కాదు చిత్రం నుంచి ఆత్రేయ గారి రచనకి ఎంఎస్ విశ్వనాథన్ గారి స్వరకల్పనలో జానక్ గారు పాడిన పాట మీరు విన్నారు. మనకి ఇప్పుడు ఒక రిక్వెస్ట్ వచ్చిందండి రాజు, నువ్వు అడిగిన పాట శ్రీవారి ప్రేమలేఖ చిత్రం నుంచి వేటూరి సుందరరామూర్తి గారు రచన చేయగా జానకమ్మ గారు పాడిన అబ్బో అద్భుతమైన పాట.
1: ఇంట్లో ఎవరు లేరు, వెళ్ళరా బాబు?
2: ఇంట్లో ఎవరు లేకపోతే ఇల్లు మాట్లాడుతుంది ఏటమ్మా, పదే మంచివే.

0: ఈ పాట చిత్రీకరణలో జంజాల గారు కాస్త ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే జానకి గారు తుల్లిపడకే అన్నప్పుడు ఆ త్రో కాస్త మీరు గమనిస్తే దాన్ని తగ్గట్టుగా లిప్మెంట్ ఇచ్చినప్పుడు పూర్ణిమ గారు మీరు ఒకసారి చూడాలి ఎలా అంటున్నారు ఆవిడ. అది కాస్త కాస్త ముందుకి వంగినట్టుగా ఆవిడ వచ్చి అప్పుడు అలా అంటున్నప్పుడు అలా ఆవిడ అలా ముందుకు వస్తారనమాట. అప్పుడు ఏంటంటే ఆ త్రోకి తగ్గట్టుగా ఆవిడ అభినయం పూర్తిగా సరిపోయింది. మామూలుగా జానకి గారు తుల్లి పడకే అంటుంటే మామూలుగా తుల్లి పడకే అని అనుంటే బహుశా ఆ సీన్ అంత బాగా రాలేమో. కానీ ఇటువంటి చిన్న చిన్న ఈ మైన్యూట్ టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి, వాటిని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని పిక్చరైజ్ చేస్తారు కాబట్టి ఆ పాటలు ఇప్పటికీ దాదాపు 40 సంవత్సరాలు అయి ఉండొచ్చు బహుశా ఈ సినిమా వచ్చి. ఇంకా ఇప్పటికీ వింటున్నాం మనం, చూడగలుగుతున్నాం కూడా, అద్భుతంగా ఉంటున్నాయి వీటి. మంచి పాట. ఇంకొక మనకు ఒక రిక్వెస్ట్ వస్తున్నట్టుంది, ఒక్క నిమిషం. నమస్తే రేడియో సర్వీ, మీరు ఆనే ఉన్నారండి.
1: హలో అండి, నా పేరు ఆనంద్ అండి.
0: ఆనంద్ గారు చెప్పండి సార్.
1: జానకి గారికి లెజెండ్ అండి, లెజెండ్ చూడడం చాలా బాధాకరం. రిక్వెస్ట్ చేయొచ్చండి?
0: తప్పకుండా తప్పకుండా చెప్పండి.
1: ఆత్మ బంధువు గారు అడను ఆల్రెడీ ప్రేక్షకులు అడిగారేమో, లేపండి వెళ్ళి.
0: అద్భుతం, తప్పకుండా మీకోసం.
1: థ్యాంక్ యూ అండి.
0: ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే రేడియో సర్వే, మీరు ఆన్లైన్ ఉన్నారండి. హలో, నమస్కారం సార్, మీరు ఆన్లైన్ ఉన్నారు, చెప్పండి సార్. చెప్పండి సార్.
2: చాలా సార్లు విన్నాడు అద్భుతమైన కార్యక్రమం, కానీ
0: ఈరోజు ప్రత్యేకంగా అభినామం చెప్పాలి.
2: పాట పాటకి చాలా బాగున్నాయి, అద్భుతమైన వ్యాఖ్యలతో మీరు మరింత అంగీకరిస్తున్నారు కార్యక్రమాన్ని.
0: థ్యాంక్ యూ సో మచ్
2: చెప్పారు కదా, మీరు ఏమైనా సాధన చేసి వస్తారా ముందుగా?
0: సాధన అంటూ ప్రత్యేక సాధన అంటూ ఉండదండి, ఎందుకంటే ఆన్ ఎయిర్ లో మనం మైక్ మీద మాట్లాడినప్పుడు అప్పటికప్పుడు మనకు తోచింది మనం మాట్లాడాలి తప్ప, అంటే చదివి చేయడం కష్టం. అంటే ఒకటండి, పాట మీద ఉన్న అభిమానం అంతకనే ఇంకేం లేదు. అలాగే ఏంటంటే మీకు సినిమాల్లోని ఆ సన్నివేశాలు, ఆ తర్వాత ఆ సన్నివేశానికి ఆ పాటకి కుదిరిన సందర్భం ఎంత అద్భుతంగా మనం రాసి ఉండొచ్చు అని చెప్పి, అది అయ్యో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తప్పకుండా మీ వంటి వారి అభినందనలు మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి మాకు. జానకి గారి పాట ఏమి రిక్వెస్ట్ ఉందా మీకు? ఓకే, వింటున్నాను అయితే, ఇంకా మంచి పాటలు వస్తాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు. తప్పకుండా మాకు ఏంటంటే మేము ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు మేము ఎలా చేస్తున్నాం, మేము బానే అంటే మా వ్యాఖ్యానం, మా మాటలు, మా పాటలు ఇవన్నీ మీకు నచ్చాయో లేదా తెలియాలంటే మీ నుంచి మా కాల్స్ వచ్చి మీరు ఇటువంటివి మీ అభిప్రాయాలు చెప్తుంటే మేము కూడా సరైన బాటలో వెళ్తున్నామని మాకు అనిపిస్తుంటుంది. మమ్మల్ని సరైన దారిలో నడిపించే మార్గదర్శులు మీరు, అంచేత తప్పకుండా మీ అభినందనలు మాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. ఆనంద్ గారు ఒక మంచి పాట అడిగారు, ఆత్మబంధువు చిత్రం నుంచి, పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేను.

0: तत्र खलु ईमानी अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड कादु, इट्स अ पर्फेक्ट बैलेंस. देश कालमान परिस्थितुलु, प्रकृति, दानि पडिंचे विधानं इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स फार्मिंग लो उन्नायि, बट वी मूव्ड ऑन. स्टिल मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स गेट बैक टू अवर रूट्स विद वीवीएफ एग्टेक आईएनसी. वल्लेमारी फार्म्स बिलीव्स दैट फार्मिंग इज नॉट बैकवर्ड, इट इज द फ्यूचर. वीवीएफ एग्टेक आईएनसी is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
1: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
3: What a day, I'm completely exhausted. Dinner plans enti?
4: Nini em undaledi roju dinner ki. Dinner plans enti?
0: Every time okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai, corporate lunch buffets nunchi interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked mughlai curries beyond comparison. Madeira and masala, a royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 9194914514.
6: కట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
7: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
8: పాటల పల్లకి కార్యక్రమంలోకి పునఃస్వాగతం. ఈనాటి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న పేరు గుడిపూడి శ్రీనివాసరావు. ఈ విరామానికి ముందు మనం విన్న పాట ఆత్మబంధువు అనే చిత్రం నుంచి ఇళయరాజా గారి స్వరకల్పనలో ఎస్ జానకి గారు పాడగా మనం విన్నాం. అది ఆనంద్ గారి కోరికపై. అయితే ఆనంద్ గారు, మీరు నాకు చిన్న ఉపకారం చేయాలండి. మీకు నచ్చిన పాట నేను వేశాను కాబట్టి, వినిపించాను కాబట్టి, అసలు ఆ పాటను రచించినది ఎవరు, ఆ రచయిత పేరు తెలిస్తే మాత్రం ఒకసారి నాకు కాల్ చేయండి సార్. ఎందుకు అంటే ఒక పాటకి సంబంధించి ఇంతమంది, ముఖ్యంగా పాటను సృష్టించిన బ్రహ్మలలో రచయిత చాలా ముఖ్యమైన పాత్ర. ఆ రచయిత, ఆ సంగీత దర్శకుడు, పాడిన వాళ్ళు, ఆ సినిమాకి దర్శకులు, ఆ అంతటి సన్నివేశాన్ని, అంతమంది సన్నివేశాన్ని సృష్టించిన ఆ దర్శకులు, వీళ్ళందరూ కూడా ఆ పాటల పల్లకీని మోసే బోయిలు వాళ్ళు. వాళ్ళు ఖచ్చితంగా మనం, ఎందుకంటే ఆ పల్లకీలో పాట దర్జాగా ఊరేగుతున్నదంటే మరి ఆ బోయిలు కూడా గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కదా. అందుకని అనమాట ఆ రచయిత పేరు తెలిసి మాత్రం కాల్ చేయండి సార్. ఈలోపు ఒక గొప్ప పాట. ఆరాధనే గుండెలో, ఆలాపనే గొంతులో పలికిన చెలిమిలోని ఆ వలపు రాగం ఎలా తెలుస్తుందండి? అది వలపు రాగం అని ఎలా తెలుస్తుందంటే, జానకమ్మ గారు పాడితే తెలుస్తుంది అది వలపు రాగం అని. మౌనగీతం చిత్రం నుంచి ఇళయరాజా గారి స్వరకల్పనలో జానక్ గారు పాడిన ఈ ఆత్రేయ గారి గీతం.

0: మధురమైన పాటలు వినాలనుకుంటే మీరు జానకి గారి పాటలు వినాలి. మరి మీ నవ్వుని మళ్లీ అందంగా మార్చుకోవాలనుకుంటే మీరు ఏం చేయాలంటే డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ లో ఫ్రీ డెంటల్ ఇంప్లాంట్ కన్సల్టేషన్ ఇప్పుడే మీరు పొందాలి. ఎఫోర్డబుల్ ప్రైసెస్, ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ తో మీ స్మైల్ ని తిరిగి పొందండి. అపాయింట్మెంట్ కోసం ఇప్పుడే కాల్ చేయండి 9724845400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్.
1: ఇప్పుడు జానకి గారు, మనకి బాలీవుడ్ సంగీత దర్శకులు కొంతమంది తెలుగులో కొన్ని సినిమాలు చేశారు, సంగీత దర్శకం వహించారనమాట. అటువంటి వాటిలో వాళ్ల స్వర కల్పనలో కూడా జానకి గారు కొన్ని పాటలు పాడారు. అద్భుతమైన పాటలు అవి. కొన్ని ఉంటాయి మనకి కానీ అత్యద్భుతమైన పాటలు అవి. వాటిల్లో ఇదొకటండి. దీన్ని ఎలా వర్ణించాలి అంటే, ఈ మాధుర్యం గురించి వర్ణించడానికి సృష్టిలో అందుబాటులో ఉన్నవి ఏమైనా సరిపోతాయి అంటే అడగను. నా వరకైతే నాకున్న పరిజ్ఞానం అయితే సరిపోదు. అంతటి మాధుర్యం ఉన్న పాట ఇది. హిందీలో ఆది బర్మన్ గారి పాటలు విన్నప్పుడు ఎప్పుడైనా సరే, ముఖ్యంగా మీకు ఆది బర్మన్ గారు, గుల్జార్ గారు వాళ్ళ కాంబినేషన్ లో వచ్చిన పాటలు, వాటిల్లో ఆశా భోంస్లే గారు పాడిన పాటలు, అంటే మీకు ఉదాహరణకి మనకి ఇజాజత్ సినిమాలో మేరా కుచ్ సామాన్ అనే పాట వినిచోడని మీకు తెలుస్తుంది. ఎంత మధురమైన పాట. సాహిత్యం అసలు ఊహకందది. అంటే ఆత్రేయ గారు, తెలుగులో ఆత్రేయ గారు, మీకు తమిళంలో మన కన్నదాసన్ గారు, అలాగే హిందీలో గుల్జార్ గారు, చాలా మంది గొప్ప కవులు ఉండొచ్చు కానీ వీళ్ళు వేరండి. ఇది ఒక సపరేట్ వాళ్ళ ఇది స్కూల్ అయినో వాళ్ళు వేరే వాళ్ళు. ఎందుకంటే అంత లోతైన భావం, గంభీరమైన భావం, ఏదైనా సరే అతి తేలికైన మాటలతో మనని జీవితాంతం మనం పదే పదే వెంటాడుతుంటే అంత అద్భుతంగా చెప్తారు. ఇందాక మనకి ఆత్రేయ గారి పాట మనం ఒకటి విన్నాం, గుడిని వీడి వేరొక గుడిలో ప్రమిదనైతే తప్పేముంది, ఆ మాట ఆ విధంగా అనమాట. సో అటువంటి మధుర్యమైన పాటల్లో ఇంకొక మంచి పాట ఇది. ఇది కృష్ణ గారి పెద్ద అబ్బాయి రమేష్ బాబు ఆయన నటించిన, ఆయన ఖుష్బూ జంటగా నటించిన, జంజాల గారి దర్శకత్వంలో వచ్చిన చిన్ని కృష్ణుడు అనే సినిమాలో ఆ సినిమాకి ఆర్ డి బర్మన్ గారు సంగీతం అందించారు. అందులో వెటూరు గారు ఒక పాట రచన చేస్తే జానకి గారు పాడిన ఈ అత్యుత్పైన మెలోడీ సాంగ్ మీకోసం. కాల్ చేస్తున్నారు మనకి.

పాట మనల్ని తన్మయులు చేస్తుందండి, పాట మనల్ని పరవశులను చేస్తుంది, మనకు ఒక అలౌకికమైన ఆనందం ఇస్తుంది. అటువంటి పాటలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎస్ జానకి గారు, విన్నారు కదా ఈ పాట. ఇంకొక పాట ఉంటుంది అంటే నాకు చాలా ఇష్టమైన పాట, బంగారు పంజరంలో, అది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిది, రాజేశ్వరరావు గారి స్వరకల్పనలో ఆ పాట. అదొకటి కూడా అద్భుతమైన పాట. అయితే మనకు ఒక రిక్వెస్ట్ వచ్చింది అట్లాంటా నుంచి, డీజే శంకర్ గారు రిక్వెస్ట్ చేసిన పాట 16 ఏళ్ళ చిత్రం నుంచి. ఈ పాట ఏంటంటే ఒరిజినల్ గా తమిళంలో ఈ పాట

0: అన్ని పాటలు సరే అన్నారు కానీ ఈ ఒక్క పాటకు మాత్రం ఆ నిర్మాతలు ఒప్పుకోలేదట. ఈ ట్యూన్ మాత్రం ఒరిజినల్ గా తమిళంలో ఎలా ఉందో అలాగే చేయండి సార్ అని. సో ఇంకా తప్పలేదు చక్రవర్తి గారికి. జానకి గారు అన్నారు ఆ చక్రవర్తి గారు ఈ పాటకి ఆయన ఒరిజినల్ గా ఆయన స్వరకల్పన చేసిన ట్యూన్ ఒకటి ఉంది, ఆ పాట కూడా నేను పాడినంటే చాలా బాగుంటుంది కానీ అది మరి ఆ రికార్డ్ ఎక్కడ దొరకలేదు, దొరుకుంటే బాగుంది, చాలా బాగా చేశారు ఆయన. అంటే ఈ ట్యూన్కి ఏమాత్రం తీసుకోకుండా ఆయన కూడా అద్భుతంగా చేశారు. చక్రవర్తి గారు కూడా అద్భుతమైన సంగీత దర్శకుడు, దాదాపు 900 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు, ఎన్నో మెలోడీస్ సృష్టించారు ఆయన. కాకపోతే ఏంటంటే ఆ పాట మరి అది ఎక్కడా దొరకలేదు ఆ రికార్డు. బట్ ఎనీవేస్ ఇది 16వ చిత్రం నుంచి వీటూరు సుందరరామూర్తి గారి రచన చేయగా చక్రవర్తి గారి స్వరకల్పనలో జానకి గారు పాడిన పాట రాజేష్ గారి కోసం.
1: పర్ఫెక్ట్ గిఫ్ట్ ఫర్ యువర్ లవ్డ్ వన్స్. సారిగా వా కార్వా తెలుగు.

0: じゃない。
1: ఇలాంటి కార్యక్రమంలో మనం ఇంకా చివరి అంగానికి వచ్చాం. వెళ్లే ముందు ఒక చిన్ని కొన్ని ప్రకటనలు చూద్దామండి. టెక్సాస్ స్కోలాస్టిక్ క్రికెట్ బోర్డ్ ఛాంపియన్షిప్. సో ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ హై స్కూల్ క్రికెట్ హ్యాస్ ఫౌండ్ ఇట్స్ హోమ్ ఇన్ టెక్సాస్ ఫర్ ద టెక్సాస్ స్కోలాస్టిక్ క్రికెట్ బోర్డ్ స్టేట్ ఛాంపియన్షిప్ July 25th through July 27th at the Prairie View Cricket Complex in Houston. American School Cricket starts here. So learn more at tscb.cricket. Sanas Vedmi జూలై సానస్ సానస్ ఇన్వైట్ మరియు రేడియో సొరబి కలిసి మీ ముందుకు తీసుకొస్తున్నారు వెడ్మీ గ్లామ్ వెడ్డింగ్ ఎక్స్పో. సో July 26th ఫ్రిస్కో హాల్ ఈవెంట్ సెంటర్ లో జరిగే ఈ గ్రాండ్ ఎక్స్పోలో ఎనీ ఈవెంట్ కి కావలసిన అన్ని సర్వీసెస్ ఒకచోటే దొరుకుతాయి. ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, డీజేస్, డెకోర్, బ్రైడల్ వేర్, సిల్వర్ జ్యువెలరీ, ఫుడ్ వెండర్స్ మరియు ఇంకా చాలా మంది వెండర్స్. సో స్పాన్సర్స్ మరియు వెండర్స్ కోసం రిజిస్ట్రేషన్స్ ఇప్పుడే ఓపెన్. మీరు ఫుడ్ వెండర్, సిల్వర్ జ్యువెలరీ, డెకరేటర్ లేదా ఏదైనా వెడ్డింగ్ లేదా ఈవెంట్ రిలేటెడ్ బిజినెస్ లో నడుకుంటే మీరు ఇది మీ బిజినెస్ ని వందల మంది కస్టమర్స్ ముందుకు తీసుకువెళ్లే ఒక మంచి అవకాశం ఇది. సో వెండర్స్ హరియప్, లాస్ట్ 3 booths లెఫ్ట్. మీ బూత్ లేదా స్పాన్సర్షిప్ రిజర్వ్ చేసుకోవడానికి 4698780101 కి ఇప్పుడే కాల్ లేదా టెక్స్ట్ చేయండి. రిపీట్ ఫోన్ నంబర్ ప్లీజ్ ఆర్ ఇన్స్టా సానాస్ ఇన్వైట్. ఇక చివరి పాటకు వచ్చేసామండి మనం. ఈ పాట గురించి చెప్పాలంటే కరుణ అనేది భగవంతుడికే సాధ్యం లేదా ఆ భగవంతుడికి ప్రతిరూపమైన అమ్మకే సాధ్యం ఆ కరుణ అనేది. రాజశ్రీ గారు మాదేవ సినిమాలో ఒక మాట అంటారు, భగవంతుని ప్రతిరూపం కరుణ ఎందురు, ఆ కరుణలో భగవంతుని చూడముందురు అని చెప్పి. భగవంతుడికి అమ్మకి మాత్రమే సాధ్యమైన ఆ కరుణని, ఆ రసాన్ని జానకి గారు ఎంత అద్భుతంగా తన గాత్రంతో పలికించారు ఈ పాట వినండి. అంతేకాదండి, తెర మీద కూడా ఆ రసాన్ని, ఆ హావభావాలు పలికించిన తెలుగువారి సీత అంజలీదేవి గారు ఎంత చక్కగా, ఆవిడ ఎంత అద్భుతంగా ఈ పాటలో ఆవిడ నటిస్తారనమాట. చూడాల్సిన, చూసి తీరాల్సిన పాట ఇది. చల్లని నీడ ఈ సినిమాలో ఈ పాట జానకి గారు పాడిన ఈ పాటతో మనం ఈనాటి కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. మళ్ళీ వచ్చే మంగళవారం సాయంత్రం 7 గంటలకు ప్రసారం అయ్యే పాటల పల్లకి కార్యక్రమంలో మనం కలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని, జానకమ్మ గారి కార్యక్రమాన్ని ఆదరించిన శ్రోతలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అంత అద్భుతమైన గాయని, అటువంటి గాయని గురించి మాట్లాడుకోవడం గర్వకారణం, చాలా సంతోషకరం. ఎంత అద్భుతమైన పాటలు అందించారు వారు. నిరంతరం ఆ పాటలు మనం వింటూనే ఉంటాం. ఆ స్వరానికి మరణం లేదు. భౌతికంగా మనకి దూరం అయి ఉండొచ్చు కానీ అంచేత మనం ఎంతమాత్రం బెంగపడాల్సిన పని లేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు కూడా భక్తి పాటలు, అన్ని రకాల పాటలు, రకరకాల పాటలు ఆవిడ పాడారు, అవన్నీ వింటూ కూడా జానకి గారు మన మధ్యలో ఎప్పటికీ కూడా అలాగే ఉంటారు. కార్యక్రమం ముగిస్తూ మళ్ళీ వచ్చే మంగళవారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ గుడిపూడి శ్రీనివాసరావు.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Anni pettukunnanra, idigo mee nanna sugar gurinche tension. Malli perigite ee doctor daggariki veltam, kharchu okati.
4: Vikram, Jian ki malli baaledu ontlo, ee saari enta kharchu avutundo ento?
5: Different journeys, okate question. Mee parents aina, pillalaina, meeraina, when you face an emergency, stay protected the right way with SNR Insurance. Enroll on snrinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
6: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3. जो डर गया सब जो मर गया।

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: లైఫ్ కి టైరింగ్ వర్కౌట్స్ కి ఒక్కటే సొల్యూషన్ రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
6: Yes sir.
5: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
6: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
5: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
8: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Pallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Pallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Used to generally public and shared spaces ante parks, streets, apartment complexes. Community etiquette anedi follow avvalsi untundi. Especially manam illu konnam kada ani pakka vaalla peace konalemu. Mana intlone backyard lo oka party unte pakka vaallaki ibbandi kalakunda pravartinchadam chaala avasaram. Keeping music and sounds at a reasonable level, cleaning up after yourself and respecting common areas ilantivi aa community ki tadwara akkadunna vaallaki manam choopinche and best of all, it avoids complaints.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
2: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హాస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
6: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
7: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
6: హాయ్, నేను మీ తేజ సజ్జా.
7: టు లిసన్ టు రేడియో సురభి
6: 107.9 HD3,
5: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
6: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

నా పొగరుకి గాయం చేస్తే మెడ ఉప్పులోని నునుపు గాయాన్ని.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: శ్రీ శ్రీ శ్రీ రంగ రంగ రంగ చావలవారి సింగిల్ నాద సంకీర్తన ఆదిథాయం పూర్ణ కుంభరాగం.
4: శబాష్.

0: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
1: Yes sir.
0: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
0: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
2: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
3: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
4: వింటున్నది రేడియో సురభి, డయాలసిస్ నంబర్ వన్ తెలుగు స్టేషన్, ఓజీ తెలుగు రేడియో, ఓన్లీ ఆన్ 107.9 FM.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసం, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైన, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
9: Most of the end of the line, Vaisra, I'm dreaming of it.
10: Rubaru, Rubaru, Rubaru.
9: Most of the end of the line, Vaisra, Juliet.
10: Rubaru.
9: ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఇప్పటి నుంచి?
0: ఇప్పటి నుంచి. నువ్వు చేసినావు కదా?
1: చెప్పనేలేదు.
0: నువ్వు చేయనేలేదు. తన దగ్గర నుంచి చెప్పనేలేదు. జూలియా.
1: డాడ్
0: రిటర్న్ గిఫ్ట్.

0: జీవితం అనుకున్నాను. చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
1: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
2: హాయ్, నేను మీ తేజ సజ్జా.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అలో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
2: హాయ్, నేను మీ తేజ సచా.
3: టు లిసన్ టు రేడియో సుర్వి
2: 107.9 HD3
1: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
3: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
4: Gata 24 ఏళ్ల నుంచి India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
7: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
8: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
7: హాయ్, నేను మీ తేజ సచ.
8: టు లిసన్ టు రేడియో సురభి
7: 107.9 HD3.
6: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
7: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Hello, namaste. This is KTR, and you're listening to me on Radio Surabhi.
1: Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
2: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM.
3: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
4: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
6: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా వెయిట్ చేస్తామేంటి? ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: விந்தலுக்கு கேரிந்தலுக்கு கேராஃப் அட்ரஸ் ரேடியோ சுரபி.
1: ரேடியோ சுரபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ் அமெரிக்காலோ தெலுங்கு நேஸ்தம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
1: లైక్ మెమరీస్,
4: గుర్తుకొస్తున్నాయి.
1: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
1: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
1: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkeeravani show.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
7: Yes sir.
6: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
7: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
6: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
8: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క ప్లేస్ లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే how convenient కదా.
0: Say hello to NRI page. మన Indians కి the digital marketing platform. Indian community కి full on information hub. మీ business Indian audience కి reach అవ్వాలన్నా social media promotions కోసమైనా weekly newsletters కోసమైనా full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Hello, namaste. This is KTR, and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
1: Radio Surabhi, Dallas is the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
1: లైక్ మెమరీస్,
6: గుర్తుకొస్తున్నాయి.
1: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
1: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
7: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
1: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైస్.
5: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani.
8: ఈ రోజు ఎక్కడికొచ్చా అక్క?
9: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
8: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
9: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
8: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ page.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజి రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: Sheila.

0: సమస్య రా.
1: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: డు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా. రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 2 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సచ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: தவிந்தலக்கி கேரிந்தலக்கி கேராஃப் அட்ரஸ் ரேடியோ சுரபி.
1: ரேடியோ சுரபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ் அமெரிக்காலோ தெலுங்கு நேஸ்தம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
1: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
1: లైక్ మెమరీస్,
6: గుర్తుకొస్తున్నాయి.
1: లైక్ లవ్, life moments.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
1: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
7: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
1: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
5: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/MM Kiravani Show.
8: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
9: Yes sir.
8: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
9: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
8: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
10: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
1: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padinche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Pallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Pallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213. అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
11: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
12: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
11: హాయ్, నేను మీ తేజ సజ్జ.
12: టు లిసన్ టు రేడియో సురభి
11: 107.9 HD3,
12: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
11: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
2: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: Side, side, side, please.

0: Radio Surabhi 107.9 FM HD3.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. ఫ్రమ్ కేఆర్ to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజి రేడియో స్టేషన్ 107.9 FM HD3. హైదరాబాద్, యూ గైస్ రెడీ టు రాక్ అండ్ రోల్? I can't hear you.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

మాస్టర్ కింగ్ చెక్కు పెట్టేస్తు బ్యాంకు చెక్కు లక్కు కొద్ది దక్కేరా స్టెప్పు ఎక్క కింగ తప్పు అటు లిఫ్ట్ వచ్చేరా వచ్చేరా.

0: లాంగ్ డ్రైవ్స్ కి టైరింగ్ వర్కౌట్స్ కి ఒక్కటే సొల్యూషన్ రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
2: లైక్ మెమరీస్,
5: గుర్తుకొస్తున్నాయి.
2: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
4: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
2: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
6: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
2: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా హోమ్ అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
4: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkeeravani show.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
7: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
8: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
10: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
11: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
12: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
13: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
12: హాయ్, నేను మీ తేజ సజ్జా.
13: టు లిసన్ టు రేడియో సురభి
12: 107.9 HD3,
11: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
12: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
1: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీప్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీప్రీ అట్ 9194914514.
2: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్ కి పన్నీర్ టిక్కా, విచ్ అమికావా పరోటా.
4: ఏంది బ్రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, texas.com. Perfect for dine-in, takeaway or full service catering.

0: Hello, namaste. This is KTR, and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
1: Radio Surabhi, Dallas, the number one Telugu station, OG Telugu Radio, only on 107.9 FM. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
1: లైక్ మెమరీస్,
5: గుర్తుకొస్తున్నాయి.
1: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
4: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
1: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
6: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
1: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
4: హై అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
7: అక్క. లైవ్ డోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
8: ఇంకా
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
10: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: Hello, namaste. This is KTR, and you're listening to me on Radio Surabhi.
1: Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
2: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
2: లైక్ మెమరీస్,
6: గుర్తుకొస్తున్నాయి.
2: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
2: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
7: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
2: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
5: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
8: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
10: Yes sir.
9: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
11: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
9: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
12: విజిట్ రాజురాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Ayurvedam lo food enta mukhyamo, surroundings kuda ante important. The calmer the space, the better your body savors every flavor. At Sri Krishna Vilas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience. Me weekday tiffins nunchi, Sunday family feast taka. Sri Krishna Vilas gives you a space where conversations flow, hearts relax, and every bite feels like home. Sri Krishna Vilas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476.
2: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రాసరీస్, మీట్, పెరుగు, పిండి,

ఆర్ బ్యాక్ అని చెప్పాలా, లేకపోతే విఆర్ వెల్కమ్ అని చెప్పాలా, లేకపోతే గుడ్ మార్నింగ్ అని చెప్పాలా, ఎలా స్టార్ట్ చేద్దాం మీరు చెప్పండి, అలా కంటిన్యూ చేద్దాం. దే ధనాధన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు స్థుత ప్రజ్ఞత గురించి చాలా గట్టిగా చెప్తూ ఉంటారు. స్థుత ప్రజ్ఞత ఉండాలి అబ్బాయి, మంచి జరిగినా చెడు జరిగినా సరే ఒకేలా హ్యాండిల్ చేయాలి, అన్ని విషయాల్ని ఒకేలా ట్రీట్ చేయాలని అంటూ ఉంటారు. ఇప్పుడు నాకున్న డౌట్ ఏంటంటే, మీరు నిజంగానే ఏదైనా అనుకుంది జరగలేదు అనుకోండి, ఆ విషయంలో ఎన్నిసార్లు మనం ఈజీగా లైట్ తీసుకుని ముందుకెళ్ళిపోయాం, ఎక్కడో చోట బ్యాక్ ఆఫ్ ద మైండ్ లో రన్ అవుతుంటుంది, అరే జరుగుంటే బాగుండేది, ఇది ఇలా అంటే బాగుండేది అని. కానీ అదే సిచ్యువేషన్ లో ఆబ్వియస్లీ అనుకుంది జరిగితే అసలు ఎంత రెట్టింపు ఎనర్జీతో పనిచేస్తాం, అదే ఫ్లోలో ఒక 2-3 పనులు కంప్లీట్ చేస్తాం, ఎవ్రీథింగ్ విల్ గో ఆన్ ట్రాక్ అన్న ఫీలింగ్ లో ఉంటాం, అవునా? సో స్థితప్రజ్ఞత నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో, మనం ఏవైతే కోరుకుంటున్నామో ఆ విషయాలు అయ్యేలాగా దానికి లాస్ట్ మినిట్ వరకు, లాస్ట్ బాల్ వరకు ఎఫర్ట్ పెట్టడం కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు అంతలా ఏమైందిరా పాజిటివ్ గా అని అంటే మాత్రం అదేనండి. మధ్యలో నేను ఒక 2 నెలలు మీకు వినిపించలేదు, గుర్తుందా? సో దానికి సంబంధించి ఒక ఒక రీజన్ ఏంటి, దానికి అప్డేట్ ఏంటి అనేది ఈరోజు నేను మాట్లాడతాం. కాసేపట్లో మనం గట్టిగా కూలంకషంగా చర్చిద్దాం. అండ్ ఇప్పుడైతే మాత్రం మంచి పాట మీకోసం వస్తుంది, మనం మాట్లాడదాం. ఓకే, హియర్ గోస్ ద ట్రాక్ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. ముందు ఆపాత ముద్రల నుంచి స్టార్ట్ చేద్దాం, తర్వాత మెల్లగీట వద్దాం.

Yes, we are back. Dev Dhanadhan Avinash, through DFW Morning Vibes in Haroni on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas Vintunnaru. అండ్ ఈ టైంలో ఒక ఇంపార్టెంట్ విషయం ఇప్పుడే చెప్పాలి అని అంటే ఇప్పుడు అసలు ది డే హ్యాస్ స్టార్టెడ్ అని చెప్పాలన్నమాట. సెమీఫైనల్స్ హవా ఫర్ ఫీఫా హ్యాస్ స్టార్టెడ్ అండ్ ఇన్ని రోజులు నాలాంటి ఎక్కువగా ఫుట్బాల్ చూడని వాడు కూడా ఇప్పుడు ఫుట్బాల్ చూసే టైం అండ్ ఎవరు గెలుస్తారని చెప్పి యాంటిసిపేట్ చేసే టైం, అవును కదా. సో మరి దాని హడావిడి ఏంటి, దానికి అమ్మమిష ఏంటి, అవన్నీ కూడా ఈరోజు నాతో మాట్లాడడానికి ఆల్రెడీ కొంతమంది జాయిన్ అవుతారు కాసేపట్లో. సో దట్ ఈస్ వన్ థింగ్ యూ హ్యావ్ టు ఎక్సైటెడ్లీ వెయిట్ ఇన్ టుడే షో. ఓకే, సో కాసేపట్లో వాళ్ళని జాయిన్ చేద్దాం. బట్ బిఫోర్ దాట్ లెట్స్ కంటిన్యూస్ ద సాంగ్, యునో ఇంట్రెస్టింగ్ స్ప్రింట్ దట్ వీఆర్ టేకింగ్ ఫార్వర్డ్. అండ్ ఇప్పుడైతే మొత్తం రెండు పాటలు మీకోసం బ్యాక్ టు బ్యాక్ రెడీ అవుతున్నాయి. పొద్దున్నే కొంచెం లవ్ని తలుచుకుంటే బాగుంటుంది కదా, అదే సంగతి. హియర్ గోస్ the track for you. Rendu paatlu, okati Sakhi and inkoti Gajini nunchi.

0: legend.
1: So Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Konni paatalu chevulunu thaaki vellipo gundala daaka chere prayanam adi.
1: Like memories.
5: Gurtukostunnai.
1: Like love. Life moments.
4: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
1: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్‌పీరియన్స్ ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్. Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్ బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైన్.
4: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
1: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
6: Sure. How many people are we expecting?
1: 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachu.
6: Idi office party aa leka jatra?
1: Tension padakandi, swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust swadeshi.
7: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
8: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
7: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
1: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పటిదాకా నువ్వు చేసినవా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
1: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

ఎస్ చుల్బులి అంటూ దూకుడి నుంచి మంచి పాట వినేసాం. దే ధనాదన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ అంటున్నారు. మీరు 3 ఇడియట్స్ సినిమా చూసారా? చూసినప్పుడు లాస్ట్ లో ఫుంగ్సుక్ వాంగ్డు అని చెప్పి ఒక పర్సన్ గురించి మనం మాట్లాడతారు. బట్ ఇన్ రియల్ లైఫ్ ఆయన పేరేంటి? ఇప్పుడు నేను ఆన్సర్ చెప్పను, గూగుల్ చేయండి. దట్ రియల్ లైఫ్ సంబంధించిన పర్సన్ ఈజ్ యాక్చువల్లీ డూయింగ్ అ ప్రొటెస్ట్ వేర్ ఈస్ యాక్చువల్లీ ఫాస్టింగ్. దేని గురించి ఏంటంటే, ఇండియాలో రీసెంట్ గా నీట్ ఎగ్జామ్ గురించి జరిగిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో మనందరికీ తెలుసు. ఓకే, సో లిటరల్లీ దానికి మెయిన్ భరోసా ఆర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి అని చెప్పి హీ వెంట్ ఆన్ హంగర్ స్ట్రైక్. ఆల్మోస్ట్ ఇంకా ఆయన ఉన్న సిచ్యువేషన్ కి దాని మసల్ హీ లాస్ట్ ద వెయిట్ హీ లాస్ట్ ఇంకొక 2-3 డేస్ మాక్సిమం మాత్రం హెల్త్ స్టేబుల్ అవుతుంది అని చెప్పి అందరు మాట్లాడుతున్నారు. ఓకే, సో ఇండియాలో నిజంగానే సిచ్యువేషన్ మారాలి అని మన ఎక్స్పెక్టేషన్ మనకు ఉంటాయి. బట్ నిజంగా మనందరికి ఇట్లాంటి ప్రొటెస్ట్ చేసే ఖాళీలు లేదా ఓపికలు ఇవన్నీ ఉండకపోవచ్చు. బట్ వన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్ మేబీ ఇట్ ఈస్ సమ్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ అవర్ సైడ్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ అ థింగ్. యు నో, అట్లీస్ట్ టు నో అబౌట్ ఇట్ వై ఇట్ ఇస్ హ్యాపెనింగ్ అండ్ వాట్ అండ్ యునో వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. సో దీని వెనకాల చాలా మంది పొలిటికల్ ఎజెండా ఉంది, అందుకే ఇక్కడ దాకా తీసుకొచ్చారు అని అంటే, సో మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఈ పొలిటికల్ ఎజెండాలు అన్ని పక్కన పెడితే ఐ ఫీల్ ఇప్పుడు కేసీఆర్ గారు నిజంగానే వెన్ హీ వెంట్ ఫర్ హంగర్ ప్రొటెస్ట్ జనాలందరూ అక్కడ తెలంగాణ కోసం పని పోరాడుతున్నారని ఎమోషన్ మాత్రం చూసారు. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు నిజంగానే మెడికల్ స్టూడెంట్స్ భవిష్యత్తు గురించి ఆయన చేస్తున్నారు అన్న పిఓవి మాత్రం చూడగలిగితే చాలా బాగుంటుంది. బికాస్ ఐ సీ లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇంకా యూనో ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత కూడా ప్రాపర్ యూనో ప్రాపర్ డిగ్రీ లాగా ప్రాపర్ వాలిడేషన్ రాక మళ్ళీ ఎగ్జామ్స్ రాస్తూ ఇన్ఫాక్ట్ వేరే కంట్రీస్ చేసిన వాళ్ళ పరిస్థితి ఘోరం. ఇవన్నీ పక్కన పెడితే మెడికల్ సీట్స్ చాలా తక్కువ. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మధ్యలో ఒక పర్సన్ ఇఫ్ ఈస్ ఫైటింగ్ ఫర్ దట్ అండ్ వీ నో లాట్ ఆఫ్ పీపుల్ హూ యాక్చువల్లీ ట్రావెల్ బ్యాక్ టు ఇండియా టు గెట్ దేర్ యునో కన్సల్టేషన్స్ డన్. సో అంత భరోసా డాక్టర్ల మీద ఉంచినప్పుడు అలాంటి ఒక ఎగ్జామ్ కి సంబంధించి విచ్ ఇస్ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్ దాని గురించి ఒక అతను ప్రొటెస్ట్ చేస్తున్నారంటే ఐ థింక్ ఇట్స్ టైమ్ వీ నీడ్ టు నో అబౌట్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో ఇంతకీ ఆ ప్రొటెస్ట్ చేసిన వ్యక్తి ఎవరు? 3 ఇడియట్స్ సినిమాలో ఫుంగ్సుక్ వాంగ్డు అని చెప్పి అనే పర్సన్ ఈ అనే క్యారెక్టర్ ఈ పర్సన్ ఇన్స్పిరేషన్ నుంచే వచ్చింది అనమాట. సో ట్రై టు గూగుల్ అండ్ టెల్ మీ అంటిల్ దెన్ ది సాంగ్ ప్లేస్ ఫర్ యూ టు థింక్ అబౌట్ ఇట్. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ.

క్లైమేట్ కాస్త చల్లబడింది ఆర్ వెదర్ చల్లబడింది అని చెప్పి హ్యాపీ హ్యాపీ అనుకోవాలా, లేకపోతే లేదు అప్పుడప్పుడు ఈ పడే వర్షాలు కూడా నాకు చిరాకు తెప్పిస్తున్నాయి, ఎండే బాగుంది అని అంటారా? కొంచెం వెరైటీగా వాట్ యూ హ్యావ్ టు సే. దే ధనాధన వినస్తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో.

మెంటల్ హెల్త్ కండిషన్స్ అని అంటున్నాను అనమాట. సో ఇప్పటిదాకా మన హీట్ గురించి పెరిగితే కాస్త ఏసీలో దాక్కోవచ్చు అని అనుకుంటున్నాం, కానీ నిజంగా హీట్లో వెళ్లాల్సి వస్తే కనుక కొంచెం ఫెటిక్ గానీ, కొంచెం ఇరిటబిలిటీ గానీ, యాంగ్జైటీ గానీ ఇట్లాంటివి కూడా పెరిగే ఛాన్సులు ఉన్నట్టు ఎవరు బాబు చెప్పిందంటే ఒక ఆర్టికల్లో చెప్పారు. అది మ్యాటర్. ఓకే, మరి ఇంతకీ ఈరోజు ఆ సిచ్యువేషన్స్ అన్నిటికీ తారుమారు చేసేలాగా ఇక్కడుంది వెదర్ డాలస్ అని చెప్పి లుక్ వేసుకుందాం అంటే 74 ఫారెన్హీట్ చూపిస్తుంది, బట్ లైట్ గా వర్షపాతం చినుకులు అక్కడక్కడ కొన్ని ప్లేసులు కనిపిస్తున్నాయి అనమాట. సో దట్ ఈస్ ద మూమెంట్ టుడే, బట్ ఎక్సెసివ్ హీట్ కంటిన్యూస్. రేపు కూడా కొంచెం మబ్బులు పట్టినట్టు ఉంటుంది, బట్ ఇలాంటి టైంలో గనక వర్షం దొరికితే చినుకు రవ్వల్లా ఫీల్ అవ్వాలా, ముత్యాల రవ్వల్లా ఫీల్ అవ్వాలా అనేది మీరే డిసైడ్ అవ్వండి. నేను మాత్రం త్రిష గారిని పంపిస్తున్నా. ఏంటి త్రిష గారు ఏమంటారు, ఏ వర్షం నువ్వు వస్తానంటే? ఎస్, అదే అంటారు.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియ సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఫ్రమ్ కేయాస్ టు క్లారిటీ, యోర్ డే బిగిన్స్ విత్ 100 నోటిఫికేషన్స. కస్టమర్స్ కాలింగ్, ఈమెయిల్స్ పైలింగ్ అప్, డెడ్ లైన్స్ చేసింగ్ యూ. దెన్ జోహో స్టెప్స్ ఇన్. వన్ లాగిన్, వన్ డాష్ బోర్డ్, వన్ క్లియర్ వ్యూ ఆఫ్ యువర్ ఎంటైర్ బిజినెస్. ఫర్ ద ఆంటర్ప్రెన్యూర్ హూ వాంట్స్ క్లారిటీ, నాట్ కేయాస్. జోహో, పవరింగ్ పాసిబిలిటీస్ విత్ రేడియో సురభి.
3: అన్ని పెట్టుకున్నాను రా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
2: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, student insurance. SNR insurance. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడేలో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. నోరూరించి వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్నెస్, ది ట్రెడిషన్ అండ్ ది జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
5: Yes. అలా హైలస్ హైలస్ అంటూ ముందుకెళ్లిపోదామా లేదా ఆగిపోదామా, ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ చూస్తే ఆగాలనే అనిపిస్తోంది నాకైతే. ఎక్కడ దాకా వచ్చిందంటారు? ఎక్కడ దాకా ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతూ ఉంటే, ఎస్, ఇండస్ట్రీట్ 35 ఈస్ట్ FWY HOV లేన్ మాత్రం వీలైనంత వరకు స్లోగా మూవ్ అవుతుంది. అండ్ 45 లేన్ ఎస్పెషల్లీ టువర్డ్స్, ఇఫ్ యూ టేక్ ఓవర్ డాలస్ ఫార్మర్స్ మార్కెట్ నుంచి కొంచెం మెల్లగా కామర్స్ స్ట్రీట్ వైపు వెళ్తుంటే కనుక యూ మైట్ హ్యావ్ టు టేక్ ఎ స్లో డౌన్ ఫర్ అ వైల్. అండ్ ఆర్ట్ డిస్ట్రిక్ట్ సెంటర్ యాజ్ యూజువల్ టువర్డ్స్ మెకినీ ఎవెన్యూ యూ హ్యావ్ అ స్లో డౌన్. అండ్ అది కాకుండా 65 టోల్ ఈ రోజు కొంచెం ప్రశాంతంగా ఉంది, పర్లేదు. బట్ లేక్ హైలాండ్స్ నుంచి ఇన్ కేస్ టు ఇఫ్ యూ మూవింగ్ టువర్డ్స్ రిచర్డ్సన్, దేర్ రోడ్ క్లోజర్స్ అండ్ ఇన్ఫాక్ట్ 635 టువర్డ్స్ రాక్ వాల్ కూడా దేర్ ఈజ్ అ స్లో డౌన్, అది సంగతి. బట్ వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టుడే, ఫోర్ట్ వర్త్ ప్రజలు ఎక్కడ యాక్చువల్లీ వెయిట్ చేస్తున్నారు అని అంటే మాత్రం ఐ థింక్ టువర్డ్స్ కోరల్ సిటీ ఈస్ ద పీక్ టైమ్. దేర్ ఇస్ అ క్రాష్ దట్ ఈస్ అబ్జర్వ్డ్, సో అక్కడ మాత్రం స్లో డౌన్ కొంచెం గట్టిగానే ఉంది. కోరల్ సిటీ వైపు వెళ్తున్న వాళ్ళు ఎవరైనా ట్రాఫిక్ లో వెయిట్ చేస్తుంటే కనుక గివ్ మీ సమ్ లైవ్ అప్డేట్స్. అండ్ ఫోర్ట్ వర్త్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా ట్రాఫిక్ లైట్ గా మూవ్ అవుతూ స్లోగా మూవ్ అవుతున్న ప్లేస్ ఏంటంటే కెనడేల్ ఏరియా. సో ఇది ఫారెస్ట్ హిల్ కెనడేల్ ఏరియా, అది మ్యాటర్. మరి ఇలాంటి టైంలో హైలెస్సా హైలెస్సా అంటూ ముందుకెళ్తారా ఆగాల ఏంటి అనేది డిసైడ్ అవ్వండి. బట్ ఐ ఆమ్ ప్లేయింగ్ దిస్ బ్యూటిఫుల్ ట్రాక్ ఫర్ యూ only on radio surbhi 107.9 HD3 Dallas, number one radio station. FIFA prajalara, already Spain ki, France ki, internet undi enti kabur, maatadu

ఎస్ విఆర్ బ్యాక్ దే దనాదన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అండ్ హరోనియా ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. అండ్ ఈ టైంలో ఇందాక నుంచి చెప్దాం అనుకున్నానే ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను మిస్ అయిపోయాను. అదేంటి అనంటే, సి ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ ఉందో లేదో అనే విషయం పక్కన పెడితే, పెళ్లిళ్ళ సీజన్ కి మాత్రం ముందే ప్రిపరేషన్ చేయడం అనేది మాత్రం మనకు ఆనవాయితీ కదా. అఫ్ కోర్స్ ఆషాఢ మాసం ఎక్కువగా చెయ్యరని విన్నాను నేను, దట్స్ వాట్ ఐ హర్డ్. బట్ ఇయర్ ఎండ్ వచ్చేటి ముహూర్తాలు ఉంటాయి. సో ఇయర్ ఎండ్ కావాల్సినవన్నీ మనం ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఎంత బాగుంటుందంటారు కదా. సో అలాంటి దానికి ఒక వెడ్డింగ్ ఎక్స్పో ఈవెంట్ ఉంటే, సో సనాస్ ఇన్వైట్ వాళ్ళు అండ్ మా రేడియో సురభి కలిపి వెడ్డింగ్ గ్లామ్ ఎక్స్పో అనే ఈవెంట్ ని కండక్ట్ చేస్తారు. ఓకే, సో ఆ ఈవెంట్ లో చాలా రకమైన ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియబోతున్నాయి. అదేంటి అనంటే, ఓ పక్కన మీకు కొరియోగ్రాఫర్ కావాలంటే కొరియోగ్రాఫరు, ఫోటోగ్రాఫర్ కావాలంటే ఫోటోగ్రాఫరు, డీజే కావాలంటే డీజే, బ్రైడల్ వేర్ కావాలంటే బ్రైడల్ వేర్, ఇలా ఏది కావాలంటే అది అన్ని ఫుడ్ వెండర్స్ తో సహా ప్రతిది దొరికే ఏకైక ప్లేస్. ఇన్ కేస్ మీరు కనుక స్పాన్సర్ అయ్యండి, ఇన్ కేస్ మీరు కనుక మీకు బిజినెస్ ఉండి ఇలాంటి ఒక వెన్యూ కోసం మీరు కూడా ఆకలిగా వెయిట్ చేస్తుంటే కనుక అస్సలు వెయిట్ చేయొద్దు. స్ట్రైట్ అవే ఈ నెంబర్ కి కాల్ చేయండి, 4698780101, 4698780101 అనే నెంబర్ కాల్ చేస్తే ఒక పర్సన్ ఎత్తుతారు ఫోన్ అండ్ యూ కెన్ గెట్ ఆల్ ద డీటెయిల్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇన్స్టాగ్రామ్ బ్యాచ్ అయితే కనుక మీరు సనాస్ ఇన్వైట్, SANAS సనాస్ ఇన్వైట్ అని అని ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కి మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు అనమాట. అది సంగతి. సో సనాస్ ఫర్ యూ వెడ్డింగ్ గ్లామ్ ఎక్స్పో అస్సలు మిస్ చేయద్దు. జూలై 26 జరుగుతోంది ఫ్రిస్కో ఈవెంట్ సెంటర్ లో. అది సంగతి. మరి మీకు నచ్చింది మీరు చేస్తారా, రావు గారు అబ్బాయి చెప్పింది ఈ వేరే ఎవరు చెప్పింది ఫాలో అవుతారా ఏంటి అనేది, రావు గారు అబ్బాయి మీతో కొంచెం లైట్ గా మాట్లాడుతూ అంటున్నాడు, మరి తన సంగతి ఏంటి అనేది మనం కూడా కనుక్కుందాం. ఓకే, ఇప్పుడైతే మాత్రం మంచి పాట వస్తుంది. అండ్ మీన్ వైల్ స్పెయిన్ కి ఫ్రాన్స్ కి జరిగిన మ్యాచ్ గురించి మీ అనాలిసిస్ ఏంటి, వాట్ ఆర్ యువర్ థాట్స్? ఒక పక్కన రొనాల్డో మెస్సీ ఫ్యాన్స్ కొట్టుకుంటూ, ఇంకో పక్కనేమో అర్జెంటీనాకి ఇంకొంతమంది ఎక్కువ సపోర్ట్ చేస్తూ, ఇంకొంతమంది ఫ్రాన్స్ గురించి భారీగా బాధపడుతూ, వీటన్నిటి మధ్యలో కాస్త కాస్త పాజిటివ్ ఫీలింగ్ అయితే కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి మీరు ఏ సైడో ఒక్కసారి నాకు కూడా చెప్పేస్తే నేను కూడా మీతో కాన్వర్సేషన్ చేయడానికి రెడీగా ఉంటాను అనమాట. అదే సంగతి. ఇప్పుడైతే మాత్రం ఒక బ్యూటిఫుల్ పాట మీకోసం వెయిటింగ్ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు.

ట్రేడింగ్ సెషన్ ఆఫ్ డాలర్స్ ఉంటున్నారు. సో మొత్తానికి సెమీఫైనల్స్ హడబడి హ్యాస్ హిట్ ద పీక్. సో స్పెయిన్ కి ఫ్రాన్స్ కి జరుగుతున్న మ్యాచ్ లో స్పెయిన్ చేసింది ఏదైతే ఉందో జనాలకు సగం మందికి షాక్ గురి చేసి ఉంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే ఇన్ఫాక్ట్ నేను కాలర్స్ ఎవరితో అయినా మాట్లాడినా కూడా ఫ్రాన్స్ ఇస్ ద న్యూ హాట్ కేక్, ఫ్రాన్స్ కొడుతుంది ఈసారి అని చెప్పన్న ఫీలింగ్ ఉందన్నమాట. సో అలాంటి సెమీఫైనల్స్ లో ఒక్కసారిగా ఎక్స్పెక్టేషన్స్ తారుమారు అవ్వటం అండ్ స్పెయిన్ చూపించిన ఆట తీరు ఏదైతే ఉందో కొంచెం గట్టిగా షాక్ కి గురి చేసి ఉంటుంది. సో అసలు ఏం జరిగింది, వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్, దీని గురించి మీ అనాలిసిస్ ఏంటి అండ్ దాని గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడైతే మాత్రం ఒక మంచి పాట రెడీ చేశా అండ్ నాతో పాటు కాసేపట్లో మార్జే కూడా ఒకళ్ళు జాయిన్ అవుతారు టు గివ్ అన్ ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ అబౌట్ ఇట్. సో ఏంటి అనేది మీరు ఒక్కసారిగా డిసైడ్ అవ్వండి, ఎందుకో ఏమో అంటూ మంచి పాట వస్తుంది మీకోసం.

ఆలస్యమైందని తనకు నీ పరిచయం, నువ్వేనట ఇకపై నా జీవితం. శాపమైన ఫరల్లా తోచనే ఈ క్షణం.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulu daaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories.
4: Gurtukostunnai.
0: Like love. Life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
0: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 pm onwards. Brought to you by Decibus Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
6: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
7: నీ కల నిజం అవబోతోంది.
6: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
7: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్

0: 8171988881.
1: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌత్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
2: కాంట్రవర్సీ కూడా ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు థర్డ్ గర్ల్ వాళ్ళు వస్తారు కాబట్టి తీసేశారు అట్లీస్ట్. కానీ వీళ్ళు దగ్గర దాకా వెళ్ళి కొంచెం మన లాస్ట్ 20 మినిట్స్ లో ఐ వాజ్ రియల్లీ హోపింగ్ దట్ బాల్ విల్ బి ఆన్ దిస్ సైడ్, యునో, లైక్ ఫ్రాన్స్ ఇస్ గోయింగ్ టు టేక్ ఛాన్సెస్. ఇప్పుడు నేను ఇద్దరు ఆనెస్ట్ గా చెప్పాలంటే ఐ ఫీల్ లైక్ జింబాబ్వే వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ దే డిడ్ విన్. ఎందుకంటే హీ గాట్ టు షాట్స్. నువ్వు చూసింటే ఎంబాపే కుడ్ హ్యావ్ టైడ్, అంటే లాట్ ఆఫ్ ప్రెజర్ ఆన్ హిమ్, ఐ గెట్ ఇట్. బట్ ఆ క్యాలిబర్ ప్లేయర్ కి నీకు ఒక పెనాల్టీ కిక్ ఇచ్చినప్పుడు అంత హై పోయిన ఒక బాల్ ఐ వాజ్ లైక్ యు నో దాట్ వాస్, అది అసలు నోబడి ఎక్స్పెక్టెడ్ దట్ హీ వుడ్ హిట్ ఇట్ సో హై. అది ఆ ఒక్క గోల్ అయ్యి ఉంటే మొమెంటం చేంజ్ అయ్యేది అనిపించింది నాకు. ఫస్ట్ షాట్ ఏదైతే తీసుకున్నాడు ఎంబాపే వీళ్ళకి పెనాల్టీ ఇచ్చినప్పుడు ఆ ఒక్కటి పడాల్సింది. లైక్ సీ, దట్ ఈస్ హిస్ ఫోర్టీ. నాకు ఎంబాపే ఆ ఒక్క గోల్ చేస్తుంటే టీమ్ అంతా కూడా ఓకే ఫైన్, లెట్ అస్ అట్లీస్ట్ ఇప్పుడు 2-1 మొమెంటం వేరుంటది, 2-0 మొమెంటం వేరుంటది. ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ లాస్ట్ లో కూడా లైక్ యూనో టూ మచ్ ప్రెజర్ పెట్టేదారి ఎంబాపే మీద, అండ్ దెన్
3: అంటే నాకైతే కొన్నిసార్లు కొన్ని మ్యాచ్ల్లో సచిన్ మీద ఎక్స్పెక్టేషన్లు ఉంటాయి కదా. ఇప్పుడు ఒకళ్ళు గనక సచిన్ అవుట్ ఏంటంటే మొత్తం అందరు వచ్చేస్తారు అన్నట్టు, ఇట్ వాస్ టూ మచ్ ప్రెజర్ టు బి ఆనెస్ట్. మీరు అన్నట్టే
2: అందుకని ఐ ఫీల్ లైక్ స్పెయిన్ వాళ్ళ హోంవర్క్ చేసుకుని, వాళ్ళ రీసెర్చ్ చేసి హౌ టు డిఫెండ్ ఆల్ దీస్ ప్లేయర్స్ అన్నది బాగా చేసుకుని వచ్చారు అనిపించింది నాకు. అంటే మరి వాళ్ళు ఏ గేమ్ తీసుకొచ్చారు? స్పెయిన్ యూ వాట్ దే హ్యావ్ టు డూ టు విన్. బట్ ఫ్రాన్స్ కొంచెం లైట్ తీసుకుని అనిపించింది నాకు, ఏంటంటే స్పెయిన్గా కొట్టేయచ్చు వీళ్ళని అనుకుంటూ వచ్చినట్టు అనిపించింది. బట్ దెన్ దే గాట్ ఎ షాక్ బేసిక్లీ చెప్పాలంటే, ఎందుకంటే వాళ్ళు దే కుడెంట్ క్రాక్ దే డిఫెన్స్. వాళ్ళు అసలు దాటి షార్ట్స్ కూడా నువ్వు లాస్ట్ ఫైనల్ లో సమ్మరీ చూస్తే వీళ్ళు ఎన్ని షార్ట్స్ తీసుకున్నారో వెళ్ళి వాళ్ళు దాంట్లో హాఫ్ కూడా తీసుకోలేదు. మేబీ లైక్ 2 or 4 అంతకంటే ఇప్పుడు షార్ట్స్ ట్రై కూడా చేయలేదు, అక్కడ దాకా రాలేకపోయారు. సో అంటే నాకు అది అందుకే అనమాట, పెనాల్టీ ఒకటి అండ్ యునో వాళ్ళ ప్యాసింగ్ మోర్ గానీ స్పెయిన్ కి చాలా అడ్వాంటేజ్ ఉండేది. సో ఆ సెకండ్ గోల్ చూసారు పేజ్రోది, యూనో ఆ పాస్ ఇవ్వడం ఏంటి, పాస్ కొట్టేయడంతో ఐ థింక్ ఇట్ వాజ్ లైక్ వెరీ, వాళ్ళు ఒక టీమ్ లాగా ఆడారు చెప్పాలంటే. బట్ ఐఎమ్ హోపింగ్ ఇవాళ మ్యాచ్ విల్ నాట్ బి వన్ సైడెడ్ లైక్ దిస్. ఐ వాంట్ టు సీ అ గుడ్ మ్యాచ్, యూనో. సెమీఫైనల్ సెమీఫైనల్ లాగా అనిపించాలి, లైక్ యూనో దగ్గర దాకా వెళ్ళి 1-1 అన్నా ఉండదు, మేబీ పెనాల్టీ షూట్అవుట్ దాకా వెళ్ళి యూనో ఆ ఎక్సైట్మెంట్ కొంచెం బిల్డప్ అవ్వాలి అనిపిస్తుంది నాకు, యూనో, బికాస్ ఇట్స్ సచ్ ఎ బిగ్ గేమ్ కదా. సో ఇవాళ గేమ్ కి నువ్వు ఎవరికి రూట్ చేస్తున్నావు?
3: ఆబ్వియస్లీ అర్జెంటీనా, ఎక్కడో చోట ఉంది ఆ ఫ్యానిజం, మరి చూడాలి ఏం జరుగుతుంది. ఇంగ్లాండ్ కి ఏ రోజు సపోర్ట్ చేయాలనిపిస్తుంది, బట్ స్టిల్ యా, విల్ సీ వాట్ హ్యాపెన్స్.
2: అవును, నేను కూడా ఒప్పుకుంటాను. ఐ ఆమ్ నాట్ యాక్చువల్లీ, ఇది నా పర్సనల్ ఒపీనియన్, ఐ వుడ్ ఇంగ్లాండ్ వేరే ఏ టీమ్ ఉన్నా కూడా నేను ఇంగ్లాండ్ ఐ పర్సనల్లీ నాకు అది నా ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు మన ఆర్సీబీ లాగా అయిపోతుంది ఐపీఎల్ లాగా, ఒకటి టీం మళ్ళీ సెకండ్ టైం కూడా గెలిచేసి ఇప్పుడు ఐపీఎల్ అన్న ఎవ్రీ ఇయర్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఎవరైనా చూడొచ్చు. ఇది ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్ మళ్ళీ వచ్చేస్తే ఐ ఫీల్ లైక్ ఇంకా నాలుగేళ్ళు వెయిట్ చేయాలి నెక్స్ట్ ఎవరు గెలుస్తారు. సో ఆ ఒక్క మేబీ గివ్ పెయిన్ ఆఫ్టర్ లాంగ్ టైం, మేబీ వాళ్ళకి ఒక సెకండ్ ఒకటేసారి గెలిచారు. ద గుడ్ పార్ట్ ఈ నాలుగు టీమ్ లో గెలిచాయి ఫైనల్ ఒక్కొక్కసారి, అట్లీస్ట్ మోర్ దెన్ వన్స్. బట్ ఒక సైడ్ ఏమో అర్జెంటీనా గెలవాలి, మెస్సీకి ఇంకా ఫైనల్ కదా అనిపిస్తుంది, మళ్ళీ ఇంకోసారి అనిపిస్తుంది, టెండూల్కర్కి ఒకసారి ఆల్రెడీ ఇచ్చేసాం కదా ఒకసారి చాలు. సో అట్లా ఐఎమ్ రూటింగ్ యునో లైక్ మై ఫ్యామిలీ, యాక్చువల్లీ నా ఫ్యామిలీ ఈజ్ ఇన్ అర్జెంటీనా సెటిల్డ్. సో వాళ్ళు చంపేస్తారు నేను అర్జెంటీనా సపోర్ట్ చేయకపోతే. బట్ ఐ స్టిల్ ఫీల్ లైక్ స్పెయిన్ మేబీ షుడ్ విన్ అనిపిస్తుంది. బట్ టుడేస్ గేమ్ ఇస్ ఆల్ అబౌట్ అర్జెంటీనా. ఐ వాంట్ మెస్సీ టు లైక్ డామినేట్ ఇవాళ ఇంగ్లాండ్ వాళ్ళకి. బట్ అగైన్ యునో ఇంగ్లాండ్ లో యూ హ్యావ్ టూ ప్లేయర్స్ దట్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో వాట్ యూ థింక్ అబౌట్ హ్యారీ కేన్?
3: అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీరు నాకు ఈ హ్యారీ కేన్ వీళ్ళందరికీ కనిపించట్లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టే నిజంగానే డామినేషన్ కోసమే ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? సో ఆ సెమీఫైనల్ విషయంలో వాళ్ళ సైడ్ నుంచి ఇఫ్ పుట్ అప్ దర్ గేమ్, ఇఫ్ ఇట్ ఇస్ గోయింగ్ రియలీ మీరు అన్నట్టు ఆ లాస్ట్ మినిట్ దాకా వస్తే గనక డెఫినెట్లీ ఐ వుడ్ బి మోర్ దాన్ హ్యాపీ. బట్ అర్జెంటీనా గెలవాలి, అదొకటే సాఫ్ట్ కోర్ అంతే.
2: Yeah, and I think advantage undi antaru because if you remember controversy statement ennayyo mana Argentina Egypt ayin tarvata, but I feel like Argentina definitely has an advantage because vallu the way they have been supported kada, and ee tournament lo Messi has been like the leader, but I feel like క్రౌడ్ సపోర్ట్ ఎక్కువ మెస్సీకే ఉంటుంది అనిపిస్తుంది. దట్ ఆల్సో హెల్ప్ ఆల్మోస్ట్ లైక్ హోమ్ గేమ్ లాగా ఈవెన్ దట్లంట. ఐ ఫీల్ లైక్ మెస్సీ హ్యాస్ అ స్లైట్ అడ్వాంటేజ్ ఆర్ అర్జెంటీనా హ్యాస్ అన్ అడ్వాంటేజ్ ఓవర్ ఇంగ్లాండ్. బట్ ఇంగ్లాండ్ అండర్ డాగ్ అని అనను నేను, బట్ ఐ రియలీ హోప్ ఇవాళ కుడ్ బి యూనో నాకు అంత క్లోజ్ వద్ది ఇవాళ బికాస్ ఐ వాంట్ అర్జెంటీనా టు విన్. బట్ ఐ వాంట్ ఎ గుడ్ ఫైనల్. ఐ వాంట్ వేర్ యూనో బోత్ ద టీమ్స్ ఆర్ ప్లేయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్, దే ఆర్ యూనో అటాకింగ్. ఇట్లా నిన్నట్లో అంపైర్ ఉంటుంది బేసిక్లీ, ఎంత ట్రై చేసినా ఒక స్కోర్ లేకుండా అట్లా కాకుండా ఒక మేబీ 2-2 ఉండి సడన్ గా అర్జెంటీనా 4-2 గా లేకపోతే దట్ ఈస్ మై హోప్. సో దట్ ఐ విల్ ఎంజాయ్ ద గేమ్ థరోలీ. దట్ ఈస్ రియలీ మై హోప్. అండ్
3: హోప్ఫుల్లీ లెట్ దిస్ డే బి ఎ డే ఆఫ్ మిరకల్స్. చూద్దాం, నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అండ్ లిజనర్స్ కూడా ఏం ఫీల్ అవుతున్నారో అడుగుతా. 9972636196 సో మొత్తానికి ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది అనేది అయితే మ్యాచ్ స్పెయిన్ ఫ్రాన్స్. మరి అర్జెంటీనా మ్యాచ్ కి ఇంగ్లాండ్ మ్యాచ్ కి ఏం జరగబోతుంది? ఎనీ ఎస్టిమేషన్స్, ఎనీ ఎక్స్పెక్టేషన్స్? 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్.
0: హాయ్, దిస్ ఇస్ కళ్యాణి మాలిక్. మీరు వింటున్న పాటలు అలా మొదలైంది సినిమాలోంచి.

0: హాయ్, దిస్ ఇస్ కళ్యాణ్.
1: బ్యూటిఫుల్ పాట విన్నాం ఫ్రమ్ ద మూవీ. యాక్చువల్లీ మీరు గెస్ట్ చేస్తే ఇంకా క్రేజీ ఉంటుంది. నా అల్లుడు మూవీ నుంచి దే ధనాదన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 జీ 3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. సో అయ్యింది అది అయిపోయింది, ఎన్నెన్నో అనుకుంటాం అన్ని అవుతాయి ఏంటి అని చెప్పి ఫ్రాన్స్ ఎవరు అయితే సపోర్ట్ చేశారో మాత్రం కొంచెం గట్టిగా మండుంటుందిగా సెమీఫైనల్ చూశాక. సరే ఓకే, ఎనీవేస్ ఏవో అనుకున్నాం, బట్ స్పెయిన్ గాట్ దర్ ఏ గేమ్ అని చెప్పి ఇన్ఫాక్ట్ ఇందాక మా అనుగారు కూడా చెప్పారు. సో స్పెయిన్ లిటరలీ బిహేవియర్ నాకు ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే ఆస్ట్రేలియా ఒక్కసారిగా ఫైనల్స్ రాగానే ఒక్కసారిగా అప్పటిదాకా వీళ్ళ అన్న ఫీలింగ్ సడన్ క్రియేట్ చేస్తుంది చూసారా. సో ఆ ఫీలింగ్ మాత్రం డెఫినెట్లీ క్రియేట్ చేసింది స్పెయిన్. ఓకే, కాకపోతే కొంచెమైనా సరే వీళ్ళ సైడ్ నుంచి ఒక్క గోల్ అయినా పడుతుంది అని అనుకున్నా, కానీ ఆ ఒక్క గోల్ కూడా పడకపోవడం అనేది బాధాకరం. అది సో అందుకే ఫ్రాన్స్ ఫ్యాన్స్ ఎవరిని ఉంటే కనుక వద్దులే, ఈ రోజు నన్ను మెంటలీ డిస్టర్బ్ చేయకు అని మాత్రం అడుగుతారు. బట్ ఆ విషయాలని పక్కన పెడితే ఈ రోజు జరుగుతున్న ఇంగ్లాండ్ అర్జెంటీనా మ్యాచ్ అయితే మాత్రం హాట్ కేక్ అంతే, హాట్ కేక్. బట్ ఓన్లీ థింగ్ ఇస్ దట్ ఎక్స్పెక్టేషన్ ఏంటి అని అంటే, జనరల్లీ ఇట్లాంటి మ్యాచ్లు జరిగినప్పుడు రెండు రకాల ఫ్యాన్స్ ఉంటారు అనమాట. వన్ హూ యాక్చువల్లీ సపోర్ట్స్ ది అండర్ డాగ్, వన్ హూ సపోర్ట్స్ ఏ టీం రామాది మా టీమే గెలవాలి అని చెప్పి. సో అండ్ ఇంకొంతమంది ఉంటారు ప్లేయర్ బేస్డ్ మీద ఉంటారు, అరే మెస్సీ రా, మెస్సీ ఇంపార్టెంట్ రా అని చెప్పేసి అని అంటుంటారు. సో ఈ రోజు ఇన్ని రకాల డైమెన్షన్లు ఉంటున్న ఈ ఈ స్పేస్ లో వాట్ ఈస్ దట్ యు ఆర్ లుకింగ్ అవుట్ ఫర్ టుడేస్ సెమీఫైనల్? ఓకే, ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ మెస్సీ యూ వాంట్ అర్జెంటీనా టు విన్, ఆర్ జనరలీ అర్జెంటీనా ఏ గేమ్ తీసుకొస్తుంది అన్న మీ ఎక్స్పెక్టేషన్, లేదా ఇంగ్లాండ్ సైడ్ కూడా ఆల్రెడీ ఇద్దరు ఏ ప్లేయర్స్ ఉన్నారు కేన్ లాంటి వాళ్ళు ఒకళ్ళు అని చెప్పేసి అని అంటే, వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ రన్నింగ్ ఇన్ యువర్ హెడ్ టు సపోర్ట్ అ టీమ్? ఓకే, 972-636-1966 is my calling number. I'm waiting for you only on Radio Surabhi 107.9 HD3 Dallas, number one radio station and OG Telugu radio station of Dallas. So, మొత్తానికైతే ఒకటి మాత్రం చాలా గట్టిగా చెప్తా, గ్యాంగ్ ఎంత మంది ఉన్నా సరే ఆ గ్యాంగ్ లీడర్ మాత్రం ఒకళ్ళే ఉంటారు, అర్జెంటీనాకి మాత్రం అది మెస్సీని అని చాలా మంది ఫీల్ అవుతున్నారు. సో మీ ఫీలింగ్స్ ఏంటో మాకు చెప్పండి. 972-636-1966 is my calling number. I am playing a beautiful track for you, back to back rendu ostunna actually.

ఎస్, ఈ రోజు అర్జెంటీనాది యునో ఫుల్ టైమ్ రూలా లేకపోతే ఇంగ్లాండ్ సాహసమా అని చెప్పడానికి మాత్రం ఒక పాట అయితే డెడికేట్ చేయడానికి ఇన్ఫాక్ట్ మరి ఆయుష్ గారు పిక్ చేశారు డైరెక్ట్ గా. సో సెమీఫైనల్ ఫీవర్ ని అట్లానే కంటిన్యూ చేద్దాం. మరి ఈ రోజు ఎవరు గెలవాలి మీరు అనుకుంటున్నారు? స్పెయిన్ కి ఫ్రాన్స్ కి మధ్య ఉన్న ఆ సెమీఫైనల్లో ఫ్రాన్స్ ఎంత బాధపరిచింది అని మీరు అనుకుంటున్నారు? నాకు కాల్ చేసి చెప్పండి. 9 7 6 3 6 1 9 6 6 ఇస్ మై కాలింగ్ నెంబర్. చంద్రలేఖ నుంచి సాహసమే చేరా డింబకా.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Manashanti, mental peace. మసాలా దోశ
2: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
3: అమ్మా, Saturday movie?
4: Manabadi class.
3: Mama, old Nitano had a phone.
4: Uppu kappu rambu. Telugu padyam cheppu.
3: Uppu kappu rambu.
4: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ అ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ద రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
6: ఆగండి ఆగండి, అక్కడే ఆగండి. ఓ పక్కనేమో స్పెయిన్, ఫ్రాన్స్, ఒక్క గోలైనా కొట్టాల్సింది కదా ప్రసాద్ అని చెప్పి కొంతమందికి రకరకాల ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకొంతమందికి అది ఇడిసే ఏదైతే అయ్యింది అది అయిపోయింది అనే ఫీలింగ్. బట్ ఈ రోజు మ్యాచ్ మాత్రం ఇంగ్లాండ్ కి అర్జెంటీనాకి జరిగేదైతుందో అర్జెంటీనా గెలుస్తుంది బ్రో, మెస్సీ ఇక్కడ అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. బట్ ఇంగ్లాండ్ కూడా తక్కువ అంచనా ఏలేవు అని కొంతమంది మాట్లాడుతున్నారు. సో దీని గురించి మాట్లాడడానికి ఐఎమ్ మేకింగ్ అ పర్సన్ జాయిన్. యాక్చువల్లీ తను మామూలుగా ఫుట్బాల్ ని ఫాలో అవ్వట్లేదు, ఒక రేంజ్ లో ఫుట్బాల్ ని ఫాలో అవుతున్నారు. సో లెట్స్ ట్రై టు గెట్ హిమ్ ఆన్ ఎయిర్. ఐ హావ్ భార్గవ్ విత్ మీ. భార్గవ్, మార్నింగ్.
7: Good morning, Avinash. How are you?
6: All good. So I heard you used to stay in Arlington. How was Arlington? How much you miss Arlington?
7: I miss Arlington a lot. I was there for 5 years. Actually, last summer, I missed it so much. Mm. I came back again. I was there for another 3 months. Mm. And I really missed the vibe. Being a college town, so many people, so many friends. Way too many memories with Arlington.
6: So generally, I think ఇప్పుడు FIFA fan festivals జరుగుతున్నాయి. People are gathering a lot at different places. And especially Dallas లో కూడా మ్యాచ్లు జరుగుతున్నాయి. So if నిజంగానే Dallas లో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ లో ఇక్కడైతే చూస్తే బాగుంటుంది బ్రో అని అంటే, విచ్ ఏరియా వుడ్ యూ సజెస్ట్? డోంట్ టేక్ ఎనీ నేమ్స్ బట్ సజెస్ట్ ఎన్ ఏరియా.
7: I would actually say Arlington. ఎందుకంటే మన AT&T స్టేడియం దగ్గర కానీ లేకపోతే యూటీ ఆర్లింగ్టన్ దగ్గర కానీ దేర్ ఆర్ వే టూ మెనీ పబ్స్, హూలిగన్స్ అని చెప్పుంటారు, ఇగ్లిగన్స్ అని చెప్పుంటారు. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ దర్ స్టిల్ దర్, బట్ దీస్ ఆర్ రియల్లీ గుడ్ ప్లేసెస్ వర్ యూ కెన్ గో టు వాచ్ ద మ్యాచ్, ఓల్డ్ స్కూల్. సో దేర్ ఆర్ వే టూ మెనీ ప్లేసెస్ ఇన్ అండ్ అరౌండ్ ఆర్లింగ్టన్. ఎస్పెషల్లీ మన AT&T స్టేడియం దగ్గర కూడా దే హావ్ రెనోవేటెడ్ ద హోల్ థింగ్, బట్ దే క్రియేటెడ్ place for the screenings and everything. So if I was there, I would have been in that square enjoying the games every day.
6: Nice, beautiful. So mari ee roju match ki expectation enti, England versus Argentina, who are you supporting?
7: I have a bias. I'm rooting for Argentina.
6: So ante sorry, okay, carry on, cheppu.
7: Yeah, been a fan of Messi for a long while now, and I think it's time he reclaims the throne again.
6: Okay.
7: And he just reigns longer. Mm. But it's going to be a very good match, Avnash. There is a huge history also coming into this match, because I'm not sure if you know or not, but he's playing England for the first time in his career.
6: Mm.
7: And Argentina is playing England after 1986, if you remember.
6: Okay.
7: Maradona's hand of God, the World Cup win. So after that, both the teams are coming together in the World Cup for the first time.
6: Mm.
7: So there is so much at stake, so much in line.
6: Mm.
7: Two teams filled with superstars took the very hard way, in spite of facing some pretty easier teams, to come to the semi-finals.
6: Mm.
7: Being pulled by the talisman Harry Kane and Bellingham on England side, and Lionel Messi on the Argentina.
6: Mm.
7: It's going to be a match of nerves. Who's going to hold on for longer? Who's going to have the composure for longer? But I just think that Argentina has been used to these big games. Copa America virtue, like with the last World Cup virtue. So I think that's the small edge they have.
6: Mm-hmm.
7: So I think the game is a bit slightly leading towards Argentina.
6: Okay. I think we should talk tomorrow also, రేపు మ్యాచ్ అయిన తర్వాత, ఎందుకంటే నిన్న ఫ్రాన్స్ గురించి కూడా అదే ఎక్స్పెక్టేషన్స్ ఉండే. సో యా, ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్ మ్యాన్. అంటే ఎంబాపే గురించి అంత చెప్పి చెప్పి చెప్పి ఎవ్రీబడి లైక్ లిటరలీ తన భుజాల మీద తీసుకెళ్లారు. పాప, ఇట్ వాస్ టూ మచ్ ప్రెజర్ ఆన్ హిమ్, ఐ ఫెల్ట్.
7: యాక్చువల్లీ చెప్పాలి అంటే, నిన్న ఐ వాస్ సపోర్టింగ్ స్పెయిన్ ఫర్ అనదర్ రీజన్.
6: లైక్
7: సో ఫర్ మీ ఇట్ వాస్ ఎ వెరీ గుడ్ మ్యాచ్ లాస్ట్ నైట్. Because again, Spain are coming back into the World Cup after a very long time. 2010 tarvata vaalle tournament lo ante deep raadam ide first time anamata. So I was kind of rooting for them, and inna meer match chustunte kuda in spite of having such a huge stars, Mbappe, Olise, Ballon d'Or winner Dembele, in spite of such a huge attacking, 80th minute work, close 80th minute work, there was no shot on target from France.
6: That
7: is how much they have been strangled in the midfield by Rodri and Fabian Ruiz. Amazing display. While we feel bad for Mbappe because of the legacy he has in the World Cup 2018 winner, 2022 finalist, and now coming back, I think the tactics were not supporting him yesterday. And it clearly showed, and in Japan, the inexperience. So 2022 France team loan experience ki, ipudunna dantlo inexperience ki, that was the reason they couldn't break down Spain. I think it would be the same thing in today's match, England versus Argentina as well. If that inexperience kicks in when the game goes deep, it is Argentina's game.
6: Okay. So I think is our experience play jayal nenu kuda korukuntunna. Let's see what happens.
7: Yeah, it's going to be a fun match. And where are you watching?
6: Because I'm in India, kabatti I'm doing show from India, so definitely koncha night nidra chadagottukoni mari chudali. That's what I have to do.
7: I think it's going to be in already ellago mood ayindi padukune sariki ee roju pakka 120 minutes kelthadu kabatti naalugati padukodam anukuntam manandaru.
6: So in that way, I feel jealous for people who stay in US, ma'am. Nijanga manchiga proper time they can watch it.
7: Proper time they can watch it, and it's so close, they can actually feel the game. That's so nice. Such a huge event happening. Mana akkada call akkada actually sport towns ekku untayi kabatti vibe kuda chaala different ga untundi. And whenever any game comes into the town, it's a completely different vibe. You can see players with the jerseys walking around. ఇంకా మన దగ్గర ఇంకా అంత కల్చర్ రాలేదు దట్ వి హావ్ ఇన్ అమెరికా. సో ఇట్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్ వైబ్, అండ్ పీపుల్ విల్ బి సెలబ్రేటింగ్, బార్బెక్యూస్ గోయింగ్ ఆన్, స్టేడియం దగ్గరికి ముందే వచ్చి స్టేడియం దగ్గర సెలబ్రేషన్ స్టార్ట్ చేయడం. ఐ విష్ ఐ వాస్ బ్యాక్ ఫర్ ద వరల్డ్ కప్.
6: లెట్స్ సీ, బి లైన్ ఇన్ లైవ్ అప్డేట్స్ నేను కూడా అందిస్తా. థ్యాంక్ యూ భార్గవ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్.
7: థ్యాంక్ యూ సో మచ్ అవినాష్, అండ్
6: Vamos Argentina. Yeah, so that's it for today with respect to FIFA. If anything that you want to share from your side, call cheyandi. Mohammad Vaddu uppu pappu ante kalpesukondi. 9763619666 is my call number. Meanwhile, England talchukunte inte inte inte, but avatharam Argentina.

Yes, we are back there. Dhanadhan Avinash, the DFW Morning Vibes in her only on Radio Surabhi 107.9 is J3 Dallas, number one radio station and the OG Telugu radio station of Dallas, Vintunaru. Mari ee time lo oka most important vishayam share cheyalante adi enti anante ఒడిస్సీ గురించి తెలుసుకున్నాం. అదే క్రిస్టోఫర్ నోలన్ గారి నెక్స్ట్ ఫిలిం. ఆ షూటింగ్ ప్రాసెస్ గురించి చెప్తుంటే మాస్టర్ అసలు మామూలుగా అంటే ఇప్పుడు షూటింగ్ ఇస్ ఏ ఫర్ ఎగ్జాంపుల్ సీలో జరుగుతుంది అనుకోండి, ఎస్పెషల్లీ ఐమాక్స్ ఫార్మాట్ లో జరుగుతుంటే, సో ఇప్పుడు కొంతమందిని మాత్రం యూనో ఆ ప్లేస్ లో ఎక్కడైతే షూటింగ్ స్పాట్ ఉందో దాని దగ్గరలో ఉంచడానికి ట్రై చేశారు. బట్ యానా హాత్వే క్యారెక్టర్ ఏదైతే ఉందో కొంచెం రాయల్ ఈ లుక్ లో ఉంటుంది. సో టు గెట్ హర్ ఎగ్జాక్ట్లీ ఇన్ టు దట్ లుక్ అండ్ దట్ మీన్స్ అ సెపరేట్ కైండ్ ఆఫ్ మేకప్ అండ్ ఈ వగేర ఇవన్నీ ఆ షూటింగ్ స్పాట్ లో సరిగ్గా ప్రొవైడ్ చేయలేక లిటరలీ ఎవ్రీ డే షీ యూస్ టు ట్రావెల్ ఫ్రమ్ హెర్ వాట్ యూ కాల్ షూటింగ్ స్పాట్ నుంచి తన తన ప్లేస్ కి ఇంకొక ప్లేస్ కి ట్రావెల్ చేసి వెనక్కి వచ్చేదంట. అది అది పొజిషన్. సో ఇవన్నీ ఆలోచించుకుంటున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట, అబ్బో అసలు మనం ఒక చిన్న ఫ్రేమ్ ఎంజాయ్ చేయడానికి ఎంత జరుగుతుంది వెనకాలని చెప్పి. అది పక్కన పెడితే క్రిస్టోఫర్ నోలన్ గారు సేయింగ్ షూటింగ్ ఇన్ ఐమాక్స్ విషయంలో, ఇప్పుడు ఐమాక్స్ ఫిల్మ్ లో షూట్ చేస్తారు, సో ఆ ఫిల్మ్ లో ఏమైనా ఎక్కడైనా సరే పొరపాటున ఎక్కడైనా ప్రాపర్ మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, ఆ పర్టికులర్ పీస్ ఇదివరకు అయితే ఎట్లయితే మొత్తం ఇప్పుడు ఒక లెన్స్ ఉంటుంది కదా కెమెరాకి, ఆ లెన్స్ లో ఉన్న ఫిల్మ్ ని కట్ చేసి చేస్తారు, అట్లాగే ఈ ఫిల్మ్ ని కూడా కట్ చేసి మళ్ళీ దాన్ని ప్రాపర్ గా అతికిచ్చి మేక్ షూర్ ఆ డిఏ గానీ కలర్ రిజల్యూషన్ గానీ కరెక్ట్ గా ఉందని చేసి మళ్ళీ అది పంపిస్తారట. అండ్ దిస్ ఇఫ్ దే హ్యావ్ టు సీ అన్ ఆన్లైన్ ఎడిట్, అంటే ఏ రోజు షూట్ చేసిన అమౌంట్ ఆఫ్ ఎడిట్ వాళ్ళు చూడాలి అనుకుంటే దిస్ ఇస్ అ ప్రాసెస్ ఫర్ ఎవ్రీడే షూట్. అది సో ఇంత జరుగుతున్నప్పుడు 17th రిలీజ్ అవుతున్నప్పుడు మనం ఏం చేయాలి? ఇంక మీ ఇష్టం, నేనేం చెప్పలేను. ప్రస్తుతానికి మాత్రం కంటిన్యూ నుంచి ఒక పాట వైస్ సునామీ అంటూ దాని తర్వాత ఇంకో పాట కమింగ్ అప్ ఓన్లీ ఆన్ రేడియో సర్వీ 107.9 జీ3 డాలస్, నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటుంది.

0: us. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
4: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
3: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
5: ఇండియా వెళ్ళలేమో నేను.
6: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
5: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
4: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ orthodontics. Call them at 972-484-5400 or visit 8234 Forest Lane, Dallas.
7: అందరికి నమస్కారం. నేను వాణి ముప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకువర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకువర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకువర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకువర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మనతో వాణి ఫ్రమ్ బ్యాంకువర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HT3. అమెరికాలో తెలుగు నేస్తం
8: వెంబడుతుంది కదా, వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

ఎస్, బయటికి వెళ్ళి చూస్తే టైం ఎంత అవుతుందో తెలియదు, సుమారుగా 9:36 అవుతుందండి. అదైతే క్లియర్. దేవ్ ధనార్దన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు. ఓన్లీ ఆన్ రేడియో సూరభి 107.9 హెచ్డి 3 డాలర్స్ నంబర్ వన్ రేడియో స్టేషన్. సో దేనికైనా టైమింగ్ చాలా ఇంపార్టెంట్. టైం వస్తే దీని ఆపలేమంటారు, అదేంటి, పెళ్లి చేసుకోవటం. సో అలాంటి ఒక ఈవెంట్ ఏదైనా ఒకటి చేయాలంటే అది ఆల్మోస్ట్ ఇల్లు కట్టినట్టే, పెళ్లి చేసినట్టే, ఇలా అన్ని అది మామూలు తతంగం కాదనమాట. సో ఆ ఈవెంట్ కి సంబంధించి ఏదైనా ప్లాన్ చేయాలంటే ఆ కొరియోగ్రాఫర్ ఎక్కడ ఎత్తుకాలి, ఈ ఫోటోగ్రాఫర్ని ఎక్కడ ఎత్తుకాలి, ఈ బ్రైడల్ వేర్ని ఎక్కడ ఎత్తుకాలి, ఈ జ్యువెలరీ ఎక్కడ ఎత్తుకాలి, అబ్బా ఇవన్నీ చాలా పెద్ద విషయాలండి. సో వీటన్నిటికీ ఒక వన్ స్టాప్ సొల్యూషన్ అంటే ఎలా ఉంటుంది? సో సనాస్ ఇన్వైట్ వాళ్ళు, రేడియో సూపర్ వాళ్ళు మీ ముందుకి వెడ్మీ గ్లామ్ వెడ్డింగ్ ఎక్స్పో తీసుకొస్తారు అనమాట. జూలై 26 ఎగ్జాక్ట్లీ ఫ్రిస్కో హాల్ ఈవెంట్ సెంటర్ లో జరిగే ఈ గ్రాండ్ ఎక్స్పో మీకు కావాల్సిన అన్ని, అంటే ఒక మాల్కి వెళ్తే మనం లైట్ గా ఫుడ్ తినాలనుకుంటాం, లైట్ గా బట్టలు కొనాలనుకుంటాం, అన్ని అలా అన్ని ఒకే చోట దొరుకుతాయి. అండ్ యా, స్పాన్సర్స్ మరియు వెండర్స్ కోసం రిజిస్ట్రేషన్స్ ఇప్పుడు ఓపెన్ గా ఉన్నాయన్నమాట. సో ఇన్ కేస్ మీరు కూడా ఇఫ్ యూ వాంట్ రీచ్ అవుట్, యూ కెన్ గివ్ దెమ్ ఎ కాల్ రైట్ అవే. 4698780101 4698780101 ఆర్ ఇన్స్టాగ్రామ్ లో SANAS సనాస్ ఇన్వైట్ అని చెప్పి ఇన్ఫాక్ట్ ఆ నెంబర్ కాల్ చేయొచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయొచ్చు. అండ్ ఒకవేళ ప్రాపర్ గా మంచిగా ఈవెంట్ సెట్ అయ్యి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు హ్యాపీగా ఉన్నారనుకోండి, వాళ్ళ డ్రీమ్ సాంగ్ ఎలా ఉంటుంది తెలుసా? ఇలాగే ఉంటుంది.

ఎస్ సరే నుంచి మంచి పాట విన్నాం. దేవ్ ధనార్దన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. ఏమడగమండి మాస్టరు, అసలు ఒక సినిమాకి సంబంధించి ఒక ఎక్సైట్మెంట్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో, ఒకసారి ఆ ఎక్సైట్మెంట్ ఫ్యాక్టర్ కూడా చాలా ప్రాబ్లమేటిక్ అని అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ ఈవెన్ కిడింగ్, నిజంగా ప్రాబ్లమేటిక్ అనిపిస్తుంది. ఎందుకు అని అంటున్నానంటే, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ వారణాసి సినిమా ఉంది, ఓకే, ఆ వారణాసి సినిమాకి సంబంధించి అన్ని తెలుసుకోవాలి, అసలు ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి ఒక చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేయడం కానీ ప్రతి ఒక్కళ్ళు ఏ వాడేసి ఒకవేళ రామాయణ ఎపిసోడ్ లో మహేష్ కుమార్ ఇలా ఉంటారా అని చెప్పి పిక్స్ అనేది చేసి ఒక వీడియో రిలీజ్ చేస్తారు. ఓకే, ఆబ్వియస్లీ టు షో ద టాలెంట్ ఇన్ వే, బట్ అట్ ద సేమ్ టైమ్ ప్రెస్ వాళ్ళు కూడా ఆబ్వియస్లీ ఈ పలానా ఎపిసోడ్ లో ఇది బాగుంటుందంట, ఆ పలానా ఎపిసోడ్ లో అది బాగుంటుందంట, ఇది ఎక్సైటింగ్ అంట, ఇదంట అదంట. సో వాట్ ఎవర్ ద సర్ప్రైజ్ ఫ్యాక్టర్ దట్ యు వాంట్ టు వాచ్ ఎ ఫిల్మ్, అవన్నీ రిలీజ్ కి ముందే తెలిసేసుకుని చంపేస్తే ఏం జరుగుతుందంటారు? నిజంగా నాకు ఒకసారి అనిపిస్తుంటది అనమాట, ఈ సినిమా ప్రమోషన్ అన్ని ఏం తెలియకుండా టు లివ్ అండర్ ఎ రాక్ అండ్ ఫైనలీ వాచ్ ద ఫిల్మ్ జస్ట్ లైక్ అ న్యూ బీ. అసలు ట్రైలర్ కూడా చూడకుండా జస్ట్ అలా థియేటర్కి వెళ్ళి సర్ప్రైజ్ అవడం అనే ఫీలింగ్ ఉండదు చూసారు. ఐ థింక్ ఆ ఇన్నోసెన్స్ మెల్లమెల్లగా ఇన్స్టాగ్రామ్, ఈ సోషల్ మీడియా మొత్తం అని పెరిగేటప్పటికీ మెల్లగా తగ్గించేస్తామో అనిపిస్తుంది అనమాట. అదే సంగతి. హావింగ్ సెడ్ దట్, ఈ వీక్ సండే జూలై 19th, ఈ రెండు నెలలు నేను యాక్చువల్లీ రెండు నెలలు వినిపించలేదు చూసారు. ఆ రెండు నెలలు నేను ఎందుకు వినిపించలేదు అంటే, ఐ రూట్ అండ్ డైరెక్టెడ్ ఎ షార్ట్ ఫిల్మ్, ఓకే, ఇట్ ఈస్ కమింగ్ ఆన్ ETVN. మోహన్ అని ఒక యాక్టర్ అండ్ మన వింటేజ్ హీరోయిన్ ఇంద్రజ గారు ఇస్ ఆల్సో ప్లేయింగ్ అ లీడ్. సో ఇట్స్ నేమ్ ఇస్ అనగనగా ఓ శుక్రవారం. సో సండే మీకు కొంచెం ఖాళీ వేసుకుని, ఫీఫా హడావిడి ఉంటుంది డెఫినెట్లీ, సో కొంచెం ఖాళీ వేసుకుని కాస్త ఓ 30 to 35 minutes మీరు కేటాయిస్తే నేను ఏం వర్క్ చేశాను మీకు తెలుస్తుంది అని కోరుకుంటాను అనమాట. ఇన్ని రోజుల నుంచి నా షో వింటున్నారు, సో దిస్ ఇస్ సంథింగ్ ఐ వాంట్ యూ టు వాచ్ because I have created with a lot of love with our team. So break iste nen kuda break iskuntu adi vishayam. So having said that, idi first stepping stone nen feel avutuna. So chusandi, chusi mana regular ga show lo nenu chaala vishayalu mana share chestuntu mellaga migitha works kuda mana chestunnam. Okay, ipudaithe matram oka manchi paata coming up for you. Shankar Dad MBBS nunchi inka light ga జల్లులు ఎక్కడో పడుతూ, మబ్బులు పడుతూ, ఇంకా లేవాలా లేదా అని ఆలోచన వాళ్ళందరికీ తెల్లారిందో ఇమ్మా అంటూ పాట. ఓకే, మీరు స్టాండప్ కాల్లో ఉన్నా సరే దిస్ సాంగ్ ఇస్ ఫర్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
3: Mr. Avinash, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
4: గిల్టీ యువర్ ఆనర్. Guilty of good taste.
3: Yes. ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
2: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
2: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
5: ఈ వీకెండ్ గ్రోసరీస్ ను తీసుకొస్తావా?
6: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
5: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెసే కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
7: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
5: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
8: Good morning. Ela unnaru andruno? Welcome to Radio Surabhi. Nenu mee Sandhya. Ivalla show manu maatladukoni poyedi ante actual ga ela start cheyali ani aalochistunnanu nenu first. But recent ga manu andaru manakandarki telisina vishayam entante mana S. Janakamma garu kaalam chesaru kabatti so nenu ఆవిడ గురించి కొన్ని మాటలు మాట్లాడదామని అనుకుంటున్నాను. సో నా షో అయితే పర్సనల్ స్టార్ట్ చేద్దామని ఆలోచిస్తున్నాను. సో బిఫోర్ నేను షోలోకి స్టార్ట్ అయ్యే ముందు బిగ్ ట్రిబ్యూట్ టు హర్. సో ఫస్ట్ ఈ సాంగ్తో స్టార్ట్ చేస్తాను, దాని తర్వాత మనం ఆవిడ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఓ చక్కని కథను వింటూ అలా అలా అలా ఈ 3 గంటలు గడపాలని ఆలోచిస్తున్నాను నేను. సో మీరందరూ రెడీయా? లెట్స్ స్టార్ట్ ద షో. ఫస్ట్ అయితే నేను ఆవిడ మొట్టమొదట పాడిన పాట అండి ఇది. ఎన్నో పాటలు పాడారు ఆవిడ, ఎన్ని పాటలు, ఎంత ఎన్ని ఎన్ని మంచి మంచి అనుభవాలు ఇచ్చారు మనకి కదా. సో ప్రతి అడుగులోనూ ఆవిడ మనతో ఉన్నారు అని అనడానికి ఎవరికి డౌటే లేదు కదా. అంటే ఒక పాట సంతోషాన్నిచ్చి, ఒక పాట ఆ పాటలో ఉన్న దుఃఖాన్ని అది మనం కూడా ఫీల్ అయ్యేటట్టు చేయగలిగే స్వరం మన గానకోకిల. సో ఆవిడ అందించిన ఎన్నో పాటల్లో మొట్టమొదట పాడిన పాట అండి ఇది. సో ఈ పాటతోటి నేను షో స్టార్ట్ చేస్తాను, దాని తర్వాత మనం ఇంకా ఇంకా ఇంకా ఆవిడ గురించి చిన్న చిన్న విషయాలు తెలుసుకుంటూ ఆవిడ ఆనందాన్ని, ఆవిడ సంతోషాన్ని, ఆవిడ పాటల్లో ఇచ్చిన మనకి అందించిన ప్రతి అనుభవాన్ని మనం కూడా పంచుకుంటూ ఈ కార్యక్రమం మొదలెట్టుతాం. సో ఫస్ట్ సాంగ్ ఆవిడ ఇచ్చిన పాట, ఆవిడ పాడిన మొదటి పాట ప్లే చేస్తాను, దాని తర్వాత ఈ పాట గురించి ఒక 2 విషయాలు చెప్తాను నేను.

ఇది మన జానకమ్మ గారు పాడిన మొదటి పాట అండి. ఈ పాట 1957 లో రిలీజ్ అయిన ఎమ్మెల్యే సినిమా నుంచి. ఈ పాటని లెజెండరీ ఘంటసాల గారితో కలిసి పాడారు. అదే సినిమాలో ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం అని కూడా పాడారు. ఆ రోజు మొదలైన ఆ మ్యూజికల్ జర్నీ అండి. తరువాత 17 భాషల్లో మొత్తం 48,000 కన్నా ఎక్కువ పాటలు ఆవిడ పాడారట. ఎంత లాంగ్ జర్నీ అండి. అంటే పాట పాడేయడం ఒకటే కాదు కదా, సో ఆ పాట వెనకాతలున్న ఫీల్ ఎన్ని ఎక్స్పీరియన్సెస్ నేర్పిస్తుందో మనకందరికీనో. సో ఇలాంటి పాటలు అద్భుతంగా పాడి అండ్ మనల్ని మన త్రూ అవుట్ ద లైఫ్ ఎంటర్టైన్ చేసి, మనకి ఈ పాటను మనం ఈరోజు వింటే మనం ఎంత హాయిగా ఉన్నాము, ఈ పాట మనం మన మూడ్ ని కూడా డిస్క్రైబ్ చేసేటట్టు ఉంటుందండి. మరి ఆ అద్భుతమైన ప్రయాణం ఎక్కడ మొదలైందో అక్కడి నుంచి ఒక పాట అయితే వినేసాం మనం కదా. అయితే ఇది ఒక పాట మాత్రమే కాదండి, ఒక చరిత్ర సృష్టించింది అని చెప్పాలి నేనైతే. ఎందుకంటే అంత గొప్ప గాయనీమణి మనకి ఈ పాట ద్వారా పరిచయం అయ్యారు. అయితే ఈ అమ్మాయి ఒకరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారి గుండెల్లో నిలిచిపోతుంది అని అప్పట్లో ఎవరైనా అనుకుని ఉంటారా? ఉండొచ్చు కూడా, ఎందుకంటే ఎంత అద్భుతమైన గాత్రం అండి అది. ఎంత అలా అలా వింటూ ఉంటే ఇది ఒక దుఃఖభరితమైన పాట అని అనుకోకుండా మనకి ఒక ఫీల్ తెప్పించి చూసారా కదా. సో అలాగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంకొక పాట ఒకటి ప్లే చేస్తాను, ఇదే సినిమాలోది, అది కూడా వినేసేయండి. దాని తర్వాత ఇంకా కొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం మనం. సో ఆవిడ ఈ పాట ఇదే సినిమాలో ఇంకొక పాట పాడారని చెప్పాను కదా, ఆ పాట మీకు గుర్తుందా ఏం చెప్పాను అని? లేదంటే నేను పెట్టేస్తాను నేను ఇప్పుడు, మీరు వినేసేయండి.

ఒక అద్భుతమైన పాట అయితే వినేశాం. ఇది కూడా ఇందాక చెప్పినట్టుగా ఎమ్మెల్యే సినిమాలోనే పాట అండి. అయితే ఈ పాటలో ఒక చిన్న ఇది గమనించారా, ఎంత అద్భుతంగా రాశారంటే హైదరాబాద్ నగరం గురించి చాలా అందంగా రాసిన ఇది ఒక మంచి పాట. ఇప్పుడు ఆ మనం ఉన్న హైదరాబాద్ ని తలుచుకుంటే అప్పుడు చెప్పినట్టుగా ఎంత డిఫరెంట్ గా ఉంది కదా ఇమాజినేషన్ లో కూడా. సో ఈ పాట ఇప్పటికీ కూడా ఎవర్గ్రీన్. ఇది జానకమ్మ గారి కెరియర్ లో సెకండ్ రికార్డింగ్ అయిన పాట. మనందరికీ ఇష్టమైన పాట ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం. ఇప్పుడు మనం చక్కగా వినేశాం కూడా. అయితే నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్లే ముందు ఒక చిన్న ఇది చెప్తాను మీకు. మనం ఆవిడ పాట ఎప్పుడు ప్రారంభించారు, ఫస్ట్ పాట ఏంటో అయితే తెలుసేసుకున్నాం. కానీ ఒక చిన్న వివరం ఏంటంటే 1938 ఏప్రిల్ 23rd ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు డిస్టిక్ లో పల్లపట్ల అనే గ్రామంలో జానకమ్మ గారు జన్మించారట. చిన్నప్పటి నుంచి పాటలంటే చాలా చాలా ఇష్టం. ఆవిడ ఎలాంటి ఫార్మల్ క్లాసికల్ ట్రైనింగ్ అయితే తీసుకోలేదండి. దేవుడిచ్చిన అద్భుతమైన స్వరం, కష్టపడే తత్వం, నేర్చుకోవాలనే ఆసక్తి ఇవే ఆమెని ఆ స్థాయికి తీసుకొచ్చాయట. అయితే నేను ఇన్ని చెప్పాను, కానీ ఒక చిన్న ప్రశ్న మీకు అందరికి ఏంటంటే, ఆవిడ పూర్తి పేరు మీకు అందరికి తెలుసా? ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే కనుక నాకు స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. నా స్టూడియో నెంబర్ వచ్చేసి 9726361966. మీకు అందరికీ తెలుసు, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, 9726361966. ప్రశ్న ఏంటంటే ఆవిడ పూర్తి పేరు ఏంటి చెప్పేసేయండి మీకు తెలిస్తే. అండ్ తర్వాత మనం ఇంకా కొన్ని మంచి మంచి కథలు కబుర్లు కూడా మాట్లాడుకుందాం. అయితే అప్పటిదాకా మీరు ఆలోచించి నాకు చెప్పే లోపు ఇంకొక మంచి సాంగ్ ఒకటి ప్లే చేస్తానండి, అది కూడా వినేసేయండి. అండ్ దాని తర్వాత కొన్ని కబుర్లు చెప్పుకుందాం, ఆవిడ గురించి చిన్న కథలు చెప్పుకుని మనం ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాం.

అదండి, ఒక అద్భుతమైన పాట కూడా వినేశాం. ఇది కేవలం మన మ్యూజికల్ జర్నీకి ఆరంభం మాత్రమేనండి. ఇక ముందు ముందు మన ముందుకు రాబోయే ఎన్నో మధురమైన జ్ఞాపకాలు కమర్షియల్ బ్రేక్ తర్వాత విందాం. అయితే వెళ్లే ముందు నేను ఒక్క విషయం చెప్పాలి. ఇందాక అడిగిన ప్రశ్నకి ఆవిడ పూర్తి పేరు ఏంటి అని అడిగాను కదా, సో మీకెవరికైనా తెలిస్తే నాకు మళ్ళీ కాల్ చేసి చెప్పండి. నా స్టూడియో నెంబర్ కి 9726366166. సో దాని తర్వాత మనం కమర్షియల్ బ్రేక్ కి వెళ్లి వచ్చిన తర్వాత అమ్మ పాడిన బోల్డ్ పాటలు, దాని గురించి చాలా వివరాలు తప్పకుండా తెలుసుకుందాం, మిస్ అవ్వకండి. అయితే బ్రేక్ వెళ్లే ముందు ఒక చిన్న పాట ప్లే చేసేస్తాను, దాని తర్వాత బ్రేక్ లోకి వెళ్ళిపోదాం. వచ్చిన తర్వాత ఇంకా చక్కగా బోల్డ్ కథలు ఎన్నెన్నో చెప్పుకుంటూ వినేద్దాం.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. PNRJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
5: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
4: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
6: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
4: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
7: అందరికి నమస్కారం. నేను వాణి ముప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకవర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
8: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
9: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
8: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
8: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
9: Sure. How many people are we expecting?
8: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
9: Idi office party aa leka jatra?
8: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
10: వెల్కమ్ బ్యాక్ సురభి ఫ్యామిలీ. మీరు వింటున్నది రేడియో సురభి, అమెరికాలో తెలుగు నేస్తం. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. నేను మీ సంధ్య. మళ్లీ మన ముత్యాలజానికి చిన్న ఎపిసోడ్ కి స్వాగతం. యాక్చువల్లీ ఇందాక చెప్పుకున్నట్టుగా సంగీత ప్రయాణంలో మీకు హృదయ పూర్వకంగా మళ్లీ మళ్లీ మళ్లీ వెల్కమ్ చెప్తున్నాను. ఇప్పటి వరకు మనం జానకమ్మ గారి సినీ ప్రయాణం గురించి ఎలా మొదలైంది, ఏంటి, ఆవిడ ఎప్పుడు పుట్టారు అని తెలుసుకున్నాం కదా. కానీ ఇప్పుడు ఆమె ఎందుకు ఒక సింగర్ మాత్రమే కాదు, ఒక ఇన్స్టిట్యూషన్ అని అందరూ ఎందుకు అంటారో కూడా మాట్లాడుకుందాం. అయితే మీకు తెలుసా, జానకమ్మ గారి గొప్పతనం కేవలం పాటలు ఎక్కువ పాడడము మరేంటో కాదండి, ప్రతి పాటకి తన గొంతుని మార్చుకోవడం. ఇట్స్ యునో సంథింగ్ డిఫరెంట్. అయితే ఒక చిన్న పాప నవ్వులాగా పాడగలిగారు, అలాగే ఒక పల్లెటూరు అమ్మాయిలో ఉన్న అమాయకత్వాన్ని ఆవిడ గొంతులోకి తీసుకొచ్చారు, ఒక తల్లి మమతని అనుభవించగలిగే యునో ఫీల్ ఉండే వాయిస్ ఉండింది, భక్తి గీతాలు ఇంకా చెప్పక్కర్లేదండి, ప్రేమ పాటలతో మన మనసులో భావాలను యునో ఎంత స్పష్టంగా తీసుకొచ్చారు, మనమే ఫీల్ అయిపోయేవాడు ఓ ఇది మన కోసమేనేమో అని కదా. అందుకే అప్పటి మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక మాట చెప్పేవారట, ఈ పాటకి కావలసిన భావం జానకమ్మ గారు మాత్రం గొంతులో మాత్రమే ఉంటుంది అనేసి కదా. అయితే ఇప్పుడు మనం మన షోలో నేను మీకు ఒక కొత్త అనుభూతిని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. మన చిన్నతనంలో చందమామ కథలు వినేవాళ్ళం కదండి, ఎంతమంది చదివేవాళ్ళు పుస్తకాలు కదా. సో అలాంటి ఒక చిన్న కథని చెప్తాను. అయితే కథలోకి వెళ్లే ముందు ఈ పాట వినేసి మనం కథలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? అప్పటిదాకా పాట విని ఎంజాయ్ చేయండి.

అదండి, ఒక పాట అయితే పాడే వినిపించేశాం కాబట్టి ఇప్పుడు మనం నేను కథ చెప్తాను, మీరంతా ఊరుకొడతారా? సరే, కథలోకి అడుగు పెట్టేద్దాం. ఇది నా చిన్న ప్రయత్నం అండి, మన పాత కథలు మనం విన్న కథలు తీసుకొచ్చి మీ ముందు పెట్టాలి అని చెప్పేసి. సరేనా? అయితే కథకి రెడీయా మీరందరూ? సరే, వినేసేయండి. అనగనగా ఒక చిన్న ఊరు, ఆ ఊరి మధ్యలో ఒక పాత గుడి. ప్రతి సాయంత్రం ఆ గుడిలో ఒక ముసలమ్మ దీపం వెలిగించేదట. ఓ రోజు ఆ గుడికి ఒక చిన్న పాప వచ్చింది. ఆమె చేతిలో ఒక మల్లెపూల దండ. ఆ పాప ముసలమ్మని అడిగిందట, అవ్వా, ఈ చిన్న దీపం వెలిగించడం వల్ల ఏమవుతుంది? బయట ఇంత పెద్ద ప్రపంచం ఉంది కదా. ముసలమ్మ నవ్వుతూ అందట, బంగారం, ప్రపంచం మొత్తం వెలిగించాలని కాదు, వెలుగునివ్వాలని కాదు, ఒక మనసులో ఉన్న చీకటిని పోగొట్టగలిగితే చాలు అని. ఆ మాట విని ఆ పాప ఏమందో ఈ పాట తర్వాత తెలుసుకుందాం. సో అప్పటిదాకా ఈ పాట వినేసేయండి, తర్వాత ఆ పాప ఏమందో చెప్తానండి మీకు.

అదండి, పాట వినేసం చక్కగాను. అయితే నేను ఇందాక కథ చెప్తున్నాను కదా మీకు, మళ్ళీ ఇంకొడతారా? సో ఇందాక ఏం చెప్పాను నేను, ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వ ఒక పురాతనమైన దేవాలయంలో దేవాలయానికి వెళ్లి ప్రతిరోజు దీపం పెట్టేది అని చెప్పేసి. అయితే ఆ పాప అడిగింది కూడా కదా. అయితే నేను ఇంకొక చిన్న విషయం చెప్తాను. దీపం పెట్టిన తర్వాత ఆ అవ్వ ఏంటంటే ఆ గుడి తలుపులు మూసేసి ఇంటికి వెళ్లిపోయేదట. ఓ రోజు ఆ దీపం కూడా ఏమనుకుందో మనం తెలుసుకోవాలి కదా, అందుకని చెప్తున్నాను అనమాట. ఆ దీపం తనలో తానే బాధపడిందట, నేను ఎంత చిన్నదాన్నో, నా వెలుగు ఈ గుడి నాలుగు గోడల మధ్య ఆగిపోతోంది, ఆకాశంలో చంద్రుడు ఎంత గొప్పగా వెలుగుతున్నాడు, నక్షత్రాలు ఎంత అందంగా మెరిసిపోతున్నాయి, నేను మాత్రం ఎవ్వరికీ కనిపించని ఒక చిన్న దీపం అని నిశ్శబ్దంగా ఏడవసాగిందట. అది విని గుడి గంటలు మెల్లగా నవ్వయిందట. దీపమా, నువ్వు చంద్రుడితో పోటీ పడవలసిన అవసరం లేదు, చంద్రుడు ఆకాశానికి వెలిగిస్తాడు, నువ్వు మనసులను వెలిగిస్తావు అనేసి. దీనికి ఆ దీపానికి ఆ మాటలు పూర్తిగా అర్థం కాలేదట. కొన్ని రోజులు గడిచాయి, తర్వాత ఏమైందో ఈ చిన్న పాట తర్వాత తెలుసుకుందాం. అప్పటిదాకా చక్కగా ఈ పాట వినేసేయండి, తర్వాత వచ్చి నేను మీకు ఏమైందో చెప్తాను.

అదండి. సో మన స్టోరీలోకి మళ్ళీ వెళ్ళిపోదామా? అయితే ఇందాక చెప్పాను కదా, దీపానికి అర్థం కాలేదట ఏం చెప్తున్నది, ఏం చెప్తున్నారు గంటలు, ఏం చెప్తోంది గంటలు అనేసి. అయితే అలా కాలం గడిచిన తర్వాత, కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక వర్షం, పెద్ద వర్షం కురిసిందంట. ఆ వర్షపు రాత్రిలో ఓ బాటసారి దారి తప్పి ఆ గుడి దగ్గరకు వచ్చాట. చీకటి, వర్షం, గాలి, ఏమీ కనిపించడం లేదు. దూరంగా ఆ చిన్న దీపం వెలుగు కనిపించిందంట. ఆ వెలుగును చూసుకుంటూ అతడు గుడి వరకు చేరుకున్నాడు. ఆ రాత్రి అక్కడే తలదాల్చుకున్నాడు కూడాను. ఉదయం దేవుడికి నమస్కారం చేసి ఆ చిన్న దీపాన్ని చూసి ఇలా అన్నట్ట, నిన్న ఈ చిన్న వెలుగు లేకపోతే నేను ఈ రాత్రి బ్రతికి ఉండేవాడినా అని, కాదేమో అని కూడా అంతే. ఆ మాటలు విన్న చిన్న దీపం కళ్లల్లో ఆనందంతో నిండిపోయాట. నా వెలుగు చిన్నదైనా ఒక మనిషి జీవితానికి ఉపయోగపడితే అదే నా గొప్పతనం. ఆ రోజు నుంచి ఆ చిన్న దీపం ఎప్పుడూ తనను తాను చిన్నదిగా అనుకోలేదట, మరింత ప్రకాశంగా వెలిగిందట, మరింత ఆనందంగా వెలిగిందట. ఎందుకంటే అది ఇప్పుడు తెలుసుకుంది, వెలుగు గొప్పదా కాదా అనేదే కాదు, ఆ వెలుగు ఎవరి జీవితాన్ని తాకిందనేదే ముఖ్యమని కదా. అయితే మన జీవితంలో కూడా అలాంటి కొన్ని స్వరాలుంటాయండి, వాటికి హద్దులుండవు. అవి మన భావాల్లో ఓదార్పుగా, మన ఆనందంలో చిరునవ్వుగా, మన చిన్ననాటి జ్ఞాపకాల్లో ఒక మధుర గీతంగా నిలిచిపోతాయి. అలాంటి స్వరమే మన గానకోకిల ఎస్ జానకి గారి స్వరం. ఆమె పాడిన ప్రతి పాట ఒక చిన్న దీపంలా ఎవరో ఒకరి మనసును గెలుచుకుంటుంది కదా. సో ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా చాలా చాలా చాలా ఉంటుందండి, అమ్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే కదా. సో అందుకని నేను ఇంకా మాట్లాడే ముందు ఈ చిన్న పాటని మీకోసం ప్లే చేసేస్తాను, వినేసేయండి. దాని తర్వాత ఇంకా బోల్డ్ కబుర్లు చెప్పుకుందాం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ essentials. One name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: రేడియో సురభి సివిక్ సిగ్నల్ హెల్ప్ ఇస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్ కనెక్ట్ విత్ ది టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్ యువర్ లోకల్ city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
3: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
5: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
6: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
7: ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటకు వెళ్దాం అనుకున్నాం.
8: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి
9: అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది?
10: నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్.
11: వాళ్ళకి తెలీదు.
12: సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్.
13: విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్.
14: ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.

అద్భుతమైన పాట అండి. మీరు ఆలోచించారా ఎప్పుడైనా, ఈ పాట వింటే నాకు అనిపించింది మనలో చాలా మందికి సంగీతం రాకపోయినా ఈ పాట విని మనం మన పిల్లలకి ఎన్నిసార్లు పాడుంటామండి. నేను నా ఫ్రెండ్స్ దగ్గర విన్నానండి, ఇది ఏంటంటే ఇది మా అబ్బాయి చాలా ఫేవరెట్ సాంగ్ అని ఒకరు చెప్పారు. అలాగే నాకు తెలిసి నేను నేర్చుకున్న అన్నమయ్య కీర్తన ఇది అని అన్నారు. అంత గొప్ప గాత్రం ఈ పాటను మనకి ఎంతో ఎంతో చక్కగా ఎంతో సులువుగా మనం కూడా పాడేటట్టు. అబ్బా ఏం పాట అండి, ముద్దుగారే యశోద కదా. సో ఇందులో ఈ పాట వింటున్నప్పుడు నాకు అనిపించింది అమ్మ ప్రేమను, బాలకృష్ణుడి అల్లరిని, భక్తి మమత మాధుర్యాన్ని ఒకే స్వరంలో అల్లిన బా. ఈ పాట ఇళయరాజా గారు సంగీతంలో వచ్చింది, జానకమ్మ గారి అపురూప గానం కూడా కదా ఇది, ముద్దుగారే యశోద బా ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి. సరే నేను చక్కగా అమ్మ గురించి చెప్పేశాను, అలాగే ఒక చిన్న కథను కూడా చెప్పేశాను. నెక్స్ట్ ఇంకో సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్. ఓకే, జానకమ్మ గారి ఛాలెంజ్, ఓకేనా? గెస్ ద సాంగ్, గెస్ ద మెమరీ, రెడీయా? సరే, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై షో. మీరు వింటున్నది రేడియో సురభి, అమెరికాలో తెలుగు నేస్తం. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. నేను మీ సంధ్య. ఇప్పుడు కొంచెం ఫన్ చేద్దామండి. మన జానకమ్మ గారి గురించి చిన్న చిన్న ఛాలెంజెస్ రెడీ చేశాను నేను, ఓకేనా? మీకు నా స్టూడియో నెంబర్ తెలుసు కదా, 9726361966. మీరందరూ కరెక్ట్ గా ఆన్సర్ చెప్తారని నాకు తెలుసు. అయితే మీకు తెలిసిన ఆన్సర్ ని నాకు కాల్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ రెడీయా? జానకమ్మ తెలుగులో పాడిన మొదటి పాట ఏది? నేను ఆప్షన్స్ కూడా ఇచ్చేస్తాను, కావాలంటే ఇచ్చేయమంటారా? సో మొదటి ఇది కాబట్టి ఆప్షన్స్ ఇస్తాను. ఏంటంటే మొదట పాడిన పాట ముద్దుగారే యశోద, నీ ఆశ అడి ఆశ, మంచు కురిసే వేళలో. ఓకే, సో మీకు కరెక్ట్ గా ఆన్సర్ తెలిస్తే నాకు స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. నెంబర్ తెలుసా, 9726361966. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఈ లోపల ఇంకొక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను. మీరు కనుక మీకు ఆన్సర్ తెలిస్తే నాకు టక టక టక కాల్ చేసేసేయండి. అండ్ మనం పాటతో పాటు ఆట కూడా ఆడేసుకుందాం ఈ టైంలో.

వెల్కమ్ బ్యాక్. యాక్చువల్ గా నేను ఇందాక అడిగిన ప్రశ్న మీకు గుర్తుందా? జానకమ్మ గారు తెలుగులో పాడిన మొదటి పాట ఏంటి అని అడిగాను. నాకు శైలజ గారు ప్రాస్పర్ నుంచి కాల్ చేశారు. ఆవిడ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేసారండో. ఏంటంటే, మీ ఆశ అడి ఆశ. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్ అండ్ ఆవిడ ఒక సాంగ్ రిక్వెస్ట్ కూడా చేశారండి. నేను తప్పకుండా మీకోసం సాంగ్ ప్లే చేస్తాను, లైన్అప్ చేస్తాను. సేమ్ అడిగి ఇందాక పాట నేను ప్లే చేశానండి, బట్ మీకోసం మళ్ళీ మళ్ళీ ప్లే చేస్తాను సాంగ్ ముద్దుగారు యశోద, ఎందుకంటే అది నా ఫేవరెట్ వన్ కూడా. నేను డెఫినెట్ గా ప్లే చేస్తాను. ఓకే, సెకండ్ క్వశ్చన్ రెడీ అయిపోయారా? జానకమ్మ గారిని అందరూ ఏ బిరుదుతో పిలుస్తారు? ఏ, నేను ఆప్షన్స్ ఇవ్వాలా? మీకు తెలుస్తాయా? ఈసారి ఆప్షన్స్ లేకుండా ట్రై చేసేద్దామండి. ఒకసారి మీకు అందరికి తెలియనిదేమి కాదు, తెలుసు. స్టూడియో నెంబర్ తెలుసా? 9726361966. మీకు తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పేసేయండి. క్వశ్చన్ ఏంటంటున్నారా? జానకమ్మ గారిని అందరూ ఏ బిరుదుతో పిలుస్తారు కదా? సో నేను వెళ్ళి ఇంకొక సాంగ్ ప్లే చేసేసే ముందు మీకు బోల్డ్ అని పాటలు ఉంటాయండి జానకమ్మ గారి సాంగ్స్ లో కదా. మీకు అందులో ఇష్టమైనది ఏమైనా ఉంటే మీరు కనుక ఆ పాటల్ని వినాలి అని అనుకోండి, నాకు ఈ రిక్వెస్ట్ ఉందండి, నేను పలానా పాట వినాలనుకుంటే నాకు కాల్ చేసేయండి, నేను మీకోసం ఆ పాటలు కూడా లైన్అప్ చేస్తాను. ఎందుకంటే ఇది మన షో కదా. సో డెఫినెట్ గా మీరు వింటూ ఉండండి రేడియో సురభి, అండ్ మీకోసం ఈ పాట కూడా ఒకటి ప్లే చేస్తాను. ఇది నా ఫేవరెట్ అండి. నేను అంటే అన్ని ఫేవరెట్ అంటున్నాను అనుకోకండి, బట్ ఇది నిజంగా నా ఫేవరెట్ అండి. ఎంతో ఇష్టం, ఎన్నిసార్లు వినుంటానో ఈ పాట. నేను మీకోసం కూడా వినిపిస్తాను, వినేసేయండి.

0: ఇంతకన్నా బ్యూటిఫుల్ సాంగ్ నాకు నా దాంట్లో అయితే ఇదే ద బిగ్గెస్ట్ వన్ అండి. యాక్చువల్ గా ఎంత ఎంత ఎంత అద్భుతమైన సాంగ్. సో ఇంతకీ ఇందాక మీరు నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసా? ఎవరైనా చెప్తారా? నేను రెడీగా ఉన్నాను మీ ఆన్సర్లు వినడానికి. క్వశ్చన్ ఏంటనుకుంటున్నారా? మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. జానకమ్మ గారిని అందరూ ఏ బిరుదుతో పిలుస్తారు? ఇట్స్ ద క్వశ్చన్. ఆప్షన్స్ ఏమంటే ఇస్తాను, హింట్ ఇస్తాను, కానీ మీకు తెలిస్తే మాత్రం నాకు చేసి కాల్ చేసి చెప్పేసేయండి. జస్ట్ ఫర్ యు నో టు మేక్ ఇట్ మోర్ ఈజీ నేను హింట్ అయితే ఇస్తాను. స్వరలక్ష్మి, గాన కోకిల, మెలడీ రాణి. సో మీకు డెఫినెట్ గా తెలుసు ఆన్సర్, నాకు తెలుసు మీకు తెలుసని. సో నాకు కాల్ చేసి చెప్పండి. అండ్ అప్పుడు దాకా ఇంకొక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సాంగ్. ఈ పాట నేను ఇందాకే వేసానేమో, బట్ నాకెందుకో మళ్ళీ మళ్ళీ వినాలి అని ఉంది. ఒక కాలర్ వస్తున్నారు, మనం ఆన్ ఎయిర్ తీసుకుందాము కాలర్ ని. లెట్ మీ. నమస్కారం రేడియో సురభి.
1: మళ్ళీ నేనే
0: శైలజ గారు చెప్పేసేయండి. నాకు తెలుసు మీరు చాలా ఆన్సర్ పక్కా తెలిసి కాల్ చేశారు, నాకు తెలుసు.
1: గాన కోకిల అని పిలుస్తారండి.
0: డెఫినెట్లీ రైట్ రైట్ రైట్
1: కోకిల
0: ప్రాబబ్లీ రైట్ గాన కోకిల ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. యాక్చువల్ గా ఇందాక మీరు ఒక రిక్వెస్ట్ అయితే అడిగారు, నేను ప్లే చేస్తానని కూడా చెప్పాను, లైన్అప్ చేస్తున్నాను మీకోసం. బట్ మీరు ఇంకేమైనా మాట్లాడాలనుకుంటున్నారా అమ్మగారు? జానకమ్మ గారి గురించి మీ నాలుగు మాటల్లో నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను, ఏమైనా ఉంటే చెప్పండి.
1: వెల్ యాక్చువల్లీ నాకు యాజ్ అ సింగర్ షీఈస్ అమేజింగ్. ఏం చెప్తామండి జానకమ్మ గారి గురించి? ఆవిడ పాడిన పాటలు అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క అనుమతి. పర్టికులర్ గా నేను మీకు చెప్పగలిగింది ఏం లేదు. ఆవిడ షీస్ గ్రేట్ అండ్ హర్ లాస్ ఈస్ అ వెరీ బిగ్ లాస్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. నాకు పర్సనల్ గా ఆవిడ ఎలా తెలుసు అంటే, నేను కాలిఫోర్నియాలో ఉన్నప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ తేజు అని, వాళ్ళ చుట్టాలు జానకమ్మ గారికి చుట్టాలు అవుతారు వాళ్ళు. ఆవిడ ఇన్ 2013 మేరేడ్ మల్లిలో ఒకసారి వాళ్ళు ఇండియాకి వెళ్ళినప్పుడు కలవడానికి, ఆవిడ ఒక ఆవిడ 16 వయసుకి పాట ఉంది కదా చిరునల్లెపువ్వ పాట, ఆవిడ ఉయ్యాల్లో కూర్చుని వాళ్ళ మనవడు అవుతారు మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఆయన, ఆవిడకి వాళ్ళ మనవిని ఉయ్యాలు ఉప్మని చెప్పి ఆవిడ పాడారు సిరివల్లెపువ్వ పాట. ఆ వీడియో నాకు నా ఫ్రెండ్ పంపించారు. అది సచ్ అ బ్యూటిఫుల్ వీడియో. ఐ మీన్ 2013 అంటే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ దట్ మూవీ హర్ వాయిస్ వాజ్ స్టిల్ ద సేమ్.
0: ఎన్నో ఎన్నో అంటే మనం ఇందాక నేను చెప్పినట్టుగా ఆవిడ దగ్గర ఆవిడని మనం ఎన్నో రకాలుగా ఫీల్ అవుతూ ఉంటాం. ఆవిడ వాయిస్ ని బేసిక్ గా యునో మనం హ్యాపీగా ఉన్నప్పుడు విల్ ప్లే హ్యాపీ సాంగ్స్, మనకి దీనిగా ఉన్నప్పుడు మనకి తోడుగా ఉంటారు, ఒక ఇంకొక గొంతు ఉంటుంది అని ఫీల్ రావడానికి ఆవిడ యునో కొంచెం స్లో స్లో సో సాడ్ సాంగ్స్ యాక్చువల్లీ రైట్. సో ఇలాంటివన్నీ అండ్ దిస్ ఇస్ ఇట్.
1: థ్యాంక్ యూ ఫర్ పికింగ్ హర్ టాపిక్ అండ్ ప్లేయింగ్ బ్యూటిఫుల్ సాంగ్స్ అండి గారు. ఐ రియలీ రియలీ అప్రిషియేట్ ఇట్
0: అండ్ థ్యాంక్ యూ టు ఫర్ కాలింగ్ అస్ అండి. నేను మీకోసం, మీరు ఇందాక మెన్షన్ చేశారు మళ్ళీ ఈ పాటను ప్లే చేస్తాను ఇప్పుడు సిరిమల్లె పువ్వ, మీరు ఎంత మంచి మెమరీ షేర్ చేసుకున్నారండి మాతోటి. డెఫినెట్ గా నేను ఈ పాట ఇప్పుడు మీకు ప్లే చేస్తున్నాను, వినేసేయండి. అండ్ దెన్ వీ కెన్ కీప్ టాకింగ్ మోర్ అబౌట్ మోర్ క్వశ్చన్స్ అండ్ దెన్ కీప్ కాలింగ్ అస్. ఇది మీ షో అని అనుకుని మీరు ప్లీజ్ కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి. అదండి మనకి శైలజ గారు అయితే కాల్ చేస్తారు, నేను మీకు టక టక ఇదైతే ఒకటి పాట ప్లే చేస్తాను వినేసేయండి.

0: థ్యాంక్ యూ శైలజ గారు, ఇంత బ్యూటిఫుల్ సాంగ్ గుర్తు చేసినందుకు.
1: ఏం పాట అండి, ఏం పాట, ఏం పాట, నేనైతే అసలు ఎక్కడో ఉన్నాను.
0: అలాగే టకటక ఆల్రెడీ ఇంకా 11:30 అవుతున్నా కూడా నాకు టకటక ఆకలి వేసేస్తుందండి. మీకు కూడా ఆకలి వేస్తుందా? అయితే ఏంటంటే ఒక మంచి రెస్టారెంట్ గురించి చెప్తా అండి, మైత్రీస్ రెస్టారెంట్. మీకు తెలుసా, ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం మైత్రీస్ రెస్టారెంట్ ఇండియన్ క్విజిన్ మాత్రం డెఫినెట్ వెళ్ళండి. ఇక్కడ ఏంటంటే హిల్ టాప్ లొకేషన్, అమేజింగ్ వ్యూస్ ఉంటాయి, స్పేషియస్ గా ప్యాచో సీటింగ్ ఉంది. మీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అండి. డెస్టినేషన్ అనుకోండి, ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంది, లంచ్ బఫే ఉంది, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతిదీ బైట్ లో, ప్రతి బైట్ లో ఆథెంటిక్ ఇండియన్ టేస్ట్ అండి. దిస్ గ్యారంటీ. ఓకే, డెఫినెట్ గా విజిట్ చేయండి మైత్రీస్ ఇండియన్ క్విజిన్. అండ్ నాకైతే టక్ టక్ ఆకలి వేస్తున్నది కూడా. అండ్ ఇంకోటి ఏంటి తెలుసా, ఇక్కడ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ అన్ని కూడా విత్ and they also do best catering and banquet services kuda unnayadu in town lo. So ekkado telusa meeku, Irving lo and South Lake and Frisco lo, moodu places lo unnai. Meer chuttu pakkala ekkadana undi meeku aakalestundi na alage ante, please go ahead, amazing place to go andi. Okay na? And deento padu actually ga nenda question adigenu gurtunda? నాకు ఆన్సర్, ఐ మీన్ నేను అడిగేశాను, మీరు చెప్పేశారు కూడా రండి. బట్ ఇంకో క్వశ్చన్ అడుగుతాను. చూసారా, ఆకలి వేసి నేను అడిగిన క్వశ్చన్ మర్చిపోయాను. సరే, ఎనీవేస్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, జానకమ్మ గారు అప్రాక్సిమేట్లీ ఎన్ని భాషల్లో పాట పాడారు? నేను దీని గురించి మన బిగినింగ్ ఆఫ్ ది షోలో చెప్పానండి, కొంచెం ఇంట్రొడక్షన్ ఇచ్చినప్పుడు జానకమ్మ గారి గురించి నేను ఎన్ని భాషల్లో పాడారు ఏంటి అని అన్ని వివరాలు ఇచ్చాను. సో మీరు విని ఉంటే ఆర్ మీకు తెలిసి ఉంటే నాకు స్టూడియో కాల్ చేసి చెప్పండి. దాని తర్వాత ఇంకా కొంచెం సేపట్లో కమర్షియల్ లోకి వెళ్ళబోతున్నాం కాబట్టి వచ్చిన తర్వాత నేను ఒక మంచి పాట ప్లే చేసి దెన్ వీ విల్ ప్రొసీడ్ ఆన్ టేకింగ్ మోర్ కాల్స్ ఆర్ నో టాక్ మోర్ అబౌట్ ఇట్, మోర్ క్వశ్చన్స్, చాలా చాలా మోర్ మోర్ మోర్ టు కమ్ అండి. సో ఈ లోపల నా స్టూడియో నెంబర్ ఇచ్చేస్తాను నేను, 9726361966. సో మీరు కాల్ చేసి మీ క్వశ్చన్, మీకు కనుక ఆన్సర్ తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి. క్వశ్చన్ ఏంటి మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను, జానకమ్మ గారు అప్రాక్సిమేట్లీ ఎన్ని భాషల్లో పాడారు? నేను ఆప్షన్స్ ఇవ్వట్లేదండో, మీకు తెలుసు, నాకు తెలుసు, అందుకని ఇవ్వట్లేదు. సో వినండి. అండ్ ఈ లోపల నెమ్మదిగా మనం ఎలాగో కమర్షియల్ లో వెళ్ళిపోతున్నాం కాబట్టి వినేసిన రోజు జాయిన్.
2: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
5: లైక్ మెమరీస్,
6: గుర్తుకొస్తున్నాయి.
5: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
4: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
5: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
7: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
5: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
4: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
8: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
9: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
10: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
9: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
11: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
8: What is this address again?
11: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
4: Hey Bindu, ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
12: చందు, మరి వండనా?
4: ఇప్పుడు వండేదాకా ఆగాల.
12: పిచ్చి చందు, స్వదేశం మీకుంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: అందరికీ నమస్కారం. నేను వాణి ఉప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
1: వెల్కమ్ బ్యాక్ అండి, మీరు వింటున్నారు రేడియో సురభి. అండ్ నేను ఇందాక అడిగిన క్వశ్చన్ కి నాకు ఆనంద్ గారు కాల్ చేశారండి. ఆయన ఆన్సర్ అయితే ఇచ్చారు, ఇంకెవరైనా ఇస్తారేమో కూడా వెయిట్ చేసి దాన్ని బట్టి నేను ఆన్సర్ రివీల్ చేస్తాను. క్వశ్చన్ ఇంకొకసారి చెప్తానండి, జానకమ్మ గారు అప్రాక్సిమేట్లీ ఎన్ని భాషల్లో పాడారు ఇస్ ద క్వశ్చన్. సో మీకు తెలిస్తే నాకు స్టూడియో కాల్ చేసేసింది, మనం ఇంకా మాట్లాడుకుందాం. అయితే వెళ్లే ముందు అండ్ ఆనంద్ గారు ఒక పాట రిక్వెస్ట్ కూడా పెట్టారు, నేను ఆ పాట లైన్అప్ కూడా చేస్తాను మీకోసం. బట్ బిఫోర్ దాట్, బిఫోర్ ఐ లైన్అప్ అండ్ బిఫోర్ వీ టాక్ మోర్ అబౌట్ ఇట్, మీకు ఆన్సర్ తెలిస్తే నాకు స్టూడియో కాల్ చేయండి. అండ్ నెంబర్ అగైన్ 9726361966. బట్ ఈ లోపల ఇంకొక మంచి పాట ప్లే చేసిస్తాను, వినేసేయండి. అండ్ దెన్ విల్ టాక్ మోర్.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నది యాక్చువల్ గా యాక్చువల్లీ మనం మాట్లాడుకున్నది, ఐమ్ సో సారీ అబౌట్ దాట్, బట్ మనం మాట్లాడుకుంటున్న షో గురించి మోర్ చెప్పాలి అని అంటే మనం ఒక చిన్న గేమ్ కూడా ఆడుతున్నాం అండి. ఇప్పుడు ఏంటంటే గెస్ సాంగ్ గెస్ మెమరీ అని ఇంకొక చిన్న షో అయితే, ఐ మీన్ ఇంకొక చిన్న గేమ్ అయితే స్టార్ట్ చేస్తాను. బట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్తాము, ఏం అడుగుతామా అని ఆలోచిస్తున్నానండి. ఇందాక నాకు అడిగిన దానికి చెప్పిన దానికి ఆనంద్ గారు కాల్ చేశారు. సో ఆయన అయితే నాకు ఇచ్చిన ఆన్సర్ 25 అని చెప్పారు. క్వశ్చన్ ఏంటి తెలుసా, జానకమ్మ గారు అప్రాక్సిమేట్లీ ఎన్ని భాషల్లో పాడారు అని అడిగాను. ఆయన 25 అని చెప్పారు. నాకు తెలిసిన ఆన్సర్ ఇంచుమించు అంతేనండి, అప్రాక్సిమేట్లీ అన్నాను కాబట్టి 25 ఇస్ మేబీ రైట్, బట్ నా దగ్గర ఉన్న ఆన్సర్ అయితే 17. బట్ I could be wrong, but 25 might be the right answer, but naaku an information nen cheppanu. But ayin inkoka song kuda adigaru, request chesaru ayin kosam ee paata play chesesin tarvata we'll speak more about Janakamma garu and the you know the game what we are playing right now.

పట్టి తెచ్చాను లే పండు వెన్నెల్లిలే. ఈ సాంగ్ ఏ మూవీలో తెలుసా అండి మీకు? మూవీ పేరు వచ్చేసి ఆత్మబంధం. యాక్చువల్ గా ఇది అంటే మ్యూజిక్ ఇచ్చింది అయితే ఇళయరాజా గారండి, భారత్ రాజ్ గారి మూవీ ఇది. అబ్బా ఏమి కాంబినేషన్ అనిపించింది నాకైతే ఇదైతే కదా. దిస్ ఆర్ ఆల్ లైక్ డైమండ్స్ అండి, ముత్యాలు, అంటే వజ్రాలు ఇవన్నీ. సో ఓకే, పాట వినేసాం, చక్కగా మాట్లాడేసుకుంటున్నాం కూడా. అయితే ఏంటంటే ఇంకొక చిన్న గేమ్ ఆడదామని అనిపించిందండి, డిఫరెంట్ గా. నేను క్వశ్చన్స్ అడిగాను, బట్ ఏంటంటే గేమ్ ఎలా ఉంటుంది అని అంటే, ఒక పాట నేను ఇంగ్లీష్ లో చెప్తాను, మీరు దాన్ని తెలుగులోకి చెప్పాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను స్నో ఇస్ ఫాలింగ్ అన్నాను అనుకోండి, జానకమ్మ గారి సాంగ్ ఇది కూడా. సో మీరు ఫిల్ చేయాల్సింది లైక్ స్నో ఇస్ ఫాలింగ్ అని అంటే ఆ పాట ఎలా, దాన్ని తెలుగులో ఏ పాట ఉంది అని గెస్ చేయడం. మీకు కనుక ఆన్సర్ చెప్పమంటే, ఆర్ ఇది జస్ట్ ట్రయల్ కాబట్టి ఆన్సర్ నేను చెప్పేస్తాను. సో స్నో ఇస్ ఫాలింగ్ అంటే మీరు నాకు చెప్పాల్సింది మంచు కురిసే వేళలో అభినందన మూవీ అని చెప్పేసి అలాగా. సో ఓకేనా, రెడీయా మీరు? సో నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పర్ల్ అమాంగ్ ఫ్లవర్స్ ఏ పాట? ఓకేనా? మీకు తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పండి. స్టూడియో నెంబర్ వచ్చేసి 972-636-1966. సో అప్పటిదాకా ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ప్లేసెస్ ఇస్తాను, వినేసేయండి. అండ్ దెన్ వీ విల్ టాక్ మోర్. మీకు తెలుసు ఆన్సర్, నాకు తెలుసు. సో కాల్ చేయండి. అండ్ దెన్ ఏ పాట ప్లే చేద్దాం? డిఫరెంట్ గా ఇంకొక పాట ప్లే చేస్తానండి, బికాస్ మనం ఆడుకుంటున్న గేమ్ కూడా జానకమ్మ గారిది కాబట్టి. ఒక మధ్యలో ఇంకొక డిఫరెంట్ సాంగ్ ప్లే చేసి దెన్ ఐల్ గెట్ బ్యాక్ టు జానకమ్మ గారి సాంగ్స్.

వెల్కమ్ బ్యాక్. ఒక సాంగ్ అయితే వినేసాం, విచ్ ఇస్ నాట్ జానకమ్మ గారి పాట కాదు ఇది, కానీ నేను ప్లే చేశాను. బట్ మనం ఆడుతున్న గేమ్ మాత్రం జానకమ్మ గారి గురించి, ఆవిడ పాటల్లో నేను ఇంగ్లీష్ లో చెప్తాను, మీరు తెలుగులో చెప్పండి అని అడిగాను. సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే పర్ల్ అమాంగ్ ఫ్లవర్స్ అని అడిగాను. సో ఎవరికైనా తెలిస్తే నాకు టక టక కాల్ చేయండి. సో ఇంకేమైనా హింట్ ఇవ్వాలి అని అంటే మాత్రం మూవీ పేరు చెప్తానండి. మహర్షిలోంచి ఈ సాంగ్ వచ్చింది. ఇంకొకసారి చెప్తున్నాను, పర్ల్ అమాంగ్ ఫ్లవర్స్ ఈ పాట ఏంటి తెలుగులో. సో మీకు తెలిస్తే నాకు స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. స్టూడియో నెంబర్ వచ్చేసి 9726361966. అండ్ అప్పటిదాకా మీకోసం ఇంకొక ఈ సాంగ్ లో పాట ప్లే చేసే ముందు చెప్తానండి, ఎంత ఎంత నాటిగా అనిపిస్తుంది అంటే వాయిస్ నాకు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ మత్తు, అబ్బా అసలు యునో దట్ ఫీల్ ఇట్ సెల్ఫ్, ఇట్స్ టోటలీ డిఫరెంట్. మీకు కూడా అనిపిస్తుంది ఇదొక మత్ లోకం, ఇదొక వింత లోకం, ఇదొక ఇది అని అనిపిస్తుంది పాట వింటే. వినేసేయండి. బట్ క్వశ్చన్ గుర్తుంది కదా, పర్ల్ అమాంగ్ ఫ్లవర్స్. మీకు కనుక తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పండి. అప్పటిదాకా ఈ పాట వినేసేయండి.

0: వావ్ ఏం సాంగ్ అండి, అసలు అసలు ఎక్కడికో ఎక్కడికో ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. అసలు ఆ పాటలో ఉన్న ప్రతి లైన్ ఆవిడ పాడుతూ ఉంటే నిజంగా వీఆర్ టోటలీ ఇన్ డిఫరెంట్ వరల్డ్ అనిపిస్తుంది నాకైతే కదా. సరే, నేను అడిగిన క్వశ్చన్ మీకు గుర్తుందా? నేను అడిగాను పర్ల్ అమాంగ్ ఫ్లవర్స్ ఈ పాట ఏది అనేసి. ఆన్సర్ కూడా చెప్పేస్తాను నేను ఇప్పుడు. సుమం, ప్రతి సుమం సుమం, ఎంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సాంగ్ ఇది కూడా. అసలు అంటే ప్రతిది అండి, ప్రతి ఒక్క పాట ఆవిడ దగ్గర నుంచి వచ్చిన ప్రతి పాట. అండ్ కాంబినేషన్స్ చూడండి, ఆవిడ బాలుగారితో పాడారు సచ్చ ఇవన్నీ కూడా ఏంటంటే బాలుగారు ఆవిడ ఇళయరాజా గారు కాంబినేషన్స్ తో ఉన్నవి ప్రతి ఒక్క పాట మనకి నిజంగా ముత్యాలేనండి కదా. ఎంత ఎంత అద్భుతమైన సాంగ్స్. సరే, నేను బ్రేక్ లోకి వెళ్లే కంటే ముందు థర్డ్ క్వశ్చన్ అడుగుతాను. మూన్ ఫేస్డ్ బ్యూటీ, మీరు తెలుగులో చెప్పాలి పాట. మీకు కావాలి అని అంటే హింట్ ఇస్తాను నేను, బట్ నాకు కాల్ చేసి మాత్రం చెప్పండి స్టూడియోకి. హింట్ వచ్చేసి ఇది ఛాలెంజ్ సినిమాలో ఉండే పాట. క్వశ్చన్ ఏంటంటే మూన్ ఫేస్డ్ బ్యూటీ ఈ పాట తెలుగులో ఏంటి. మీకు తెలిస్తే టక్ టక్ నాకు కాల్ చేయండి స్టూడియోకి. స్టూడియో నెంబర్ 9726361966. అండ్ మీరు వింటున్నారు రేడియో సర్వి అండ్ నేను మీ ఆచే సంధ్య. సో మీరు కాల్ చేసి చెప్పండి. అండ్ ఈ లోపల మనం స్లోగా కమర్షియల్స్ లోకి వెళ్ళి వచ్చేసిన తర్వాత విల్ కంటిన్యూ ద షో విత్ లిటిల్ గేమ్ అండ్ దెన్ విల్ టాక్ లిటిల్ మోర్ అబౌట్ సంథింగ్. వినేస్తూ ఉండండి.
1: టిక్ టిక్ రేడియో సర్వి టైం చెక్. స్టూడియోలో టైం 12 PM.

0: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్ ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్ డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ట్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ ద కాన్వర్సేషన్స్ ఫ్లో హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో టెక్సస్ or call 469-269-6476.
1: మిస్టర్ అవినాష్ మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
3: ఎస్,
2: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
4: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
4: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noruri inchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: Welcome back. మీరు వింటున్నారు రేడియో సురభి, అమెరికాలో తెలుగు నేస్తాం. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. మనం ఇప్పటిదాకా మన జానకమ్మ గారి గురించి స్పెషల్ గా ఒక ఫన్ గేమ్ కూడా ఆడేస్తున్నాం కదా. అయితే నేను అడిగిన క్వశ్చన్ ఇందాక మూన్ ఫేస్డ్ బ్యూటీ అని అడిగాను. అందులో ఈ పాట అని మనం తెలుగులోకి వింటే ఏంటి అని పాట నేనే చెప్పేస్తున్నాను ఇప్పుడు. ఇందువదన కుందరదన. అసలు ఎన్ని సాంగ్స్ అనిపిస్తున్నాయో అండి. ఇప్పుడు ఇంకొక పాట ప్లే చేస్తానండి మీకోసం, వినండి. అనిపిస్తుంది పాటలో చిన్న చిన్న హమ్మింగ్ తోటి ఆ సాంగ్ కి ఎంత బ్యూటీ వచ్చింది అని చెప్పేసి. దట్ ఈస్ ఆర్ జానకమ్మ గారు, నన్ అదాను కదా. సో ఈ పాట కూడా నాకు చాలా ఇష్టం, అందుకని డెఫినెట్ గా మీరు చాలా సార్లు వినే ఉంటారు అన్ని చోట్లను. బట్ ఈ పాట మళ్ళీ ప్లే చేస్తున్నాను, యూ విల్ ఎంజాయ్ దిస్ ఫర్ షూర్. వినేసేయండి, తర్వాత వచ్చిన తర్వాత కొన్ని కబుర్లు మాట్లాడుకుందాం.

సో ఈ పాట నేను తమిళ్ లో ప్లే చేశాను. రీజన్ ఏంటంటే అమ్మ ఎన్నో భాషల్లో పాడారని చెప్పాను కదా, సో నాకు అనిపించింది ఈ పాట వింటూ ఉంటే ఏంటంటే ఆవిడ తెలుగులో పాడినా తమిళంలో పాడినా ఆ స్వీట్నెస్ ఏదైతే ఉందో అది చెవులకు వచ్చేటప్పటికల్లా అది మన భాష లాగానే అనిపిస్తుంది నాకు. పాటకి ఆ ఎంత ఎంత మాధుర్యం ఇచ్చారంటే అది మనం వింటూ ఉంటే మనకి భాష తెలియదు అని కూడా అనుకోలేమన్నమాట, అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది కదా. అయితే ఏంటంటే నేను ఇందాక గేమ్ ఆడుతున్నాను, బట్ ఐ థాట్ లైక్ లెట్ మీ మూవ్ లిటిల్ అవే ఫ్రమ్ ద గేమ్ ఫర్ సమ్ టైమ్ అండ్ ఇంకేమైనా చెప్పుకుందాం అని. సరే ఇప్పుడు చిన్న చిన్న క్వశ్చన్స్ ఇస్తానండి. ఏంటంటే మీకు నేను ఈ పలానా సాంగ్ నాకు అంటే మీ మూడ్ ని బట్టి మీరు హ్యాపీగా ఉంటే ఏ సాంగ్ వస్తుంది మీకు ఇమ్మీడియట్ గా మీ థాట్ లోకి, అలాంటివి ఏమైనా ఉంటే నాకు కాల్ చేసి చెప్పండి. హ్యాపీగా ఉన్నాను కాబట్టి ఒక చిన్న థాట్ వచ్చింది ఏంటంటే మీరు హ్యాపీగా ఉన్నప్పుడు మొత్తం యునో షో యూర్ టీత్ టైప్ లో చీజ్ అంటే నవ్వుతారా, ఆ టైప్ లో నవ్వితే ఇంకోటి ఏం తెలుసా, మీ ఇంకా బ్యూటిఫుల్ గా చేసుకోవాలి మీ నవ్వుని అని అంటే డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ ఉందండి, మీ నవ్వు మళ్ళీ అందంగా మార్చుకుంటున్నారు మార్చుకోవాలి అనుకుంటున్నా కూడా జస్ట్ గో హియర్. ఇక్కడ ఏంటంటే దీంట్లో మీకు ఫ్రీ డెంటల్ ఇంప్లాంట్ కన్సల్టేషన్ ఒకటి ఉంది ఇప్పుడు అండ్ అఫోర్డబుల్ ప్రైసెస్ కూడా, ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయటండి. దీంతో పాటు మీ గో గెట్ యువర్ స్మైల్ ది స్మైల్ ఓకే, దిస్ ఇస్ ద ప్లేస్ టు గో, ప్లీజ్ గో హెడ్. అండ్ మీరు కాల్ చేయాలి అనుకుంటే వాళ్ళ నెంబర్ వచ్చేసి 972484845400 or you can visit them at 3234 Forest Lane Dallas andi. So ninto paatuga mano navu anukunnam kabatti inkoka adbhutamaina paata kuda navu related kada kani but manasu matram definitely ga navutundandi dinto paati ee paata vinagane alante song out play chestanu, vini enjoy cheseyandi.

సో పాట విన్నాము, మీకేమనిపించింది పాట వింటే? నాకు ఒకటి అనిపిస్తుందండి, చెప్తాను నా థాట్ చెప్తాను నేను. చాలా మంది సింగర్స్ చాలా పాటలు పాడతారు, కానీ జానకమ్మ గారి స్పెషాలిటీ ఏంటి తెలుసా మీకు? ఆమె పాట పాడలేదు, ఆ క్యారెక్టర్ లో జీవిస్తారట. ఆట ఏంటి అనిపించింది నాకు కూడా. హీరోయిన్ ఏడుస్తూ ఉంటే మనకి ఆమె ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందాక ప్లే చేసిన సాంగ్ వింటే అందులో కొంటితను ఆ హీరోయిన్ వాయిస్ లో ఎంత ఇదైపోయిందంటే, అంటే ఆవిడ చెప్తుంటే వి కెన్ పిక్చరైజ్. పాట వింటూ ఉంటే యాక్చువల్ గా విజువల్ గా మనకు అన్ని కనిపించేస్తూ ఉంటాయి. ఇట్ ఈస్ దాట్ బ్యూటిఫుల్ రైట్, నాకు అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటి తెలుసా, ఆవిడకి ఆ టోన్ యూనో మాడ్యులేషన్స్, ఒక్కొక్క ఇందాక చెప్పినట్టుగా అగైన్ చిన్నపిల్ల పాడినట్టుగా ఎంత యాప్ట్ గా ఉంటుందంటే ప్రతి దానికి. బా ఆవిడకి ఒక బిగ్ సాల్యూట్ అండి. ఈ ఆవిడకున్న ఎక్స్పీరియన్స్ లో ఆవిడ అంత జర్నీలో ఎన్ని నేర్చుకున్నారు, ఆవిడతో పాటు మనకి ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా నేర్పించారు, అంటే ఏం నేర్పించారు అని అంటే సేమ్ థింగ్ లైక్ అగైన్ యునో ఇఫ్ యూ హ్యావ్ అ ఫీల్ టువర్డ్స్ సంథింగ్, మీరు అది ఫీల్ అవుతూ ఉంటే, మీకు బాధలో ఉంటే ఒక రకమైన సాంగ్ తో పాటు, ఇంకొక ఆనందంగా ఉంటే ఒక రకమైన ఒక సాంగ్, ఇలాంటివన్నీ మనం ప్లే చేసుకుంటూ ఉంటాం. ఇట్స్ అ జర్నీ అలాంగ్ విత్ హర్ అని నాకు అనిపిస్తుందండి. మీకు కూడా అలా అనిపిస్తే, మీకు హ్యాపీగా ఉంటే, మీకు బాగా నచ్చిన పాట ఇది నేను ప్లే చేసుకుంటాను, ఎస్పెషల్లీ జానకమ్మ గారిది అని మీకు అనిపిస్తే నాకు కాల్ చేసి చెప్పండి. అలాగే ఎనీ కైండ్ ఆఫ్ మూడ్, యునో బాధ ఆర్ యునో సంతోషం, ఆబ్వియస్లీ ఇప్పుడే చెప్పాను నేను. అండ్ ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా నాకు డెఫినెట్ గా కాల్ చేసి చెప్పండి. అండ్ ఈ లోపల ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను, వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం.

0: మీకు తెలుసా, రికార్డింగ్ అంటే ఇప్పట్లాగా ఆటో ట్యూన్, ఎడిటింగ్, పిచ్ కరెక్షన్స్ అవి ఏవి ఉండేవి కాదంట అప్పట్లో. జానకమ్మ గారు ఒక పాట కోసం రిహార్సల్స్ చేసి స్టూడియోకి వెళ్లేవారట. ఆమె అంటే ఎంత డిసిప్లిన్డ్ గా, ఆమె డిసిప్లిన్ గురించి ఎంత మంది చెప్తున్నారండి ఇన్ని ఇంటర్వ్యూస్ లో నేను అంటే చాలా విని చూసి తర్వాత ఇక్కడ మాట్లాడుతున్నాను. అంటే ఎంతమంది డైరెక్టర్స్ ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటారంటే లిరిక్స్ పర్ఫెక్ట్, ప్రొనౌన్సియేషన్ వావ్ టాప్ నాచ్. ఇప్పుడే చూస్తున్నాం ఇన్ని పాటల్లో ఈ పాట ఈ పదం ఇలా వాడాలి, ఈ పదం ఇలాగ ఉచ్చరించాలి అని చెప్పేసి తెలుసుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా తెలియకుండా నేను కూడా నా తెలుగుని ఇంప్రూవ్ చేసుకుంటున్నానండో. అండ్ ఎమోషన్స్ అంటారా, చెప్పనే అక్కర్లేదు. ఎన్ని ఎమోషన్స్ అండి, ఇప్పుడు ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ సాంగ్ వేశాను నేను, అందులో ఆటోమేటిక్ గా తెలియను. ఇంతకు అందుకే అంటున్నాను, మీరు ఎమోషన్స్ గా ఎంత ఎమోషనల్ గా ఏ సాంగ్ కి ఎలా కనెక్ట్ అవుతున్నారు అని మీకు తెలిస్తే, మీకు అనిపిస్తే నేను ఇది సచ్ రొమాంటిక్ సాంగ్, నేను దీనికి ఇలా కనెక్ట్ అయిపోయాను అండ్ ఇట్ ఇస్ అ బ్యూటిఫుల్ లవ్ యునో హ్యాపీ సాంగ్, నేను దీనికి ఇలా కనెక్ట్ అయ్యాను అండ్ వెడ్డింగ్ సాంగ్స్ నేను దీనికి ఇలా కనెక్ట్ అయ్యాను. ఏమైనా చెప్పుకోవచ్చు అండి, బోల్డ్ ఉన్నా ఇలా చెప్పుకోవడానికి. నేను వెడ్డింగ్ అనగానే నాకు ఒక విషయం గుర్తొచ్చిందండి, మీకు తెలుసా, సానాస్ ఇన్వైట్ మరియు రేడియో సురభి కలిసి మీ ముందుకు తీసుకొస్తున్నారు వెడ్డింగ్ గ్లామ్, వెడ్మీ గ్లామ్ వెడ్డింగ్ ఎక్స్పో. ఎప్పుడో తెలుసా మీకు, July 26th ఫ్రెస్కో హాల్ ఈవెంట్ సెంటర్ లో జరిగే ఈ గ్రాండ్ ఎక్స్పోలో ఎనీ ఈవెంట్ కి కావలసిన అన్ని సర్వీసెస్ ఒకటే చోట దొరుకుతాయటండి. యూనో ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, డీజేస్, డెకార్, బ్రైడల్ వేర్, సిల్వర్.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: అందరికి నమస్కారం, నేను వాణి ముప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
4: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
5: సారీ, ఈ రోజు గ్రోసరీ డే, ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
4: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ క్యాష్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Market Place Boulevard, Suite 110, Irving.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
7: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
8: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
9: What a day, I'm completely exhausted. Dinner plans enti?
10: Neem undaledi roju dinner ki. Dinner plans enti?
11: Every time okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai, corporate lunch buffets nunchi, interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
12: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే?
13: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
12: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. సో ఇందాక నేను టైం చూసుకోలేదండి, మాట్లాడుతూనే ఉన్నాను అండ్ ఇన్ఫర్మేషన్ చెప్తూ చెప్తూ మధ్యలో ఆగిపోవాల్సి వచ్చింది. బట్ నేను అది కంటిన్యూ చేసేసి ఫర్దర్ గా కొంచెం మాట్లాడుకుందాం. ఏంటంటే, ఇందాక చెప్పాను కదా సానాజ్ ఇన్వైట్ మరియు రేడియో సురభి కలిసి మీ ముందుకు తీసుకొస్తున్నారు బెడ్ మీ గ్లామ్ వెడ్డింగ్ ఎక్స్పో అని. అది ఎప్పుడు అంటే జూలై 26 ప్రిస్కో హాల్ ఈవెంట్ సెంటర్ లో జరిగే ఈ గ్రాండ్ ఎక్స్పోలో ఎనీ ఈవెంట్ కి కావలసిన అన్ని సర్వీసెస్ అండి ఒకటే చోట దొరుకుతాయి. ఇంకా మీరు అన్ని చోట్లకి తిరగక్కర్లేదు కూడాను. ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, వీడియోగ్రాఫర్స్ ఉంటారు, డీజేస్, డెకార్, బ్రైడల్ వేర్, సిల్వర్ జ్యువెలరీ, ఫుడ్ వెండర్స్ మరియు ఇంకా చాలా మంది వెండర్స్ ఉన్నారండి. మీరు స్పాన్సర్స్ మరియు వెండర్స్ కోసం రిజిస్ట్రేషన్స్ ఇప్పుడు ఓపెన్ అయిపోయాయి ఆల్రెడీ. సో మీరు ఫుడ్ వెండర్ కానీ, సిల్వర్ జ్యువెలరీ కానీ, డెకరేటర్ కానీ, లేదా ఏదైనా వెడ్డింగ్ లేదా ఈవెంట్ రిలేటెడ్ బిజినెస్ నడుపుతున్నట్లయితే కనుక ఇది మీ బిజినెస్ ని 100 మందికి కస్టమర్స్ ముందుకు తీసుకొచ్చే ఆపర్చునిటీ. డోంట్ వెయిట్ ఫర్ ఇట్, గో హెడ్. వెండర్స్ మీరైతే డెఫినెట్ గా హరీ అప్ అండ్ మీరు ఎలా చేసుకోవాలి ఎక్కడికి అని అంటే నేను కాల్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 4698780101 కి మీరు కాల్ చేయండి లేదా టెక్స్ట్ చేయండి. ఇంకొకసారి నెంబర్ మళ్ళీ రిపీట్ చేస్తాను, 4698780101. యాక్చువల్లీ కదా, సో ఇందాక చెప్తున్నట్టుగా డిసిప్లిన్ గురించి చెప్పాను, రైట్? ఎంత ఎంత డిసిప్లిన్ గా ఉండి షీ గేవ్ అస్ సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్స్ అని చెప్పేసి. లిరిక్స్ పర్ఫెక్ట్ ఉండే, ప్రొనౌన్సియేషన్ పర్ఫెక్ట్ ఉండింది, ఎమోషనల్ అయితే పిచ్చ పర్ఫెక్ట్, ఇంకా చెప్పక్కర్లేదు. అట్ ద సేమ్ టైమ్ ఇంకోటి ఏంటంటే, వన్ వాయిస్ థౌసండ్స్ ఆఫ్ ఎమోషన్స్, అది డెఫినెట్ గా నేను చెప్పక్కర్లేదండి. ఇప్పుడు ఈ పాట ప్లే చేస్తాను, ఇందాక ప్లే చేస్తున్న సాంగ్స్ కి ఇప్పటి సాంగ్స్ కి మీరు చూసి యూ విల్ సే యా యూ రైట్ థౌసండ్స్ ఆఫ్ ఎమోషన్స్ అని అనిపిస్తుంది. Let me play that song for you.

ಬಲಿಯ ಬಲಿಯ ಗುಂಡಲ್ಲ ಗೊಲ್ಲಿಯ ಜ ಕಟ್ಟಲಿಯ. ఇందాక అదే చెప్తున్నాను నేను మీకు ఏంటంటే, ఎప్పుడైనా మీకు ఈ ఆలోచన వచ్చి ఉండి ఉంటుంది, అదే సింగర్ ఒకవైపు ముత్తుగారే శోత ఎంత భక్తి పాట అండి, అలాంటిది మళ్లీ వచ్చి మంచు కురిసే వేళలో సచ్ అ రొమాంటిక్ మెలడీ రైట్. మరోవైపు ఓ పాపాలాలి అంటూ లాలబీ పాడేసి మనకి ఇప్పుడు విన్న సాంగ్ విన్నారు కదా బాలయ్య బాలయ్య, అలాంటి సాంగ్స్ కూడా పాడి ఇన్ని వేరియేషన్స్, ఇవన్నీ ఒకే వాయిస్ లో పాడడం అంటే అది టాలెంట్ కాదు, అది వరం అని నా ఫీలింగ్. అండ్ యాక్చువల్ గా వీఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ హర్ ఇన్ అవర్ లైఫ్స్, వేర్ వీ స్టార్ట్ అవర్ డే పొద్దున లేచి ఇది విని ఈ పాటతో స్టార్ట్ చేసిన రోజులు చాలా చాలా ఉండి ఉంటాయి. అండ్ నేను పర్సనల్ గా ఐ ఫీల్ సో బ్లెస్డ్ అబౌట్ ఇట్. అండ్ ఇంకోటి ఏంటంటే, మన చిన్నతనంలో జానకమ్మ గారు మన జనరేషన్ లో మార్నింగ్ రేడియోలో రేడియో ఆన్ చేస్తే ఫెస్టివల్ స్పెషల్ ప్రోగ్రామ్స్ జానకమ్మ గారితో, క్యాసెట్ వేసిన క్యాసెట్ లో వచ్చే యూనో, నాకు ఇప్పుడు క్యాసెట్ అంటే గుర్తొచ్చింది ఏంటంటే, నాకు గుర్తు ఒక చిన్న షాప్ ఉండేది, వెళ్లి వాడి దగ్గరకు వెళ్లి ఒక క్యాసెట్ ఎంటీ క్యాసెట్ ఇచ్చి నాకు ఒక వేపు అంతా ఏ సైడ్ అంతా జానకమ్మ గారి పాటలు కావాలి, బి సైడ్ అంతా బాలుగారి పాటలు కావాలి అని చెప్పి వెళ్లి రికార్డ్ చేయించుకుని వచ్చేదాన్ని. అండ్ ఈ పాటలు లూప్ లో వెళ్లేవి, మనకి ఇప్పుడంటే ఐప్యాడ్ ఐఫోన్ ఇలాగంతా వచ్చి లూప్ పెట్టుకుని వింటున్నాం, అప్పట్లో ఓ ఏ సైడ్ అయిపోయిందా దెన్ లెట్ మీ ప్లే బి సైడ్ అనుకుంటూ. సచ్ ఎ బ్యూటిఫుల్ మెమరీ ఇట్ ఈస్, నాకు సడన్ గా ఎందుకో గుర్తొచ్చిందండి. అలాగే టీవీ టైంలో వచ్చే చిత్రలహరి అప్పుడు వచ్చే జానకమ్మ గారి పాటలు వింటూ ఎన్నో మెమరీస్ ఉన్నాయండి దీనికి రిలేటెడ్ గాను. ఇవి అవి అని అయితే చెప్పలేను, కానీ బోల్డ్ ఒకటి కాదు రెండు కాదు, మీకు కూడా చాలా మెమరీస్ ఉండే ఉంటాయి ఇలా డెఫినెట్ గా. అయితే నేను ఇలాంటి మెమరీస్ అన్ని నేను గుర్తు చేసుకుంటూ ఉంటాను, మీకు కూడా గుర్తొస్తూ ఉంటాయి. లోపల బ్యూటిఫుల్ ఇంకొక సాంగ్ ప్లే చేసేసిన తర్వాత మళ్ళీ మీకు కనుక ఏమైనా షేర్ చేసుకోవాలనిపిస్తే డెఫినెట్ గా నాకు స్టూడియో కాల్ చేయండి. మీకు మా స్టూడియో నెంబర్ తెలుసు కదా 9726366196, నాకు కాల్ చేయండి. కాల్ చేసి మనం చక్కగా మాట్లాడుకుందాం. అండ్ ఈ సాంగ్ ఒకటి ప్లే చేస్తాను వినండి. ఇది నేను ప్లే చేస్తానో లేదో నాకు గుర్తులేదు, బట్ కానీ ఎందుకో అనిపించింది ఇది ప్లే చేయాలని మళ్ళీ ప్లే చేస్తాను నేను మీకోసం. లెట్ మీ డూ ఇట్ రైట్ నౌ.

అంత బ్యూటిఫుల్ సాంగ్ వేసిన తర్వాత ఇంకొక సాంగ్ వేయకపోతే నేను ఈ షోకి జస్టిస్ చేసినట్టు అనిపించలేదు అని అనిపించింది. అందుకనే ఇప్పుడు ప్లే అవుతున్న సాంగ్ కూడా ఆపేశాను నేను. బట్ ఐ వాంట్ టు ప్లే దిస్ సాంగ్ వెరీ డెస్పరేట్లీ, ఎందుకంటే ఇన్ని వేరియేషన్స్ విన్న తర్వాత ఈ పాట కూడా వింటే మీకు అనిపించాలి కదండి అది మన జానకం గారు అనేసి. అందుకోసం ఈ సాంగ్ ప్లే చేస్తున్నాను, వినేసేయండి.

సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ కదండి. నాకు ఈ పాట వింటే అనిపించింది, జానకమ్మ గారి హమ్మింగ్ గురించి డెఫినెట్ గా మాట్లాడాలి ఒక రెండు లైన్ లైన్ అనేసి. కొన్నిసార్లు లిరిక్స్ కన్నా కూడా ఆ హమ్మింగ్ ఎక్కువ గుర్తొచ్చేస్తుంది అండ్ ఎస్పెషల్లీ ఈ పాట అండి. ఇప్పుడు ప్లే చేసిన సాంగ్ వింటే అనిపించింది నాకు ఆ చిన్న చిన్న హమ్మింగ్స్ ఎలాగైనా గుర్తుండిపోతాయండి. ఎప్పుడు నిద్రలో లేపినా సరే ఈ పాట ఒక ఈ హమ్ అలా ఉంటుంది అని అనిపిస్తుంది కదా. ఆ చిన్న టచెస్ వల్లే పాటకి ప్రాణం వచ్చింది అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ద మ్యూ నో మోస్ట్ బ్యూటిఫుల్ సాంగ్ ఎవర్. అండ్ ఇలాంటి ఇంకొక పాట ఉందండి, అంటే నాట్ జస్ట్ హమ్మింగ్స్ బట్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ కూడా ప్లే చేస్తాను. అండ్ ఐ థింక్ మనం ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద షోకి వచ్చేసాము. బట్ ఏంటంటే ఈ పాటలన్నీ ప్లే చేస్తూ ఉంటే నాకు ఇంకొక చిన్న విషయం గుర్తొచ్చింది. మనం ఎంత మ్యూజిక్ బఫ్ అయి ఉండి we don't want to miss one particular event which is going to happen. Adi MM Keeravani garidi live in Dallas avabothundi. Padma Shri and Oscar winner MM Keeravani garu for Natu Natu and Bahubali RRR ivanni such a beautiful songs, right? Deen toti full length musical event okati Texas lo for the first time conduct chestunnaru. Ekkada anukuntunara? అది కో అమెరికా సెంటర్, ఎప్పుడు తెలుసా మీకు? సాటర్డే 25th. అండ్ ఇది బాట్ యూ బై దేశీ బెల్స్ అండ్ విజువల్ వెల్ వైబ్ రేడియో, మన రేడియో సర్వీ కూడా పార్ట్నర్ అండి. మీకు టికెట్స్ కావాలి అని అంటే గో గ్రాబ్ దెమ్ రైట్ అవే. ఎక్కడ అనుకుంటున్నారా? ఈ లింక్ లోకి వెళ్ళండి, tinyurl.com లోకి వెళ్ళి tinyurl/mmkeeravani show అని చేస్తే మీరు యూ కెన్ గో పర్చేస్ యువర్ టికెట్స్. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీస్, దిస్ ద బిగ్గెస్ట్ వన్స్. మనకి ఇంతకన్నా లైవ్ లో వెళ్లి ఇంత మహానుభావుల్ని చూసి మనం ఆ షోని ఎంజాయ్ చేసే అంత ఆపర్చునిటీస్ చాలా తక్కువ. అండ్ అందులో వచ్చినప్పుడు వీ షుడ్ నెవర్ మిస్ ఇట్. ప్లీజ్ గో హెడ్ అండ్ గో గ్రాబ్ యువర్ టికెట్స్. సో నేను ఇవన్నీ చెప్పే ముందు ఆల్మోస్ట్ నేను చెప్పాను కదా షో ఇంకొచ్చేస్తోంది అని, ఇలాంటి షోస్ ఇంకా చాలా తీసుకొస్తాను. అండ్ ప్రతి షోలో ఐ థాట్ లైక్ ఐ విల్ బ్రింగ్ అప్ వన్ నైస్ బ్యూటిఫుల్ ఒక చిన్న స్టోరీ చెప్పాలి అని నాకు అనిపించింది. అందుకని మీకోసం చిన్న చిన్న కథలు కూడా తీసుకొస్తూ ఉంటాను. అప్పట్లో మనం పుస్తకాల్లో బోల్ కథలు చదువుకునేవాళ్ళం. అండ్ మన మామలు, తాతలు, అమ్మమ్మలు వీళ్ళందరూ మనం ఏదైనా ఊర్లకు వెళ్తే అక్కడ కూర్చోబెట్టి మనకందరికీ చిన్న చిన్న చందమామ కథలు లాంటివి చెప్పేవారు. అలాంటి చిన్న కథలతోటి మీ ముందుకు వచ్చేద్దామని అనుకుంటున్నాను. సో వింటూనే ఉండండి. అండ్ ప్రతి బుధవారం మీతోటి ఈ 3 గంటలు ఎంజాయ్ చేయాలని, నా షో మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటూ నేను ఈ పాటతోటి సైన్

0: ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేక్ అప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీత్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీత్రీ అట్ 919-491-4514. ఈ వీకెండ్ గ్రాస్ తీసుకొస్తావా?
1: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
0: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
2: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
0: స్వదేశీ గ్రోసరీస్, అర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulun thaaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories.
4: Gurtukostunnai.
0: Like love. Life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
0: Yes, Mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 pm onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
0: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
6: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
7: ఇంకా వెయిట్ చేస్తావంటే ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. అందరికీ నమస్కారం. నేను వాణి ఉప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
8: ఇది కథానిక. హాయ్,
9: హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఈ రోజు నా షోలో రాబోయేటువంటి ఒక బ్యూటిఫుల్ ఇన్స్పైరింగ్ పర్సన్ మా అన్నయ్య. నాకెంతో ఇష్టమైన అన్నయ్య. అఫ్ కోర్స్ ఐఎమ్ సో బ్లెస్డ్, దేవుడు నాకు అంత గొప్ప అన్నయ్యని ఇచ్చినందుకు. అతని పేరు చెప్పాలంటే ఈ ఇంట్రొడక్షన్ సరిపోదు. ఏం చెప్పాలి? స్ఫూర్తికి నిలువెత్తు రూపం అని చెప్పనా? అండ్ తనతో తను యుద్ధం చేసి గెలిచిన వీరుడని చెప్పనా? సింపుల్ గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఇండియన్ ఐడల్ ఫేమ్ PVNS రోహిత్.

0: ఇది కథానిక.
1: హాయ్ అన్నయ్య, ఎలా ఉన్నావు?
2: హాయ్ వైష్ణవి, ఐఎమ్ డూయింగ్ గుడ్, థ్యాంక్ యూ. నువ్వెలా ఉన్నావు?
1: సూపర్ ఉన్నాను.
2: గ్రేట్.
1: చూడ్డానికి సూపర్ క్లాస్ గా కూల్ గా కాంప్లాన్ బాయ్ లా ఉంటాడు మా రోహిత్ అన్నయ్య, కానీ దేశమంతా పిలుచుకునే పేరు ఇండియన్ ఐడల్ రోహిత్. ఇంకా మా గాయకులం అందరం కలిసి ప్రేమగా పెట్టినటువంటి ఒక అద్భుతమైన పేరు గమక్ చిచ్చా. సో వెల్కమింగ్ యూ ద బ్యూటిఫుల్ సింగర్ ఇండియన్ ఐడల్ పిఎన్ఎస్ రోహిత్.
2: థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవి, ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ టుడే.
1: యా, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇన్ఫాక్ట్ నమ్మాలా అన్న ఒక ఫీలింగ్ ఉంది, బికాస్ ఇట్స్ బీన్ అ లాంగ్ టైమ్. అంటే కలిసి పాడి నేను చూసి కూడా చాలా రోజులైంది, అండ్ ఐఎమ్ సో హ్యాపీ టుడే యు ఆర్ హియర్ విత్ మై షో. సో ఏంటి, ఏం చేస్తున్నావు? హౌ ఇస్ యువర్ డే టుడే?
2: టుడే ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ లేజీ డే. ఇవాళ ఐ గాట్ అప్ అట్ 12 PM, లైక్ చాలా రోజుల తర్వాత. ఐ హ్యాడ్ దిస్ లగ్జరీ ఆఫ్ గెటింగ్ అప్ అట్ 12 PM ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైమ్. అండ్ ఐ వాస్ ప్రాక్టీసింగ్ అండ్ ఐ వెంట్ టు అ స్మాల్ రికార్డింగ్ అండ్ ఐ కేమ్ బ్యాక్ హోమ్, అంతే.
1: Awesome. సో రోహిత్ అన్నయ్య సింగర్ గా కాకుండా మంచిగా డే టు డే పర్సనల్ లైఫ్, సో హౌ ఇస్ యువర్ డే స్టార్ట్స్? అసలు ఎలా ఉంటుంది, నీ స్కెడ్యూల్స్ ఏంటి?
2: అంటే లైక్ ఆనెస్ట్ గా చెప్పాలి అంటే నా స్కెడ్యూల్ అనేది ఇట్స్ కంప్లీట్లీ ర్యాండమ్ అనమాట. అంటే లైక్ యాజ్ యు నో, సిన్స్ వీఆర్ లైక్ మనందరం ఫ్రీలాన్సర్స్ కాబట్టి లైక్ ఎప్పుడు ఎక్కడి నుంచి వర్క్ ఎవరు పిలుస్తారు ఏంటి అన్నది మనకి కంప్లీట్లీ దాని మీద ఎటువంటి క్లారిటీ ఉండదు కాబట్టి ఇట్ గోస్ ఆన్ అనమాట. అంటే ఐఎమ్ just going with the flow, ante. Yeah,
0: idi kathanika. Stay tuned to the conversation.

0: ఇష్టం ఎనీ టైం మ్యూజిక్. రోహిత్ గా అందరికి తెలుసు, రోహిత్
1: అది అందరికి తెలుసు లైక్ నేనేంటి అన్నది, చాలా అమాయకుడిని అన్నట్టు
0: రాముడు మంచి బాలుడు.
1: కానీ లైక్ నా గురించి తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇంకా తెలుసు ఇంకా నా గురించి, సో అట్లా అంతే, అంతకంటే ఎక్కువ చెప్పలేదు.
0: వెల్ మా అందరి కోసం అండ్ ఆడియన్స్ అందరి కోసం ఒక మంచి ఇంట్రొడక్షన్ సాంగ్, మీకు నచ్చిన పాట.
1: కాటుక కళ్ళ కెట్టినావే నా

0: థ్యాంక్ యూ.
1: ఏంటది నయాగర జలపాతం పారుతున్నట్టు ఎలా అసలు, అంటే ఈ సాంగ్ యొక్క జర్నీ ఏంటి, ఇది ఎలా స్టార్ట్ అయింది, ఈ పాట, ఈ లిరిక్స్ కానీ, ఈ ట్యూన్ ఎస్పెషల్లీ, ఇంత ట్రిక్కీగా, ఇంత క్రొమాటిక్ నోట్స్, ఎలా?
0: ఇనిషియల్ గా నేను ఈ సాంగ్ కంపోజ్ చేసినప్పుడు నేనేమనుకున్నాను అంటే ఇట్ వాజ్ లైక్ కేక్ వాక్ అని నేను అనుకున్నాను. బికాజ్ ఎందుకంటే లైక్ ర్యాండమ్లీ ఒక రోజు లిఫ్ట్ లో నేను లైక్ మా ఇంటి నుంచి లైక్ కిందకి వెళ్తున్నప్పుడు ఐ గాట్ దిస్ ఐడియా అన్నమాట. సో దీనికి ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఏంటి అంటే ఐ హావ్ ఆల్వేస్ అడ్మైర్డ్ ద గ్రేటెస్ట్ లెజెండ్ ఎస్రాజేశ్వరరావు గారు. ఆయన సినిమా పాటలు ఎంత గొప్పగా ఉంటాయో ఆయన లైట్ మ్యూజిక్ సాంగ్స్, లలిత సంగీతం అంతే గొప్పగా ఉంటుంది. సో దానిలో చల్లగాలిలో యమునా తటిపై అన్న పాట నాకు చాలా చాలా చాలా ఇష్టం అన్నమాట. దట్స్ లైక్ మై గో టు సాంగ్ అన్నమాట. అంటే నాకు ఎలా ఉండేది అంటే చిన్నప్పటి నుంచి నేను ఉన్న లైఫ్ టైమ్ లో అటువంటి సాంగ్ అని నేను చెప్పాను, కానీ సంథింగ్ ఆన్ దట్ లైన్స్, అంటే మనం లైక్ మనం యా ఎగ్జాక్ట్లీ మనం ఎంత చేయగలమో అంత అటువంటి కైండ్ ఆఫ్ సాంగ్ ఒక్కటి చేస్తే చాలరా అన్న ఒక థాట్ ఉండేది నాకు ఎప్పటి నుంచో. సో సమ్హౌ వెన్ ఐ గాట్ దిస్ ఐడియా నాకు వెంటనే స్ట్రైక్ అయిన సాంగ్ అదే అన్నమాట, చల్లగాలి యమునా తటిపై.
1: సో చేస్తావా పాట?
0: యా ఖచ్చితంగా.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: అన్ని పెట్టుకున్నాను రా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
4: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, student insurance. SNR insurance. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: Manashanti, mental peace, మసాలా దోశ.
4: శ్రీకృష్ణ విలాస్ కి రండి, 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన, గోపాల

0: డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: Idi kathanika. Sallaga.

0: Thank you.
1: Thank you, thank you, thank you. Lyrics elaga? I mean,
0: so లిరిక్స్ ఏంటి అంటే యాక్చువల్ గా ఆనెస్ట్ గా చెప్పాలి అంటే ఇవి డమ్మీ లిరిక్స్ అన్నమాట. సో నేను ట్యూన్ అనుకున్నాక ఆ కాటుగా కళ్ళ కెట్టినావే అన్న ఒక్క లైన్ ర్యాండమ్ గా నాకు అలా వచ్చింది అనమాట. సో నాకు అలా లైక్ వచ్చినప్పుడు వేరే ఒక ప్రొఫెషనల్ లిరిసిస్ట్ దగ్గరికి వెళ్ళి లైక్ ఏదో ఒక సిలబుల్ పెట్టి వాళ్ళకి ఇవ్వకుండా సంథింగ్ ఏదో ఒక డమ్మీ లిరిక్ పెట్టి వాళ్ళకి ఇచ్చి ఇది నా ఐడియా, ఇది నా కాన్సెప్ట్, దీన్ని మీరు డెవలప్ చేయండి అని చెప్పాలనుకున్నాను ఇనీషియల్ గా. కానీ తర్వాత నాకేమనిపించింది అంటే కాంపోజిషన్ లైక్ చాలా చాలా ట్రిక్కీగా ఉంది, అండ్ ఎట్ ద సేమ్ టైమ్ దానికి లిరిక్స్ కూడా ఎక్కువ లైక్ కాంప్లికేట్ చేయకూడదు అన్నట్టు నేను ఆ డమ్మీ లిరిక్ ని చాలా సార్లు పాడుకుంటూ నాకేమనిపించింది అంటే ఇట్ హ్యాస్ సమ్ ఈజీ గోయింగ్ అప్రోచ్ అనమాట లిరికల్లీ. కొంతమందికి యాక్చువల్ గా వినిపించాను అనమాట. సో వాళ్ళందరూ ఏమన్నారంటే లిరిక్ బాగుంది అన్నట్టు కొంతమంది అన్నారనమాట. ఆ లిరిక్ గ్రామాటికల్ గా ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అనేది నాకు తెలీదు. కానీ నా ఐడియా ఏంటి అంటే వెన్ ఇట్ కమ్స్ టు ద కాంపోజిషన్ కూడా ఇది ఒక లే మ్యాన్ అంటే వాడికి సంగీతంలో ఎటువంటి ప్రమేయం లేని వాడు ఒకడు, వాడు ఒక అమ్మాయిని చూసి వాడి ఇమాజినేషన్ నుంచి వచ్చే సాంగ్ అనమాట ఇది. కాబట్టి నాకుండే కాన్సెప్ట్ కి నాకుండే లిరిక్ కి సింక్ అయింది అనమాట అక్కడ. సో సింక్ అయింది కాబట్టి ఇంకా దీన్ని ఎక్కువ నేను దీని మీద ఎక్కువ ఎంఫసైజ్ చేయకుండా ఇదే లిరిక్ పెట్టేసి ఐ జస్ట్ వాంటెడ్ టు గెట్ దిస్ సాంగ్ అవుట్ అనమాట.
2: ఇది కథానిక. స్టే ట్యూన్డ్ టు ద కన్వర్సేషన్.

0: ఇది కథానిక.
1: నాకు ఇంకొక గ్రేటెస్ట్ ఫియర్ ఏముండింది అంటే, నువ్వు చెప్పినట్టు లైక్ గమక్షిచ్చా అన్న టైటిల్, ఆ టైటిల్ వల్ల నాకు చాలా భయం అనమాట. బికాస్ ఎందుకంటే ఫర్ ఎనీ గివెన్ సాంగ్ నాకు ఇంప్రొవైజ్ చేయడం నాకు ఇష్టం అనమాట బేసిక్ గా. సో యూజువల్ గానే అటువంటి ఒక ట్యాగ్ ఉంది. సో ఇప్పుడు ఈ సాంగ్ ఇంత ట్రిక్కీగా ఉంది, పీపుల్ కి అసలు అర్థం అవుతుందా లేదా, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, నన్ను ఏమైనా పిచ్చోడు అనుకుంటారేమో అన్న ఒక చిన్న భయం ఉండింది అనమాట ఫస్ట్ లో. బట్ తర్వాత నాకేమనిపించింది అంటే, ఇట్స్ లైక్ నవ్ ఆర్ నెవర్. ఇప్పుడు అట్ దిస్ పాయింట్ ఆఫ్ మై లైఫ్ టైం నేను అలా నా గొంతు నాకు సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను మొహమాట పడి ఎవరో ఏదో అనుకుంటారు, నాకు నెగిటివ్ క్రిటిసిజం వస్తుందేమో, ఆర్ ఎనీ క్రిటిసిజం పాజిటివ్ ఆర్ నెగిటివ్, లైక్ వేరే ఒకళ్ళ మీద కనుక నేను డిపెండ్ అయ్యి నేను కనుక ఇది రిలీజ్ చేయలేకపోతే తర్వాత నేను చేయకపోవచ్చు అన్న ఒక థాట్ కూడా నాకు ఇంప్లాంట్ అయింది అన్నమాట మైండ్ లో. సో దాని వల్ల ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ ఇట్ మై షార్ట్ అన్నమాట. యా అంతే.
2: కానీ మామూలుగా లేదు, అసలు బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇక్కడే కాదు, మామూలుగా తమిళ మలయాళం సాంగ్స్ గురించి మనం చెప్పుకుంటాం. ఇన్ఫాక్ట్ శరత్ సార్ కాంపోజిషన్స్ చాలా టఫ్ గా ఉంటాయి. అసలు ఈ పాట ఖచ్చితంగా శరత్ సార్ చేశారా, శరత్ సార్ విన్నారా అన్న రేంజ్ లో ఉంది. ఎందుకంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ షీస్ రేష్మ రాఘవేంద్ర, షీస్ మలయాళం, తను కూడా ఇప్పుడు ప్రొఫెషనల్ సింగింగ్ లో ఉంది అండ్ షీఈస్ వర్కింగ్ అండర్ రెహమాన్ సార్ అండ్ మెనీ అదర్ పీపుల్. తను ఈ పాటకి బిగ్గెస్ట్ ఫ్యాన్. ఎంత ఇష్టమో ఈ పాట అంటే, తనకి ఎప్పుడు అడిగినా కూడా రీసెంట్ టైమ్ లో అంటే దట్ కాటుక కళ్ళు సాంగ్ ఇట్స్ మై ఫేవరెట్.
1: అయ్యో థ్యాంక్ యూ,
2: అంత రీచ్ అయింది.
1: ఐ యామ్ సో హంబుల్డ్.
0: ఇది కథానిక. స్టే ట్యూన్డ్ టు ద కన్వర్సేషన్.

0: ఇది కథానిక.
1: ఈ వీడియో కూడా చాలా ట్రిక్కీగా ట్రై చేశారు.
2: ఇది యాక్చువల్ గా వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వచ్చింది అనమాట. కానీ ఏంటి అంటే కాంటెంట్ అయితే చాలా చేసుకుని పెట్టుకున్నాను, కానీ నాకు అది రిలీజ్ చేయడానికి నాకు భయం అనమాట బేసిక్ గా. సో
1: సిగ్గుతో కూడా భయం వల్ల వచ్చిన గౌరవమా అలాంటి?
2: యాక్చువల్ గా సిగ్గు కాదు, భయంతో కూడిన భయం వల్ల వచ్చింది అది యాక్చువల్ గా. అంటే ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఎలా ఆలోచిస్తానంటే ఏదన్నా ఒక సాంగ్ నేను కంపోజ్ చేసి అది లైక్ రిలీజ్ చేసే ముందు అరే 100 మంది అన్నా వింటారా, 100 మంది అన్నా చూస్తారా, అంటే లైక్ 100 అన్న నెంబర్ 100 నెంబర్ దాటింది అంటే ఓకే పర్లేదు అన్నట్టు. అంటే ఇట్స్ నాట్ అబౌట్ నెంబర్, ఆ 100 పీపుల్ లో కూడా ఒక 70 మెంబర్స్ జెన్యున్ గా వాళ్ళ హార్ట్ కి రీచ్ అయింది అంటే ఐ విల్ బి ది హ్యాపీయెస్ట్ మ్యాన్. సో ఇది అసలు పీపుల్ కి రీచ్ అవుతుందా, పీపుల్ అర్థం చేసుకుంటారా, నేను అనుకున్న వైబ్ వాళ్ళు రెసిప్రోకేట్ చేయగలరా అన్న ఒక్క ఎప్పుడు రన్ అవుతూ ఉంటుంది. సో ఇంకొక రిజల్యూషన్ ఏంటి అంటే లైక్ నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, నా దగ్గర ఉన్న కాంటెంట్ ని తొందరగా ఫాస్ట్ గా రిలీజ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇంక ఇప్పటి నుంచి అంతే.
1: నాది కూడా సేమ్. ఇండిపెండెంట్ మ్యూజిక్ అంటే ఎస్, రోహిత్ యాజ్ ఎ సింగర్ గా అందరికీ సుపరిచితమే, కానీ ఈ ఇండిపెండెంట్ మ్యూజిక్ సైడ్ ఉన్నటువంటి ఒక ఈ స్పేస్ ని రోహిత్ చాలా బాగా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. అండ్ ఈ పాటే కాదు, అఫ్ కోర్స్ కాటుక కళ్ళకు పెట్టినవే, దిస్ ఇస్ అ బ్లాక్ బస్టర్ సాంగ్, మణిశర్మ గారు విన్నారు అండ్ మెనీ అదర్ పీపుల్ కూడా విన్నారు అది. సో అంత ఎక్స్పీరియన్స్డ్ కంపోజర్స్ ఈ పాటకి నీకు ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి? యూ షేర్ సమ్ స్క్రీన్ షాట్స్ ఆల్సో.
2: లైక్ ఎవ్రీథింగ్ ఫెల్ట్ లైక్ ఎ డ్రీమ్ అనమాట. బికాస్ ఎందుకంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కి లైక్ ఇందాక నువ్వు చెప్పినట్టు మణిశర్మ సార్ ద గ్రేటెస్ట్ లెజెండ్. అసలు మణిశర్మ సార్ నా పాట విన్నారు, లైక్ నేను కంపోజ్ చేసిన పాట వింటేనే, మొత్తం సాంగ్ వింటేనే అదొక చాలా పెద్ద అవార్డ్ నాకు. అటువంటిది లైక్ ఇందాక నువ్వు చెప్పినట్టు సార్ అంతా కాంపోజిషన్ పల్లెవంతా అయిపోయాక శరత్ గారా అని చెప్పి అన్నారనమాట. సో అప్పుడు దట్ ఫెల్ట్ లైక్ అంటే నాకప్పుడు అంటే నాకు యూజువల్ గా ఏంటంటే వైష్ణవి, ఐ హావ్ ఆల్వేస్ బీన్ అ వెరీ ఇంట్రోవర్ట్ అనమాట. అండ్ ఐ హావ్ ఆల్వేస్ బీన్ వెరీ సెల్ఫ్ క్రిటికల్. మ్యూజికాలిటీని వేరే వాళ్ళు ఎవరో జడ్జ్ చేయక్కర్లేదు, నాకు నేనే జడ్జ్ చేసుకుంటూ ఉంటాను. అండ్ అది ఎంతవరకు ఉండేది అంటే నన్ను నేను ఎప్పుడు తిట్టుకునేవాడిని అనమాట, అరే నువ్వు సరిగ్గా చేయట్లేదు, యు ఆర్ నాట్ దేర్ అని చెప్పి. కానీ ఎప్పుడైతే పీపుల్ లైక్ మణిశర్మ సార్, కీరవాణి సార్, విశాల్ దద్లాని సార్, సలీం మర్చెంట్ సార్, అండ్ నేను ఇంకా కొంతమంది మర్చిపోతున్నాను, యా కళ్యాణి మాలిక్ గారు, యా డిఎస్పీ సార్, సుకుమార్ సార్,
1: సోను నిగం గారు,
2: తమన్ గారు, త్రివిక్రమ్ గారు, వీళ్ళందరూ 2019 అన్న ఇయర్ ఏమైంది అంటే నాకు. సో నాకు అసలు ఈ థాట్ ఎందుకు వచ్చింది అంటే అందరిలాగే నేను కూడా ఎలా ఉండేవాడిని అంటే నాకు ఒక బ్రేక్ రావాలి అన్న మైండ్ సెట్ ఉండేది. అది అసలు ఎటువంటి తప్పు కాదు, బ్రేక్ రావాలి అనుకోవడం అసలు తప్పే కాదు, అది ఒక బేసిక్ హ్యూమన్ నేచర్ అది. కానీ నాకు ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది అనమాట దాని నుంచి, ఓకే నీకు బ్రేక్ రావాలి అంటే యూ షుడ్ పుట్అవుట్ యువర్ కాంటెంట్ ఫస్ట్. అంటే లైక్ పీవీఎన్ఎస్ రోహిత్ అన్న వాడిని వాడి కోసం ఒక సాంగ్ కంపోజ్ చేయాలి, వాడిని పిలవాలి, బికాస్ దేర్ ఆర్ ఇన్యూమరబుల్ నెంబర్ ఆఫ్ సింగర్స్ అండ్ దే ఆర్ ఎక్సెప్షనలీ టాలెంటెడ్, లైక్ ఎవరు తక్కువ కాదు, లైక్ ఎవ్రీవన్ ఈజ్ సో యునీక్ అండ్ ఎవ్రీవన్ ఆర్ దేర్ మ్యూజికల్లీ గానీ సెన్సిబుల్లీ గానీ లైక్ చాలా చాలా బ్రిలియంట్ ఉన్నారు. సో కట్ థ్రోట్ కాంపిటీషన్ ఉంది. సో ఇంత కట్ థ్రోట్ కాంపిటీషన్ లో నేను అదే ఎగ్జిస్టింగ్ సాంగ్ ని నేను కవర్ చేసి దాన్ని డెమోస్ గా ఇవ్వడం కన్నా వై డోంట్ ఐ కమ్అప్ సంథింగ్ ఆఫ్ మై ఒరిజినల్.
0: ఇది కథానిక.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulunu thaaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories.
4: Gurtukostunnai.
0: Like love. Life moments.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
6: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
0: చందు, మరి వండనా?
6: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
0: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
6: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
7: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
8: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
7: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
9: అందరికీ నమస్కారం, నేను వాణి ముప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకవర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
0: ఇది కథానిక.
10: నేను నా గురించి నేనేం చేయట్లేదు, నా గురించి నేనేం చేయకుండా మాత్రం లోపల మాత్రం చాలా డాన్స్ అండ్ ఐ హావ్ బిన్ క్రేవింగ్ అన్నమాట. నాకు అరే నాకు ఎందుకు రావట్లేదు అని చెప్పి, సో ఎట్ దట్ పాయింట్ ఐ హావ్ డిసైడెడ్, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ ఫ్రమ్ నౌ ఆన్ వేరే ఆపర్చునిటీ వచ్చినా రాకపోయినా, అది ఎప్పుడు వచ్చినా దాంతో సంబంధం లేకుండా, ఐ జస్ట్ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ మై ఓన్ సాటిస్ఫాక్షన్ అన్నమాట. అంతే. సో నాకేంటి అంటే వైష్ణవి, నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక గుడ్ థింగ్ ఏంటి అంటే లైక్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు క్రియేట్ దట్ లెగసీ అన్నమాట. సో నా డ్రీమ్ ఏంటి అంటే, బిగ్గెస్ట్ డ్రీమ్ కూడా కాదు, బిగ్గెస్ట్ గోల్ ఏంటి అంటే, ఈ ఒక్క లైఫ్ టైమ్ దే కాదనమాట నాకేంటి అంటే, రేపు పొద్దున్న నా మనవాడో నా ముని మనవాడో ఎవడో అరే మా తాత ఇట్లాంటి ఒక సాంగ్ చేశాడ్రా, అంటే వాడు హీ షుడ్ నో అబౌట్ మీ అనమాట. సో అంతే, లైక్ దట్స్ మై
11: నీ టాలెంట్ ని కానీ నీ యొక్క యునో లెగసీని కానీ నీ నెక్స్ట్ జనరేషన్స్ కూడా అంతే ప్రివిలేజ్ దీంతో అందించాలనే ఒక సత్సంకల్పం. అండ్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు ఏంటి నీ అంటే ఫ్యూచర్ జనరేషన్ మ్యూజిక్ ఉన్నా లేకపోయినా, ఎస్ టీవీఎన్ఎస్ రోహిత్ మనవడిగా ఆర్ మనవరాలుగా ఒక గొప్ప స్థాయిలో, అంటే సుశీల గారి కూతురు, సుశీల గారి మనవరాలు అంటే లేదు అది ఇప్పుడే కాదు, నీ యొక్క ఫస్ట్ రియాలిటీ షో నుంచి ఐ థింక్ నీ పర్ఫార్మెన్సెస్ క్రియేట్ చేసిన ఒక హైక్ అది.
10: Thank you, Vishnu.
0: Idi Kathanika. Stay tuned to the conversation.

0: ఇది కథానిక.
1: బంగారు కోడి పెట్టకి నీకు సంబంధం ఏంటి? అంటే బంగారు కోడి పెట్ట పాటకి నీకు
2: సంబంధం ఏంటి అంటే, బేసిక్ గా నా చిన్నప్పుడు నేను ఫస్ట్ హమ్ చేసిన పాట బంగారు కోడి పెట్ట అన్నమాట, నాకు ఊహ తెలిసినప్పుడు. అండ్ ఆ పాట నేను హమ్ చేయడం వల్ల మా ఇంట్లో మా అమ్మ నాన్న గుర్తించారన్నమాట, ఓకే వీడు లైక్ ఇంకా లైక్ ఇంత చిన్నప్పుడే వీడు హమ్ చేస్తున్నాడు సాంగ్ ని, అది కాకుండా శృతిలో ఏదో అట్లా హమ్ చేస్తున్నాడు, సో ఏదో ఒక ఛాన్స్ ఉండొచ్చు, రేపు పొద్దున వీడు సింగర్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు అన్న థాట్ ని మా అత్త ఇంప్లాంట్ చేశారన్నమాట. బికాస్ మా అత్త సింగర్, అప్పట్లో ఆల్ ఇండియా రేడియోలో వచ్చేవారన్నమాట. తన పేరు రమణి అన్నమాట, కానీ లైక్ పెళ్ళయ్యాక తను లైక్ ఇంకా ఎక్కువ పాడలేదు. షీ యాక్చువల్లీ ఫిగర్ ఇట్ అవుట్ అన్నమాట. లైక్
1: అంటే నువ్వు చిన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు నీ యొక్క
2: ఆడుకుంటున్నప్పుడు హెపప్పా హెపప్పా అన్న ఒక హుక్ లైన్ ని అట్లా హమ్ చేస్తూ ఉండేవాడు అనమాట. అప్పుడు మా అత్త మా అమ్మ నాన్నకి చెప్పింది అనమాట, ఓకే వీడు వీడికి కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, బంగారు కోడి పెట్ట వచ్చేనండి, చెంగాబి చీర గుట్టు చూసుకోండి,
1: ఎక్కువ
2: తప్పులు పాట నాకు ఇష్టం లేదు. నా ఫస్ట్ రియాలిటీ షో అంటే ఇట్ వాస్ డ్యూరింగ్ మై ఫోర్త్ క్లాస్, మా టీవీ పాడాలని ఉంది.
1: సూపర్.
2: ఫస్ట్ ఫస్ట్ షోనే గాడ్ ఆఫ్ మ్యూజిక్ బాలు గారు ఉందన్నమాట. అంటే మా అమ్మకి ఏంటి అంటే, మా అమ్మకి ఒక పెద్ద డ్రీమ్ అంట, లైక్ బాలు గారి ముందు నేను ఒక పాట పాడాలి, ఒకే ఒక పాట పాడితే చాలు, అండ్ ఆయన అది విని నన్ను మెచ్చుకుంటే మా అమ్మకి ఇంకా తన గోల్ లైఫ్ లో ఇంకా సెట్ అయిపోయినట్టే. నేను యాక్చువల్ గా లైక్ 2 ఎపిసోడ్సే వచ్చాను దానిలో. అప్పటికి ఇంకా నేను మ్యూజిక్ కూడా అఫీషియల్ గా ఇంకా నేను దాని వంట నేర్చుకోలేదు, అప్పటికి ఏదో అలా వింటూ నేర్చుకోవడం అలానే ఉండేది. కానీ నాకు అప్పుడు ఏంటి అంటే, అప్పట్లో నాకు ఉండే ప్రాబ్లం ఏంటి అంటే, ఆర్కెస్ట్రాతో పాడడం అనేది ఫస్ట్ టైం కదా, సో ఫస్ట్ ఎపిసోడ్ లో అయిపోయింది, ఫస్ట్ ఎపిసోడ్ లో సెలెక్ట్ అయ్యాను. సెకండ్ ఎపిసోడ్ లో ఏమైంది అంటే, ఆ వచ్చిన జడ్జి ఎవరు వచ్చారు అంటే, ఆయన ఒక చాలా పెద్ద లెజెండ్ అనమాట, ఎస్పీ కోదండపాండి గారి అబ్బాయి వచ్చాడు అనమాట. ఆయన ఎస్పీ జగదీష్ గారు వచ్చారన్నమాట.
1: సూపర్.
2: సో ఆయన వచ్చి ఆయన ఏంటి అంటే, కాంపిటీషన్ లో ఎవరికి మార్క్స్ వేయలేదు అనమాట మా అందరికి.
1: అయ్యో.
2: ఆయన ఏమన్నారంటే, చిన్నపిల్లలు పాడుతున్నారు, చిన్నపిల్లలు పాడుతుంటే నాకు జడ్జి చేయడం ఇష్టం లేదు అని చెప్పి ఆయన మార్క్స్ వేయలేదు. సో అప్పుడు ఆయన మార్క్స్ వేయకపోయేసరికి అప్పుడు ఎలా జడ్జ్మెంట్ ఇచ్చారు అంటే, ఆర్కెస్ట్రాతో నేను కొంచెం ఫంపులేయానమాట, లైక్ అంటే లైక్ బిట్ రాకుండానే ఎత్తుకోవడం అట్లా ఇట్లా కొంచెం కొన్ని కొన్ని చోట్ల అట్లా అయిందనమాట. సో దానివల్ల ఐ యాక్చువల్లీ గాట్ ఎలిమినేటెడ్. సో అప్పుడు ఎలిమినేట్ అయినప్పుడు ఇంకా యాజ్ యూజువల్ అప్పుడు చిన్నపిల్లాడిని కాబట్టి అసలు ఘోరంగా ఏడుపు అనమాట, నేను మామూలుగా కాదు. అయితే పాపం బాలుగారు ఏంటి అంటే, అప్పుడు లైక్ అంటే బయటకు వచ్చేసాక నన్ను గట్టి హగ్ చేసుకుని ముద్దు పెట్టుకున్నారు. ముద్దు పెట్టుకుని, అయ్యో నాన్న నువ్వు అస్సలు ఏడవద్దురా బాబు, నేను నిన్ను పక్క మళ్ళీ కలుస్తాను డెఫినెట్లీ, ఎప్పుడో అప్పుడు నిన్ను పక్క నువ్వు పెద్ద సింగర్ అవుతావు డెఫినెట్ గా, నువ్వు మ్యూజిక్ మాత్రం నేర్చుకో, నువ్వు ఇప్పుడు మొన్న నాతో నేర్చుకోవట్లేదు అని చెప్పావు కానీ ఇంక ఇప్పటి నుంచి మాత్రం నువ్వు నేర్చుకో, డెఫినెట్లీ విల్ మీట్ సమ్ టైమ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ అన్నట్టు చెప్పారనమాట. సో ఆ రోజు ఆయన అన్న మాట నాకు అప్పుడు అర్థం కాలే, గాని తర్వాత లైక్ నా లైఫ్ మొత్తానికి ఇస్ లైక్ అంటే లిటరలీ బాలు గారు దేవుడే అనమాట. అంటే నాకు నిజంగానే బాలు గారు అందరికీ దేవుడే, బట్ ఆయన లైక్ నీకు కూడా తెలిసినట్టుగా ఆయన గొప్పతనం ఏంటి అంటే, ఒక్కొక్క సింగర్ తో ఒక్కొక్క ప్రైవేట్ బాండ్ ఉండేది అనమాట ఆయనకి, అంటే అన్ఎక్స్ప్లెయినబుల్ బాండ్. అది మనం కొన్ని కొన్ని విషయాలు మనం బయట కూడా చెప్పుకోలేము, అంత బ్యూటిఫుల్ బాండ్ సార్ తో ఎస్టాబ్లిష్ అవ్వడం నా లైఫ్ లో చాలా పెద్ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అది.
1: ఆ చిన్న వయసులో మ్యూజిక్ నేర్చుకో అని పెట్టిన ముద్దు, ఆ బ్లెస్ చేసిన చెయ్యి ఇప్పటికీ మనలాంటి అందరి సింగర్స్ కి ఒక గొప్ప వరం అది.
0: ఇది కథానిక. స్టే ట్యూన్డ్ టు ద కన్వర్సేషన్.

0: താങ്ക് യു.
1: ഈ പാട്ട് പാടുംകാലേ എനിക്ക് ഒച്ചിന് ഫസ്റ്റ് കോംപ്ലിമെന്റ് ഏറ്റി ബാലുകാരനും ചെയ്യും.
0: ലൈക്ക് ഇന്നാക നേന് ലൈക് చెప్పా కదా నా ఫస్ట్ రియాలిటీ షో పెద్దయిన ముందే అని చెప్పి, తర్వాత మళ్ళీ నా వాయిస్ చేంజ్ అయ్యాక ఈటీవీలో ఈటీవీ పాడతా తీగ, సో అక్కడ బాలుగారి ముందు నా ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ సాంగ్ అనమాట ఇది. ఇనీషియల్ గా నాకు ఈ పాట ఇచ్చినప్పుడు నాకు బేసిక్ గా భయం వేసింది అనమాట, బికాస్ ఎందుకంటే వేరే వాళ్ళందరూ కొంచెం కొత్త పాటలు అలా పాడుతున్నారు, నాకు కొంచెం లైక్ ఈ పాట ఇచ్చారనమాట. అండ్ ఈ పాట నాకు అప్పుడు నేర్చుకునేటప్పుడు నాకు కొంచెం కష్టమైంది అనమాట. బేసిక్ గా బాలుగారు పాడిన పాట ఫస్ట్ రౌండ్ లో ఆయన ముందే పాడాలి నేను అన్న ఒక ఫియర్ ఉంటుంది కదా. బేసిక్ గా ఎప్పుడైతే నా ఛాన్స్ వచ్చిందో అప్పుడు నేను అసలు ఇంకా ఆ పాట పాడుతున్నప్పుడు లిటరీ నాకు అసలు ఏం గుర్తులేదు, మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. సంహౌ పాట అంతా కంప్లీట్ అయిపోయింది. పాట కంప్లీట్ అయిపోయాక సార్ ఒక మాట అన్నారు వైష్ణవి, బాబు నువ్వు ఈ పాట పాడడం విన్నాక నాకు నేను రికార్డింగ్ స్టూడియోలో పాడిన టైం అండ్ అప్పుడుండే నా వాయిస్ అప్పుడు నాకు తిరిగే గమకాలు నాకు అవన్నీ గుర్తొచ్చాయి, నువ్వు ఒక్క చిన్న గమకం కూడా మిస్ చేయకుండా చాలా బ్యూటిఫుల్ గా పాడావు, నాకు మనసంతా నిండిపోయింది అని చెప్పి చెప్పారు. సో అప్పుడు సో అంతకన్నా ఇంకేం కావాలి వైష్ణవి, బికాజ్ ఎందుకంటే ఆయన ఒక డిక్షనరీ ఆయన, సో అంత నాలెడ్జ్ఫుల్ పర్సన్, అంత లెజెండరీ పర్సన్, ఆయన అంత హోల్ హార్టెడ్ గా ఆయన అంత మాట అన్నారు అంటే ఇంకా సో ఇంకా అంటే ఐఎమ్ యాక్చువల్లీ స్పీచ్ లెస్ అనమాట, బికాస్ ఎందుకంటే ఐఎమ్ లిటరలీ గెటింగ్ గూస్ బంప్స్. దట్ వాజ్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ బాండ్ అనమాట. ఆ తర్వాత
2: రేడియో సురభి టైం చెక్, స్టూడియోలో టైం 3 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
2: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettandi India Bazaar tho. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meeku andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar franchisee, your business, your future. Starting today.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా.
4: ఏంది బ్రో గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
3: ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly, celebrate responsibly. As a

0: ఇది కథానిక.
1: అండ్ బోల్ బేబీ బోల్ ఫినాలేలో ఆది ఆది అనాది నీవే దేవా ఆ పాట బాలమురళి గారి నోట వింటుంటే అదొక అదొక దైవత్వం. ఆ పాట పాడి విన్నయ్యా, సో అది ఒక్కసారి మా కోసం పాడి అండ్ ఆ ఫినాలేలో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మా కోసం షేర్ చేసుకోవా.

0: சாந்தி வழி கிராந்தி வழி நின்றதவும் ஆதியநாதியு நீவே தேவா.
1: தேங்க் யூ.
2: ఎలా అండి అసలు స్ప్రింగ్ ఏమన్నా పెట్టుకున్నావు గొంతులో?
1: అయ్యో అదేం లేదు వైష్ణవి. అంటే నాకు బేసిక్ గా ఏంటి అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను మ్యూజిక్ నేర్చుకోక ముందు నుంచి కూడా నాకు ఈ గమకం అన్న ఒక ఎంటిటీ మీద నాకు చాలా చాలా ఫ్యాసినేషన్ అన్నమాట. అంటే నాకేంటి అంటే అసలు ఒక హ్యూమన్ బీయింగ్ తన తనకున్న వాయిస్ తో ఎలా అంత న్యూయాన్స్డ్ గా ఎలాగా పాడగలుగుతున్నాడు అన్నది ఒకటి నాకు చాలా చాలా ఉండేదన్నమాట. అండ్ దానికి తోడు నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ విని పెరిగిన సింగర్స్ అన్డౌటెడ్లీ రఫీ సార్, బాలు గారు, సోను నిగమ్ సార్, బాలమురళి గారు, హరిహరన్ గారు, శంకర్ మాధవన్ గారు. సో నాకు ఏంటి అంటే లైక్ వీళ్ళందరివి విని విని విని విని ఐ హావ్ డిరైవ్డ్ మై ఓన్ స్పేస్ అని కాదు, మై ఓన్ కైండ్ ఆఫ్
2: రోహిత్ స్టైల్ ఇది.
1: యా ఇంటర్ప్రిటేషన్. ఇంటర్ప్రిటేషన్. అవును. యా
3: ఇది కథానిక. స్టే ట్యూన్డ్ టు ది కన్వర్సేషన్.

0: ఇది కథానిక.
1: కానీ ఈ ఇప్పుడు గమకాల టాపిక్ వచ్చింది కాబట్టి గమకాల మనకి చాలా రకాలు ఉన్నాయి. అంటే సంగీతంలో గమకాల గురించి మాట్లాడుతూ పురితం అని ఇలాగా నీకు అంటే ఈ సార్ట్ ఆఫ్ రెండిషన్ కి ఆ ప్రాక్టీస్ ఎవరైనా గైడ్ చేశారా, లేదా నువ్వు విని అంటే యాజ్ యూజువల్ ఇందాక చెప్పినట్టు నువ్వు విని ఒక కొత్త ఇంటర్ప్రిటేషన్ నీ స్టైల్లో క్రియేట్ చేసావు, సో అది ఇలా నీ స్టైల్లో రావడానికి ఎంత టైం పట్టింది, ఆ ప్రాక్టీస్ సెషన్స్ ఎలా ఉండేవి, సో నిన్ను నువ్వు ఎలాగ మోల్డ్ చేసుకునేవాడివి, హూ గైడెడ్ యూ ఇన్ దిస్ వే?
2: సో అన్డౌటెడ్లీ ఐ హావ్ టు గివ్ ద కంప్లీట్ క్రెడిట్ టు మై గురుస్ లైక్ శ్రీ వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ శ్రీ రామాచారి గారు. మెయిన్ గా వైజర్స్ గారు గురించి లైక్ నేను ప్రత్యేకంగా నేను చెప్పక్క లైక్ చెప్పక్కర్లేదు. లైక్ అందరికీ తెలుసు వైజర్స్ గారి గొప్పతనం ఏంటి అంటే, చాలా మందికి ఏంటి అంటే కర్ణాటక సంగీతం అంటే ఫీల్ అన్న ఫ్యాక్టర్ ని కొంచెం పక్కన పెట్టి లైక్ ఎక్కువ శాస్త్రం మీద లైక్ ఫోకస్ పెడుతూ ఉంటారు. లైక్ అంటే శాస్త్రం బాగా వచ్చింది, గమకం ఒదుగు చాలా బాగా వచ్చింది అంటే చాలు అన్నట్టు ఒక్క సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారు. బట్ వైజర్స్ గారు ఏంటి అంటే కర్ణాటక సంగీతంలోనే ఇంకా ఎక్కువ భావంతో పాడాలి అండ్ ఇంకా ఎక్కువ ఆ గమకం కూడా బేసిక్ గా పిహెచ్డి అనమాట సార్. సో మాకు లైక్ అట్టిపండు వచ్చి చెప్పినట్టు చాలా చాలా చాలా ముద్దుగా చెప్పేవారు అనమాట మాకు. సో సార్ అలా చెప్పడం వల్ల ఏమైంది అంటే ఒకప్పుడు ఫారెస్ట్ ఫైర్ లాగా ఉండేది నాది. సో అది మొత్తం కంట్రోల్ అయిపోయి ఒక కంట్రోల్డ్ గా అంటే ఒకప్పుడు ఏంటి అంటే నా ఎంటైర్ ఎంఫసైజ్ అంతా గమకం మీద ఉండేది అనమాట. బట్ ఇప్పుడు ఈవెన్చువల్లీ ఒక లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఏమైంది అంటే నా ఎంఫసైజ్ ఏంటి అంటే మనం ఎంత టఫ్ గమకం పాడుతున్నా గానీ ఇట్ షుడ్ నాట్ సౌండ్ టఫ్,
1: ఈజ్ ఉండాలి.
2: అది నా చాలా ఈజీ ఉండాలన్నమాట. అంటే అది ఎంత టఫ్ ఉన్నా గానీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అల్టిమేట్ ఎగ్జాంపుల్ అంటే బాలమురళి గారు, బికాస్ ఎందుకంటే ఈజ్ లైక్ అన్మ్యాచబుల్ అనమాట. ఇందాక ఆ పాట ఆది అనాదినే గనక మనం తీసుకుంటే దానిలో ఒక దగ్గర ఒక సెక్షన్ వస్తుంది దానవ శోషణ మానవ పోషణ అని అక్కడ యా దా

0: ఈ యొక్క సెక్షన్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ క్రిటికల్, బట్ అట్ ద సేమ్ టైం ఆయన పాడుతున్నప్పుడు ఓ ఇంతేనా అన్నట్టు ఉంటుంది. బట్ నాకు అప్పట్లో అర్థమయ్యేది కాదనమాట, అరే అసలు అంత ఈజీగా ఎలా పాడగలుగుతున్నారు ఆయన, ఆర్ యేసుదాస్ గారు గాని బాలు గారు గాని వీళ్ళందరూ లైక్ ఎక్స్ట్రీమ్లీ ఇన్సేన్ గమకాలన్నీ చాలా ఈజీగా అలా ప్రశాంతంగా పాడుతూ ఉంటారనమాట. ఎగ్జాక్ట్లీ, ట్రూ ట్రూ. సో మనం ఎంత టఫ్ గమకం పాడినా గాని అది స్టాండ్ అవుట్ అవ్వకూడదు, సో ఎంటైర్ మెలోడీలో కలిసిపోవాలన్నమాట. సో దట్స్ మై గోల్ అనమాట. నాకు అది అర్థం చేసుకోవడానికి ఇన్ని ఇయర్స్ పట్టింది. సో లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నా మైండ్ సెట్ చాలా చాలా చేంజ్ అయింది అనమాట. యా,
1: ఇది కథానిక.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulnu thaaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories.
4: Gurtukostunnai.
0: Like love. Life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
0: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 pm onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పటిదాకా నువ్వు చేసినావా, నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
6: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ ki please take care of the catering, okay?
8: Sure. How many people are we expecting?
6: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
8: Idi office party aa leka jatra?
6: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
9: అందరికి నమస్కారం, నేను వాణి ముప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకవర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HT3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
0: ఇది కథానిక.
10: సూపర్ సింగర్స్ లో మీ పర్ఫార్మెన్స్ లో, అంటే సూపర్ సింగర్స్ నువ్వు ఎలా వచ్చావు నాకు తెలుసు, కల్పన అక్క ఆ స్పెషల్ బాండింగ్ వల్ల. అందులో యాడికే అనే పాట, అది యూట్యూబ్ లో చూస్తూ ఉంటే స్టిల్ టుడే వీ హ్యావ్ ద సేమ్ వైబ్రేషన్. ఒక్కసారి మా కోసం ఆ మ్యాజిక్ ని రిపీట్ చేస్తావా?

0: ఇలా పాడుతూ తీసుకెళ్తే ప్రపంచ పంచుల దాకా కూడా వచ్చేస్తాను నేనైతే.
1: అయ్యా థ్యాంక్ యూ.
0: ఇది కథానిక స్టిక్ టు ద పాయింట్.

0: ఇది కథానిక.
1: కీరవాణి గారి విషయానికి వద్దాం. కీరవాణి గారికి నీకు ఒక మంచి స్పెషల్ బాండింగ్ ఉంది, రైట్? మాటలు కానీ ఆ వే ఆఫ్ పర్ఫార్మెన్స్ కానీ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కీరవాణి గారికి ఫస్ట్ పాడినటువంటి ప్లేబ్యాక్ ఏంటి, నీ ఫస్ట్ ప్లేబ్యాక్?
2: సో అసలు ఇప్పుడు కీరవాణి సార్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, అంటే ఇది ఎంత పెద్ద కోయిన్సిడెన్స్ అంటే, నా లైఫ్ లో నా ఫస్ట్ నేను అసలు నేను సింగర్ అని గుర్తించింది కీరవాణి సార్ కాంపోజిషన్ బంగారు కోడి పెట్ట. అండ్ ఇట్ ద సేమ్ టైం మళ్ళీ అది అప్పటికసలు నాకు అసలు ఎటువంటి సంగీతం తెలియదు, అసలు నాకు అప్పటికి ఇంకా మాటలే రావు, అసలు ఏం రాదు. అండ్ ఇట్ ద సేమ్ టైం సెకండ్ బ్రేక్ త్రూ ఏంటి అంటే, నేను నా లైఫ్ లో పాడిన ఫస్ట్ ప్లేబ్యాక్ సింగింగ్ కీరవాణి సార్ దగ్గర. అప్పటికి ఇంకా నా గొంతు కూడా చేంజ్ అవ్వలేదు
1: మళ్ళీ.
2: ఎగ్జాక్ట్లీ. సో తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, నా లైఫ్ లో నాకు వచ్చిన ఫస్ట్ బ్రేక్ లైక్ అంటే విత్ రెస్పెక్ట్ టు ఓబులమ్మ. సో అంటే అది
1: లైఫ్ హాస్ కమింగ్ టు
2: అస్. దేర్ ఇస్ సమ్ డివైన్ ఇంటర్వెన్షన్ బిహైండ్ దిస్. బికాస్ ఎందుకంటే కీరవాణి సార్ చాలా పెద్ద లెజెండ్ అని చెప్పి మొత్తం ద ఎంటైర్ వరల్డ్ నోస్ ఇట్. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ హీఈస్ అ వెరీ వెరీ సింపుల్ మ్యాన్. బేసిక్ గా చెప్పాలంటే ఒక ఋషి అన్నమాట సార్. బికాస్ ఎందుకంటే ఆయనకు వచ్చిన సక్సెస్ అండ్ ఆయన క్రియేట్ చేసిన లెగసీకి ఆయన ఉండేదానికి అసలు కంప్లీట్లీ మిస్ మ్యాచ్ అనమాట. బికాస్ ఎందుకంటే మిస్ మ్యాచ్ అని ఎందుకు అంటున్నాను అంటే, మిస్ మ్యాచ్ విత్ రెస్పెక్ట్ టు ద ప్రెసెంట్ ట్రెండ్. అంటే లైక్ యూజువల్ గా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ అలా ఉంటే చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట ప్రపంచం మొత్తం. సో ప్రపంచంలో అటువంటి కొంతమంది వల్ల అయినా కొంచెం ప్రశాంతత ఉంది అని చెప్పి నేను అప్పుడప్పుడు నమ్ముతూ ఉంటాను అన్నమాట. హీ సచ్ ఎ ఫెనామినల్ మ్యాన్. అంటే ఎలా ఉంటుందంటే వైష్ణవి, కీరవాణి సార్ దగ్గరికి అసలు రికార్డింగ్ సపోజ్ ఒక డే లో కాల్ షీట్ అన్నట్టు చెప్తే, ఒక్క చిన్న బిట్టు పాడినా గానీ వెళ్ళి సార్ దగ్గర డే అంతా వెళ్ళి సార్ ముందు జస్ట్ ఇలా కూర్చుంటే చాలు. అంటే మన మైండ్ లో ఉండే క్లటర్ కేఓస్ అంతా మొత్తం వెళ్ళిపోతుంది అనమాట, మొత్తం నెగిటివిటీ నాన్ సెన్స్ క్రాప్ అంతా నాకైతే. సో యూజువల్ గా మనం కూర్చుని మెడిటేషన్ చేయమంటే నాతో రాదు, బట్ సార్ దగ్గర ఉంటే మాత్రం మైండ్ లో ఎటువంటి చెత్త ఉండదు అన్నమాట, అంతా క్లియర్ అయిపోతుంది అన్నమాట. హీజ్ ఎ హీలర్ ఫర్ మీ.
1: సూపర్.
0: ఇది కథానిక. స్టే ట్యూన్డ్ టు ద కన్వర్సేషన్.

0: ఇది కథానిక.
1: హీరోయిని సార్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చాలా మటుకు అంటే ఆయన రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో ఎన్నో సక్సెస్ఫుల్ మూవీస్ కి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ రాజమౌళి గారు, కీరవాణి గారు, ఇట్స్ అ మ్యాజికల్ కాంబినేషన్. అండ్ అట్ ద సేమ్ టైం సినిమాల విషయం పక్కన పెడితే ఆధ్యాత్మికంగా కూడా కీరవాణి గారు ఎక్సలెంట్ పర్సన్. ఆయన అంటే మానసికంగా మన ఏజ్ అంటే ఈ జనరేషన్ వాళ్ళకి ఆధ్యాత్మిక విషయాలు చెప్పడంలో కూడా ఏదో సింపుల్ టర్మినాలజీని తీసుకుని ఈ జనరేషన్ ఎగ్జాంపుల్స్ తో మ్యాచ్ చేసి చెప్తారు. అలాంటి ఏదైనా ఒక మంచి ఎక్స్పీరియన్స్ మీ రికార్డింగ్ సెషన్స్ లో అంటే లైక్ ఓం నమో వెంకటేశాయ ఇలాంటి సినిమాస్ కి చేశారు కదా, అలాగా ఒక స్టోరీ డిస్కషన్ వచ్చినప్పుడు లేదా ఒక బిట్ పాడుతున్నప్పుడు ఏమైనా జరిగిందా, అలాంటి పాయింట్స్ ఏమైనా ఉంటే గుర్తుంటే షేర్ చేసుకుంటావా?
2: యా ఖచ్చితంగా. యాక్చువల్ గా నాకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. సో కిరాణి సార్ డెఫినెట్ గా హీస్ ఎ వెరీ స్పిరిచువల్ పర్సన్, బట్ స్పిరిచువాలిటీ అన్న ఒక టాపిక్ ని గనక మనం తీసుకుంటే హీఈస్ వెరీ యూనిక్. ఆ స్పిరిచువాలిటీలో కూడా హీ హాజ్ హిస్ ఓన్ సే. ఎలా ఉంటుంది అంటే సార్ తో లైక్ చాలా చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. లైక్ సార్ లైక్ స్పిరిచువాలిటీ మాట్లాడినా గానీ అంటే చదువు రాని వాడు ఎవడన్నా గానీ ఒక రిక్షా వాడిని పిలిచి చెప్పినా గానీ వాడికి అర్థమైపోతుంది, ఇట్టే అర్థమైపోతుంది. సో అంత బాగా మాట్లాడతారు.
0: ఇది కథానిక. స్టే ట్యూన్డ్ టు ద కన్వర్సేషన్.

0: listening to Radio Suripi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ name it, we got it. In that too, just one stop shop, from fresh produce, rotis to everyday puja essentials, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెసే కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ more.

మర్చిపోవచ్చు. అంటే అంత డబ్బులున్నాయి కదా అనేసి తల మీద కొంచెం తల పొగరు ఉండొచ్చు, మనం ఏ పనైనా చేయొచ్చు అనేసి మనకు ఒక ఆలోచన ఉండొచ్చు. అదే గనుక మన చేతిలో డబ్బులు లేవనుకోండి, ప్రపంచమే మనం మర్చిపోతుంది. స్ట్రేంజ్ కదా, సింపుల్ ఫ్యాక్ట్, కానీ ఇది చాలా మటుకు నిజం కూడా ఉంటుంది. అందరిలో ఉండాలని ఏం లేదు. హాయ్ హలో, వెల్కమ్ టు ద షో. మీరు వింటున్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షో విత్ యువర్ హోస్ట్ మీ మాటకారి కల్పన. This is Surabhi D2 Drive Time Show, and you can watch every Tuesday and Thursday on the airwaves of 107.9 FM HD3. And this show 4 to 7 PM jarugutu untundi. And in the first segment, we will start with common factor segment. ఆ కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ ఏమిటనేది కాసేపట్లో చెప్తాను. కానీ ఇవాళ నేను జస్ట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే ఒక పోస్ట్ అక్కడ వచ్చింది. చూడంగానే అసలు ఫస్ట్ ఆశ్చర్యపోయాను, ఎందుకంటే అక్కడ అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, కింద ఒక కోట్ ఉంది, 15 జులై 2026 అని ఉంటే నిజంగా ఆయన పోయారని అనుకున్నాను నిజంగా. కానీ ఆ పోస్ట్ మరి ఎవరు పెట్టారో నేను ఇంకా డీప్ గా చూడలేదు, చూడదలుచుకోలేదు కూడా. బట్ ఎవరు ఏ ఆలోచనతో పెట్టారో, ఇది రస్టెడ్ న్యూస్ లాగా అనమాట, రస్టెడ్ న్యూస్ అని అనుకోవచ్చు. బికాస్ దాంట్లో ఏంటంటే అమితాబ్ బచ్చన్ గారు ఎందుకు ఇంకా పోవట్లేదు అంటే, అంటే క్యాప్షన్ ఏమో చాలా డిసీవింగ్ గా ఉంది, కానీ కింద వాళ్ళు ఒక చిన్న మళ్ళీ క్యాప్షన్ లైన్ పెట్టారంటే హౌ హీ టేక్స్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్. కానీ హెడ్ లైన్స్ మాత్రం నిజంగా ఆయన చూస్తే ఎవరిని కంగారు పడేటట్టే ఉన్నాయి. అంటే మార్కెట్ చేయడానికి కూడా ఏదైనా పెట్టాలంటే హైలైట్ కాస్త పద్ధతిగా పెట్టిండండి. నిజంగా రస్టెడ్ న్యూస్ రస్టెడ్ న్యూస్ లాగానే ఉంది. వెరీ స్ట్రేంజ్. అండ్ అది నేను చెప్పాను కదా, విచిత్రం చిత్రం లాంటివి ఉంటాయి కదా, కానీ విచిత్ర న్యూస్లు మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయనేది ఆలోచిస్తే ఐ డోంట్ నో. అంటే వాళ్ళకి మార్కెటింగ్ రావడానికి, వ్యూస్ రావడానికి హైలైట్ ద్వారా ఎంతమంది అయినా చూస్తారు కదా అనుకుని అలాంటి క్యాప్షన్ పెట్టారా ఏమిటో తెలియదు. బట్ ఎనీవే, కమింగ్ బ్యాక్ టు అవర్ కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్, ఎవ్రీ వెనస్డే 4 to 4:30 కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ లో కామన్ లింక్ ఉన్న పాటలు ప్లే చేస్తాను. ఆ లింక్ కామనాలిటీ ఏమిటో మీరు ప్రతి పాట విని గెస్ చేయాలన్నమాట. గెస్ చేసిన తర్వాత మాస్టర్కి కాల్ చేయాలి అట్ 9726361966. అయితే ఫస్ట్ సాంగ్ వినిపించే ముందర లెట్ మీ థ్యాంక్ ఆల్ ఆర్ స్పాన్సర్స్. మొదట ఏ టు బి అంటే అడియార్ ఆనంద్ భవన్, తర్వాత మైత్రీస్ రెస్టారెంట్, డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. ట్రాఫిక్ అప్డేట్స్ విల్ బి బ్రాట్ టు యూ బై టెక్సస్ వన్ ప్రైమరీ కేర్, Texas Scholastic Cricket Board Championship, Sana's Wedmeet Lam Gala that is going to happen on June 26th here in Dallas at Frisco Hall Event Center. Then last but not least, MM Keerawani live in Dallas, that's going to happen Saturday July 25th. Inga vivaralu andistanu ankonde oka tarvata okati, but let me take you to the common factor segment lo first song. Here we go.

మొదటి పాట వినేశారు కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ లో. ఈ పాటకి సంబంధించి ఏదో కామనాలిటీ సెకండ్ పార్ట్ లో కూడా ఉంటుంది. ఆ పాట మీకు వినిపించే ముందురా ఐ వుడ్ లైక్ టు టెల్ యూ అబౌట్ ఎంఎం కీరవాణి గురించి. ఎంఎం కీరవాణి ఇప్పుడు మన డాలస్ కి రాబోతున్నారు త్వరలోనే, అంటే లెస్ దెన్ 2 వీక్స్ లో. 25th జులై ఇక్కడ మన కోమెరికా సెంటర్ లో జరగబోతుంది లైవ్ కాన్సర్ట్, మ్యూజికల్ ఎక్స్ట్రావెగన్జా. అండ్ తప్పకుండా మిస్ అవ్వకుండా వచ్చేసాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. ఆఫ్టర్ ఆల్ పద్మశ్రీ అండ్ ఆస్కర్ విన్నర్ అండ్ ఎన్నో సినిమాలకి పాటలు చక్కగా పాడారు రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు గాని, బాహుబలి గాని, ఇవన్నీ. సో ఇవన్నీ ఏంటంటే ఒక చక్కటి అనుభూతి మీరు కలగడానికి వచ్చేసేయండి అక్కడికి. వెరేస్ ఎక్కడంటే కోమెరికా సెంటర్ దగ్గర. అండ్ దీనికి టికెట్స్ కావాలంటే యూ కెన్ గో టు tinyurl.com. అగైన్ ఇట్స్ tinyurl.com/mmkiravani show. And this is brought to you by Decibels and Visual Vibes. And Radio Surbhi is one of the partners for this show. So, miss avakunda vache seyandi akkada. And by the way, ivalla 5 to 6 and 6 to 7, two giveaways ivvabadtayi anamata. Free tickets istanu nenu. 5 to 6 okati and 6 to 7 okati. Free tickets for this same show, which is MM Kiravani live in Dallas on Saturday, 25th of July. మీరు వింటున్నారు సురభి డి టూర్ లో కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్. ఇప్పుడు మీకు ప్లే చేయబోతున్నాను సెకండ్ సాంగ్, వినేసేయండి. అండ్ కామన్ ఫ్యాక్టర్ ఏమిటో తెలిస్తే కాల్ చేసేసేయండి @972-636-1966 మా స్టూడియోకి.

సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ ఇంకొక రెండు పాటలు వినేశారు. సో టోటల్ గా మీరు ఇప్పటి వరకు నాలుగు పాటలు విన్నారు. కాల్స్ వస్తున్నాయి. మీరు గెస్ చేసిన ఆన్సర్ కరెక్టా కాదా కాసేపు చెప్పేస్తాను. బట్ దానికంటే ముందర ఐ వాంట్ టెల్ యూ అబౌట్ సనాస్ వెడ్ మీ గ్లామ్. ఇది ఒక బిగ్గెస్ట్ వెడ్డింగ్ ఎక్స్పో గాలా జరగబోతుంది మనకి ఇక్కడ యుఎస్ లో July 26th నా. వెడ్ మీ గ్లామ్ వెడ్డింగ్ ఎక్స్పో ఇస్ గోయింగ్ టు హ్యాపన్ అట్ ఫ్రిస్కో హాల్ ఈవెంట్ సెంటర్. ఇది పొద్దున్నే 11:00 నుంచి మొదలవుతుంది అండ్ సాయంత్రం 8:00 వరకు ఉంటుంది అనమాట. సో తప్పకుండా వెళ్ళండి, బికాస్ ఆల్రెడీ మనకి 30 వెండర్ బూస్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయాయి. సో ఎక్కువ టైం లేదు, ఇంకా స్పాట్స్ కొన్ని ఉన్నాయి, అంటే దాదాపు 3 స్పాట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో తప్పకుండా కాల్ చేయండి ఎక్కడికంటే 4698780101. మళ్ళీ చెప్తున్నాను 4698780101 టు రిజర్వ్ యూర్ స్పాట్. అయితే అక్కడ మీకు ఏంటంటే అండర్ ద వన్ రూఫ్ యూ విల్ గెట్ టు నో ఎవ్రీథింగ్ కనెక్టెడ్ రిలేటెడ్ టు వెడ్డింగ్. అంటే ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, డీజే, డెకరేషన్స్ ఎక్కడ చేయాలి, జ్యువెలరీ ఎక్కడ కొనాలి, బట్టలు ఎక్కడ కొనుక్కోవాలి, ఫుడ్ ఎక్కడ ఆర్డర్ చేయాలి, ఇవన్నీ ఒకటే దగ్గర మీకు అన్ని తెలుస్తాయి. ఈ ఆపర్చునిటీని మిస్ అవ్వకండి. అగైన్ దిస్ ఇస్ సనాస్ వెడ్ మీ గ్లామ్ గాలా వెడ్డింగ్ ఎక్స్పో. అండ్ ఇప్పుడు మరొక పాట వినిపించేస్తున్నాను, లాస్ట్ సాంగ్. అండ్ ఒకవేళ మీలో ఎవరైనా గెస్ట్ చేస్తుంటే కాల్ చేసేసేయచ్చు అట్ 972-636-1966 మా స్టూడియోకి.

0: ఓకే, అయితే కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ లో పాటలన్నీ వినేశారు. కాల్ చేసిన వాళ్ళు ఎవరెవరంటే సుభాత్రి గారు, కుమార్ గారు, కాంచన, సాయి గారు, వెంకట్ అండ్ అనిత. వీళ్ళందరూ కాల్ చేసి చెప్పింది ఒకటే మాట, చిలిపి. చిలిపి ఈజ్ ఆర్ కామన్ ఫ్యాక్టర్ వర్డ్ ఇవాళ. అండ్ ఇవన్నీ పాటలు బానే ఉన్నాయి. ఇప్పుడు ఈ చివరి పాట మీరు ఆరెంజ్ మూవీలో కార్తిక్ పాడిన పాట విన్నారు, కానీ చిలిపి చీమ కుట్టింది అని ఒక పాట ఉంది. అసలు చీమ కొడితే ఓకే బానే ఉంటుంది పాపం, దానికి పిచ్చిముండు, దానికేం తెలుసు, కానీ పిచ్చిముద్దు. బట్ అది చిలిపిదా కాదని ఎలా తెలుసు? పాటకి రాయడానికి పాడడానికి బానే ఉంటుంది, కానీ మనకి సమ్మర్ లో అసలే పిల్లలు బ్యాక్ యార్డ్ లో ఆడుతూ ఉంటారు కదా, ఈ ఫైర్ అండ్ బోల్డ్ ఉంటాయి, తెలియకుండా కాలు పెట్టామో అంతే. మనం చిలిపి అవ్వాల్సిందే గానీ, బట్ అవి చిలిపా కాదా అనేది మనకి తెలియదు అనుకోండి. బట్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇవాళ కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ చిలిపి వర్డ్ మీద పాటలు వేశాను. అలాగే మీలో చాలా మంది తెలుసా, మనకి డే లైట్ సేవింగ్ ఇంకా ఎండ్ అయిపోయింది. ఇంకొక 109 డేస్ అంటే 109 రోజుల్లో నవంబర్ 1st కి, ఆ రోజు నుంచి మళ్లీ మనం క్లాక్ ఇలా మార్చుకున్నక్కర్లేదు. రాత్రి 2 లేకపోతే పొద్దున్న లేవగానే అనలాగ్ క్లాక్స్, డిజిటల్ క్లాక్స్, డిజిటల్ క్లాక్స్ అంటే అవి మారిపోతాయి అనుకోండి, కానీ బట్ ఫైనలీ మనకి ఈ సెనేట్ లో ఏంటంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళంటే పాస్ చేసేసారు ఈ సన్షైన్ ప్రొటెక్షన్ యాక్ట్ అట. సో ఇక్కడ నుంచి మనం నవంబర్ 1st నుంచి మన క్లాక్లు అనేది మార్చుకున్నక్కర్లేదు. అది లాస్ట్ టైం కూడా ట్రంప్ గారు చెప్పారు అనమాట వస్తుందనేసి. బట్ ఫైనలీ ఇట్స్ గోయింగ్ టు గెట్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 109 డేస్, దాట్ ఈస్ ఆన్ సండే నవంబర్ 1st. మీరు వింటున్నారు సురభి డే 2 డ్రైవ్ టైమ్ షో. చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుని తిరిగి వచ్చేస్తాను. అండ్ రిమెంబర్, ఆటలు పాటలు మాటలు అంటే కేజీఎఫ్ కబుర్లు గేమ్స్ అండ్ ఫన్ కంటిన్యూ ఉంటుంది 7 PM వరకు. స్టే ట్యూన్డ్, ఐ విల్ బి రైట్ బ్యాక్.
1: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
5: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
4: మొన్నట్టుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
6: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
7: Hello, dinner plans ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
8: What a day, I'm completely exhausted. Dinner plans ఏంటి?
9: నేనేం వండలేదు ఈరోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
10: Every time, okate question. Dinner plans, ain'ti. Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
11: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
12: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
11: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్, ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
10: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
13: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
14: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినా ఆఫర్ లెటర్లు
13: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
10: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 979-797-2654 ఆర్ విజిట్ astroramji.com.
15: అందరికీ నమస్కారం, నేను మాణి బుక్
2: చొప్పున మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.

మార్కెట్ లో ఉన్న కొత్త వస్తువులు వస్తే కొనాలని అమ్మాలని వాళ్ళు బానే మార్కెటింగ్ చేస్తుంటారనమాట. బట్ వాళ్లలో మార్కెట్ చేస్తున్నారు అనేసి మనకు అవసరం ఉన్నా లేకపోయినా మనం కొంటామా? సేల్ ఉంది అని అంటే మనం ఏదో సేవ్ చేస్తున్నామని కూడా వెళ్ళి కొనేస్తాము. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ రేపు ఏంటంటే మార్కెట్ ట్రెండ్ ఎలా ఉందంటే ఎనీథింగ్ దట్ కమ్స్ ఇన్ ద మార్కెట్ అసలు జోర్ జోర్ గా మనకి ఇన్స్టాలో ఫేస్బుక్ లో మా డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో వాళ్ళు మార్కెట్ చేస్తూనే ఉంటారు. ఇది చాలా మంచిది, చాలా మంచిది. వెనకాల నుంచి ఇంకా 10 మందిని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో ఏంటంటే చెప్పిస్తున్నారు అనమాట, ఇది చాలా మంచి ప్రోడక్ట్ వాడొచ్చు అంటే గ్యాజెట్స్ కానివ్వండి, ప్రోడక్ట్ కానివ్వండి, చీరలే కానివ్వండి, ఎనీథింగ్. సో అవి చూసి చూసి మేబీ ఫస్ట్ టైం మనం ఏదో వాళ్ళ స్వైప్ చేసేస్తామా పోనీలే అనేసి, బట్ చూడంగా చూడంగా చూడంగా ఇదేదో బానే ఉంది, ట్రై చేస్తే పోతుంది కదా అనేసి ట్రై చేస్తాం. మన అందరం అప్పుడప్పుడు చేసే ఉంటాం. బట్ జెన్జీస్ ఏంటంటే ఇప్పుడున్న ట్రెండ్ కి అంటే ట్రెండ్ అని అనుకోకర్లేదు కానీ ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ ఎన్ అన్ప్రెడిక్టబుల్ ఎన్వైరన్మెంట్ దట్స్ కమింగ్ ఇన్ ద కమింగ్ జనరేషన్ లో ఎలా ఉందంటే స్ట్రెస్ కానివ్వండి, ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ, కెరియర్ డిసిషన్స్ ఎలా తీసుకోవాలి, ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా పెరిగిపోతుంది. సో వాళ్ళకి తెలియని స్ట్రెస్ ఎంగ్జైటీ చాలా ఉంటుంది. దీంట్లో అసలు ఇక్కడ డాక్టర్ దగ్గరకు వెళ్ళినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుగుతారు ఐ యూ ఇన్ స్ట్రెస్, క్వశ్చన్ ఏర్ ఒకటి ఉంటుంది అవన్నీ ఫిల్ చేయమంటారు అనమాట. కొంతమంది అందులో ఏంటంటే ఒక 10 మందిలో ఒకళ్ళో ఇద్దరు నిజంగానే ఉంది కదా అని చెక్ కూడా చేసేస్తారు. తర్వాత వాళ్ళు వాళ్ళని డైవర్ట్ చేసి నావిగేట్ చేసి ఇదిగో వీళ్ళని కన్సల్ట్ చేయండి, వాళ్ళని కన్సల్ట్ చేయండి, అంటే దిస్ ఇస్ ఆల్ కైండ్ ఆఫ్ లైక్ ఒక ర్యాకెట్ లాగా, నెక్సెస్ లాగా ఉంటుందేమో. అంటే నిజంగా కొన్నిసార్లు వీ డూ నీడ్ ఇట్, సమ్ టైమ్స్ వీ రియలీ నీడ్ దట్. అండ్ అది ఒక టాబో అని కాదు, ఇఫ్ యూ రియలీ గోయింగ్ త్రూ సమ్ స్ట్రెస్ ఆర్ మెంటల్ హెల్త్ డెఫినెట్ గా కన్సల్ట్ చేయాలి, బికాస్ ఒక ఎక్స్పర్ట్ అడ్వైజ్ అనేది మనకి అవసరం. కానీ ఇప్పుడే మరీ మధ్య ఏంటంటే ఒక అమ్మాయి తన చేతిలో ఒక చిన్న రింగ్ పెట్టుకుంది. ఏమిటా రింగ్ అని అంటే దట్ రింగ్ విల్ లెట్ యు నో మనం అసలు ఎంత స్ట్రెస్ లో ఉన్నాము ఏమిటి. అది మ్యాప్ చేస్తుంది, ఒక స్టాట్స్ అనేది క్రియేట్ చేస్తుంది. ఒకవేళ నేను అనుకోండి అది చూస్తే నాకు తెలియని స్ట్రెస్ వచ్చేస్తుందేమో. మామూలుగా చక్కగా చిలిపిగా వెళ్తుంటాను, వస్తూ ఉంటాను, పనులు చేస్తుంటాను, కానీ అదేదో రింగ్ పెట్టుకున్నాను చూద్దాము నిద్రపోయానని, లేదా సాలిడ్ గా నిద్రపడిపోయాను, లేకపోతే దాంట్లో ఎక్కడ మ్యాపింగ్ గ్రాఫ్ ఎలా ఉంది, ఏ సిచ్యువేషన్ లో స్ట్రెస్ ఉన్నాను, డేలో ఏ టైంలో స్ట్రెస్ ఉన్నాను, ఇవన్నీ నిజంగా వీటి గురించి మాట్లాడుతుంటే మనం ఎంతసేపైనా మాట్లాడవచ్చు. బట్ ఇది నేను కాదు, మీరు కూడా మాట్లాడితే బాగుంటుంది. కాబట్టి ఇవాళ మనము జెన్జీస్ కొండే ఈ స్ట్రెస్ లెవెల్ గురించి, ఆర్ పెద్దవాళ్ళు నిజంగా ఈ గ్యాడ్జెట్స్ గురించి కొనడానికి గురించి, మార్కెట్ లో ఉన్న ఈ ప్రోడక్ట్స్ గురించి, వీటన్ని గురించి మాట్లాడదాము. అండ్ హోల్ ఏంటంటే వీ వాంట్ యూ టు కాంట్రిబ్యూట్ యువర్ ఒపీనియన్స్, వాల్యుబుల్ ఒపీనియన్స్. కాల్ చేయవచ్చు 972-636-1966 కి. మీరు వింటున్నారు సురవి డే టు డాటమ్ షో విత్ మీ ఆర్జే కల్పన.

మరి మార్కెట్ లో ఇన్ని వస్తువులు ఇన్ని ప్రొడక్ట్స్ ఉంటే సరిపోదా అంటే ఎలా సరిపోతుంది చెప్పండి? సమయం అయిపోతుంటుంది, మనం సమయానికి ముందరే సేల్ అయిపోయి ముందరే వెళ్లి కొనుక్కోవాలనుకుంటాం. అందులో ఆషాఢ మాసం కూడా వస్తుంది. మనకి ఇండియాలోని కాదు, ఇప్పుడు ఇక్కడ కూడా ఆషాఢ మాసం సేల్ ధూమ్ ధామ్ గా జరుగుతుంది. అయితే ఈ జెన్జీస్ కున్న స్ట్రెస్ గురించి మాట్లాడితే యాంగ్జైటీ ఓవర్వెల్మింగ్ అస్ సిచ్యువేషన్ ని అంటే హ్యాండిల్ చేసే విధానం అంటే అందరూ అలా ఉంటారని కాదు, బట్ ట్రెండ్ అయితే అలాగే ఉంది. అందులో ఇంకోటి అంటే వీళ్ళను ఈ స్ట్రెస్ నుంచి కొంచెం దూరం పెట్టడానికి కాస్త టెంపరీ టైమ్ అవుట్కి వెళ్ళి వాళ్ళకి టియర్ రూమ్స్ కూడా ఉన్నాయట, అంటే స్లీపింగ్ పాట్స్ మనం రెంట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఒకవేళ ఎవరైనా ఫ్లై చేస్తుంటే పైలట్స్ వీళ్ళందరూ ఉన్నారనుకోండి, వాళ్ళైతే కాస్త స్లీపింగ్ పాట్స్ లో ఏ షోర్ షరాబా లేకుండా చక్కగా హాయిగా స్లీపింగ్ పాట్స్ రెంట్ తీసుకుని పడుకోవచ్చు. బట్ ఇది ఎవరైనా కూడా రెంట్ చేయొచ్చట, రెంట్ చేయొచ్చు, జస్ట్ టెంపరీగా వెళ్లి పడుకోవచ్చు. ఎక్కడికైనా లాంగ్ జర్నీ వెళ్తున్నప్పుడు కాస్త ఫ్లెక్సిబుల్ గా ఉండడానికి, పీస్ఫుల్ గా ఉండడానికి, సౌండింగ్ అంటే సౌండ్ మాస్కింగ్ ఉన్న రూమ్ చిన్న చిన్న స్లీపింగ్ పాట్స్ ఉంటాయి, వాళ్ళు వెళ్లి పడుకుంటారు. రెంట్ తెలిసా ఎంత ఉంటుందో ఆశ్చర్యపోతారు మీరు వెంటే. అదేంటంటే అట్లీస్ట్ $1500 నుంచి రేంజ్ అవుతుంది అన్నమాట. అది మీరు 4 to 8 hours రెంట్ తీసుకోవచ్చు, మార్నింగ్ మొత్తం అంతా రెంట్ తీసుకోవచ్చు, మీకు కావాల్సిన అవసరం అంతా అనమాట. సో 1500 నుంచి 15,000 డిపెండింగ్ ఆన్ ద లెవెల్ ఆఫ్ సౌండ్ ప్రూఫ్ యు వాట్ అలా ఉందన్నమాట మనకి స్లీపింగ్ స్లీప్ పాట్స్ కూడా. ఇంట్లో కూడా మీరు స్లీప్ పాట్స్ పెట్టించుకోవచ్చట, అంటే ఇంట్లో పిల్లల చుట్టాలు ఉన్నారు, పెళ్లి ఉంది, కొంచెం నెక్స్ట్ డేస్ ఎగ్జామ్ ఉంది, హాయిగా పీస్ఫుల్ గా పడుకోవాలంటే ఇంట్లో కూడా మీరు స్లీప్ పాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చట. ఇంట్రెస్టింగ్. సో రాను రాను మనము పెద్దవాళ్ళ నుండి పిల్లల ఇంటికి వెళ్తే వాళ్ళు పెళ్లి అయిపోయినాక అలాంటివి మేబీ కనిపిస్తాయేమో తెలియదు. అండ్ అలాంటి రింగులు పెట్టుకుని వాళ్ళు ఏంటంటే స్ట్రెస్ ఎలా ఉంది ఏమిటి మ్యాప్ కూడా చేసుకుంటారేమో. సో మీ అభిప్రాయం ఏంటి కాల్ చేసి చెప్పొచ్చు. మా స్టూడియో నంబర్ 9726361966. అలాగే ఎవ్రీ టైం ఆడినట్టే ఇవాళ కూడా ఏంటంటే నేను కొన్ని వర్డ్స్ నా మైండ్ లో ఉన్న వర్డ్స్ ఏమిటో మీకు చెప్తాను, అది మీరు గెస్ట్ చేయాలి. బట్ దానికన్నా ముందర ఐ వాంట్ టెల్ యూ అబౌట్ ఏ టు బి అంటే అడియార్ ఆనంద్ భవన్. Authentic South Indian flavors now made easy with A2B's new range of instant mixes. అక్కడ వాళ్ళకి పొల్లు మసాలాలు పేస్ట్లు పచ్చళ్లు ఇవన్నీ ఉంటాయి, అండ్ వీటితో పాటు ఉంటాయి ఫ్లఫీ రాగి ఇడ్లీ అండ్ టాంజీ గోంగ్ర రైస్. ఇవన్నీ నిమిషంలో రెడీ అయిపోతాయి అనమాట A2B దగ్గర. అది ఫ్రిస్కోలో ఉంది అండ్ లిటిల్ ఎల్మ్ లో కూడా ఉంది. You can definitely visit a2btexas.com లేదా వాళ్ళకి కాల్ చేయండి at 214-872-2345. Also, Maitri's Restaurant. చక్కటి లొకేషన్ లో హిల్ టాప్ వ్యూ లొకేషన్, స్పేషియస్ ప్యాటియో సీటింగ్ తో ఉన్నప్పుడు చక్కగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్లాలని ఎందుకు అనిపించి చెప్పండి. అది కాకుండా ప్రతి బైట్ లో ఒథెంటిక్ ఫ్లేవర్ గ్యారంటీ అని చెప్తున్నారు మైత్రీస్ రెస్టారెంట్ వాళ్ళు. ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్, లంచ్ బఫే నుంచి ఈవినింగ్ స్నాక్స్, వీటన్నిటిలో ప్రతి బైట్ లో ఒథెంటిక్ టేస్ట్ ఉంటుంది గ్యారంటీ ఉంటున్నారు. ఇదే కాకుండా ఫంక్షన్స్ అయినా పార్టీస్ అయినా కార్పొరేట్ ఈవెంట్స్ అయినా వన్ ఆఫ్ ది బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీస్ ఇన్ టౌన్, దట్ ఈస్ మైత్రీస్ రెస్టారెంట్. మరి ఆలస్యం ఎందుకు? విజిట్ మైత్రీస్ ఇండియన్ కుజీన్ నౌ విచ్ ఇస్ సర్వింగ్ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. అగైన్ ద నేమ్ ఇస్ మైత్రీస్ రెస్టారెంట్.

హిందీలో చాలా సార్లు వినే ఉంటారు కదా, అప్పుడప్పుడు తెలుగులో కూడా పాట వింటే బాగుంటుంది కదా, ఆఫ్టర్ ఆల్ తెలుగు షో కదా ఇది. అయితే ఇవాళ గేమ్ ఎప్పటిలాగనే నా మైండ్ లో ఏం వర్డ్ అనుకుంటున్నానో నేను ఇచ్చిన క్లూని బట్టి మీరు కాల్ చేసి చెప్పాలి. ఇవాళ మనము మన తెలుగు ఆటలు, మనం మామూలుగా ఒకప్పుడు బాగా ఆడవాళ్ళం కదా, దాన్ని బోర్డ్ గేమ్స్ అంటారు, లేకపోతే కింద కూర్చొని ఫ్లోర్ మీద ఆడుకునే వాళ్ళము, లేకపోతే నిజంగా దానికి ఒక ఐటమ్ అనేది కొని మనం ఆడుకునే వాళ్ళము. సో వాటి మీద ఈ వర్డ్స్ ఉన్నాయన్నమాట. సో నేను జాగ్రత్తగా విని చెప్పండి, నేను పదాలు చెప్తాను అండ్ ఆ పదం ఏ అక్షరంతో మొదలవుతుందో కూడా చెప్తాను, దాన్ని బట్టి అది ఏం బోర్డ్ గేమ్ అయి ఉంటుందో మీరు చెప్పాలి. ఓకేనా? సో ఫస్ట్ గేమ్ ఏంటంటే, ఫస్ట్ క్లూ, దీంట్లో రెండు పదాలు ఉన్నాయి అండ్ ద ఫస్ట్ అక్షరం స్టార్ట్స్ విత్ లెటర్ ఏ, ఆతో మొదలవుతుంది కదా, ఆతో మొదలవుతుంది. సో రెండు పదాలు ఉన్నాయి. సో మొదటి పదంలో మొదటి అక్షరం మొదలయ్యేది ఆ అనే అక్షరంతో. సో ఇప్పుడు మీరు దీన్ని బట్టి అది ఏం ఆట అయి ఉంటుందో తెలిస్తే కాల్ చేసి చెప్పేసి 9726361966 మా స్టూడియోకి. అలాగే మీరు కాల్ చేసే ముందర ఐ వాంట్ టెల్ యూ అబౌట్ డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. మీ నవ్వు మళ్లీ అందంగా మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ లో ఫ్రీ డెంటల్ ఇంప్లాంట్ కన్సల్టేషన్ ఇప్పుడే పొందండి. అఫోర్డబుల్ ప్రైజెస్, ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ తో మీ స్మైల్ ని తిరిగి పొందొచ్చు మీరు. అపాయింట్మెంట్ కోసం ఇప్పుడే కాల్ చేసేసేయండి అట్ 972-484-5400 లేదా విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్, దాట్ ఈస్ డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. ఆల్సో ట్రాఫిక్ అప్డేట్స్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను అనమాట. ఎవరెవరికి డ్రైవ్ చేసి వెళ్తున్నారో జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. అండ్ ఆల్సో లెట్ మీ షేర్ సమ్ అప్డేట్స్. అసలు ప్రస్తుతానికి చుట్టుపక్కల ఏరియాలో ఎలా ఉంది ఏమిటో చెప్పేస్తాను మీకు. అండ్ రైట్ నౌ వీఆర్ సీయింగ్

0: ఇలా బ్యాండ్ పెట్టుకుని, రిస్ట్ బ్యాండ్ పెట్టుకుని, ఫింగర్ రింగ్ పెట్టుకుని మనం ఏంటంటే యాంగ్జైటీ ఎంత ఉంది, స్ట్రెస్ ఎంత ఉంది అని మ్యాప్ చేసుకుంటే అలవాటు లేని వాళ్ళకి కొంచెం లేని స్ట్రెస్ అయితే వస్తుంది. ఇలానే హార్ట్ బీట్ అని అంటే మై హార్ట్ ఇస్ బీటింగ్ అలో అదోలా అని అనిపిస్తుంటుంది అనమాట. మరి ట్రెండ్ అయితే అలాగే ఉంది, అంటే పెట్టుకోవద్దని ఎవరిష్టం వాళ్ళదనుకోండి, కానీ నిజంగా మెంటల్ హెల్త్ అవసరమైతే సీక్ ద కన్సల్టేషన్, డెఫినెట్లీ దట్స్ వెరీ ఇంపార్టెంట్. బట్ దాని గురించి మీ అభిప్రాయం ఏంటి కాల్ చేసి చెప్పేసేవచ్చు 9726361966 కి. ప్రస్తుతానికి అయితే వేణు గారు అండ్ సుధాత్రి గారు కాల్ చేసి చెప్పేశారు, నేను ఇందాక నా మైండ్ లో ఏం ఆట ఏం గేమ్ ఉందో అది వాళ్ళు చెప్పేశారు. ఇట్స్ నన్ అదర్ దెన్ అష్టాచమ్మ. భలే ఆడుకునే వాళ్ళం అందరూ. సుధాత్రి గారు ఏం చెప్పారంటే, చిన్నప్పుడు కూర్చోబెట్టి మరీ ఆడిపించేవాళ్ళం అనమాట. శివరాత్రికి నిద్రపోద్దు, అప్పుడు ఈ ఫోను, ఈ టీవీలు, ఈ ఓటీటీలు ఇన్ని ఉండేవి కావు కదా, అప్పుడు ఉండేవి ఈ గేమ్స్, ఇవే ఆడుకునే వాళ్ళం. సో లెట్ మీ టేక్ దిస్ కాలర్ ఆన్ ఎయిర్. హాయ్, గుడ్ ఈవినింగ్, రేడియో సూటికి కాల్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు?
1: హాయ్ కల్పన, నేను రాజేశ్వరి.
0: హాయ్ రాజేశ్వరి, హౌ ఆర్ యూ?
1: ఐ ఆమ్ గుడ్. కెన్ యూ ప్లే ద హిందీ సాంగ్, హిందీ వర్షన్ ఆఫ్ దట్ సాంగ్?
0: ఏది, ధ్రువంగా?
1: యా,
0: నేను అనుకున్నది విన్నాక కొంతమంది మళ్ళీ హిందీ కూడా వినాలనిపిస్తున్నాయి, మనం తప్పకుండా ప్లే చేస్తాను. అబ్సల్యూట్లీ.
1: కొన్ని పాటలు అవి
0: ఏ భాష
1: డబ్బింగ్ వర్షన్, అట్లేదంటే డబ్బింగ్ కొన్ని ట్రాన్స్లేట్ సాంగ్, డిపెండింగ్ ఆన్ హౌ సీరియస్లీ దే డూ ద డబ్బింగ్, పాట బ్యూటీ పోతుంది అనిపిస్తుంది నాకు అప్పుడు. సో దట్స్ హౌ దిస్ సాంగ్ ఎస్పెషల్లీ ఐ ఫీల్.
0: That's good. I think
1: for the lyrics sake.
0: Yeah, it made you to listen to the Hindi version of it. Definitely, the lineup just play chesthanu. Thank you, Raju. Nisanga kuda manam konni spotlu endante, సో ఇప్పుడు కొన్ని ఏ భాషలో వింటే ఒరిజినాలిటీ అక్కడే బాగుంటుంది. బట్ ఇప్పుడు మనకి ఏంటంటే, వేణు గారు ఏదైనా సిరివెల్ల సీతారామ శాస్త్రి గారి పాట వినిపించమన్నారు, కాబట్టి నేను స్వాతి కిరణ్లో ఈ పాట రిక్వెస్ట్ లైన్అప్ చేశాను, అది ప్లే చేశాక ధురంధర్లో హిందీ వర్జన్ పాట యాజ్ రిక్వెస్టెడ్ బై రాజు, అది కూడా ప్లే చేసేస్తాను. బట్ హియర్ వి గో వేణు గారు, దిస్ సాంగ్ ఇస్ ఫర్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar,
3: Hamara
2: Bazaar, Hamara Ghar.
3: Manashanti, mental peace. Masala dosa.
2: Sri Krishna Vilas Kirandi. 70 plus dosa varieties to meeku swagatam palukutondi. Vrindavan refreshers aina, Gokul's Pride Utapamaina, Gopala's Divine Curries aina. Mee ruchiki taggattu customizable no onion, no garlic menu aina. Chinni Krishnudi sweet tooth satisfy cheyadankaina. Maa menu samsiddham. Sri Krishna Vilas. Experience rich traditions and irresistible flavors. 13215 Main Street, Frisco. Call us 469-269-6476.
4: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
5: ఐ హావ్.
4: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
6: అమ్మా, సాటర్డే మూవీ?
4: మనబడి క్లాస్. ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
6: ఉప్పు కప్పు రంబు.
4: తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరు ఎక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓ.
7: అన్ని పెట్టుకున్నానరా? ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
8: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
4: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 469-464-9864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR ఇన్సూరెన్స్.

అదేదో సినిమాలో శ్రీదేవి చెప్పింది. ఈ సినిమా నేను చూశాను, నువ్వు చెప్తా ఉంటే నాకు ముందుగానే తెలిసిపోతా ఉంది అని అంటుంది కదా.

మైండ్ లో కూడా ఇలాంటి తెలియని వియర్డ్ గ్లిచెస్ జరుగుతూ ఉంటాయి. అంటే ఒకసారి మనం ఎక్స్పీరియన్స్ చేస్తామేంటే, ఈ సిచ్యువేషన్ ఇదివరకు జరిగింది, నువ్వు ఇలా ఇదివరకు అన్నావు, నేను సిచ్యువేషన్ లో ఇదివరకు ఉన్నాను అని అనిపిస్తుంటుంది కదా, దాన్ని డేజావు అని అంటారు. అయితే ఇలాంటివి మనకి జరుగుతుంటాయి, చాలా మందికి జరుగుతుంటాయి. బట్ మీకు తెలుసా, దే సంథింగ్ ఎల్స్ కాల్డ్ జమాయిస్ వ్యూ. జమాయిస్ వ్యూ చూద్దాం, మన లిసనర్స్ లో ఎంతమందికి ఇది ఏంటో తెలుసో లేదో చూద్దాము. అంటే మనం ఇది ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం, కానీ దాన్ని ఆ పేరుని జమాయిస్ వ్యూ అంటారో లేదో తెలియకపోవచ్చు. సో మీరు తెలిసిన కాల్ చేయొచ్చు, తెలుసుకొని కూడా కాల్ చేయొచ్చు అట్ 9726361966. అలాగే మనం మాట్లాడుకుంటున్నాము జెన్సీస్ ఈ ట్రెండ్ వల్ల వాళ్ళు కొనే గ్యాజెట్స్ వర్సెస్ పెద్దవాళ్ళు, అంటే వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాటి గురించి వాళ్ళ మీద అభిప్రాయం ఏంటి. అయితే ఇందాక మనకి వేణుగారు కూడా అదే చెప్పారు, చాలా విషయాలు చాలా గ్యాజెట్స్ అంటే మార్కెట్ లో రాగానే, ఎస్పెషలీ ఐఫోన్ అనుకోండి, వాళ్ళు మార్కెట్ లో ఏంటంటే వాళ్ళు వచ్చేటప్పుడు ముందరే అనౌన్స్ చేస్తుంటారు కొత్తగా ఈ ఫీచర్ వచ్చింది ఆ ఫీచర్ వచ్చింది. అండ్ ఆ యాపిల్ ప్రోడక్ట్ అనేది ఇష్టం ఉండే వాళ్ళని టక్కున వాళ్ళని ఏంటంటే కొనేసి ప్రీ ఆర్డర్ కూడా పెట్టేస్తారు, అది అవ్వంగానే మన చేతిలోకి వచ్చేసేయాలనేసి. బట్ కొంతమంది ఎందుకు జరిగేది బానే ఉంటుంది కదా, చల్తా హే అచ్చా అయ్యార్ అని అనుకుంటారు. సో అలా పేరెంట్స్ కి పిల్లలకి మధ్యలో ఉండే ఈ గ్యాడ్జెట్స్ వార్ ఎలా ఉంటుంది, ఈ యాంగ్జైటీ వార్ ఎలా ఉంటుంది, వెయిట్ మీదనే మీరు ఒపీనియన్ మాతో షేర్ చేయొచ్చు అట్ 9726361966. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు ప్లే ఫైనలీ ది ఒరిజినల్ సాంగ్ ఫ్రమ్ ధురంధర్. ఇందాక ఆ తెలుగు పాట విన్న తర్వాత ఆ ఒరిజినల్ పాట వినాలని అనిపించింది కదా మనలో చాలా మందికి అనిపించి ఉంటుంది. సో అందులో రాజేశ్వరి కూడా కాల్ చేసి చెప్పింది, సో హౌ కెన్ ఐ నాట్ ప్లే దిస్ సాంగ్. సో హియర్ వి గో రాజీ, దిస్ సాంగ్ ఇస్ ఫర్ యూ అండ్ ఆల్ ఆర్ లిసనర్స్ యాజ్ వెల్ ఫ్రమ్ ధురంధర్.

0: అమ్మయ్యా ఇప్పుడేంటంటే హార్ట్ బీట్ కాస్త పీస్ఫుల్ గా ఉంది ఒరిజినల్ పాట విని తర్వాత. అయితే ఎప్పుడైతే ఫెమిలియర్ గా ఉన్న సిచ్యువేషన్ మనం ఎప్పుడు జరిగే మనతో ఎప్పుడు జరిగే సిచ్యువేషన్స్ సడన్ గా మనకి స్ట్రేంజ్ గా అనిపిస్తాయి, అంటే నిజంగా జరిగింది నాకు గుర్తు రావట్లేదే అని మనం తలగొక్కుంటాం కదా. అలా పక్క వాళ్ళేమో గుర్తు చేస్తుంటారు, లేదు లేదు నువ్వు వచ్చావు నువ్వు వెళ్ళావు నువ్వు ఉన్నావు, బట్ మనకి కాస్త కూడా గుర్తు రాదనమాట. వెరీ అన్ఫెమిలియర్ అనిపిస్తున్న సిచ్యువేషన్ దాన్ని అంటారు జమాయిస్ వ్యూ. పేరు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది, జమాయిస్ వ్యూ అయితే జమాయి రాజా లాగా, బట్ డేజావూ లాగానే దీన్ని కూడా జమాయిస్ వ్యూ అంటారు. డేజావూలో అయితే ఆ సిచ్యువేషన్ నిజంగా జరిగినట్టుగా మనం ఈ సిచ్యువేషన్ లో ఉన్నట్టుగా అనిపిస్తే, టోటలీ ఆపోజిట్ జమాయిస్ వ్యూలో నిజంగా మనతో జరిగినా కూడా మనం ఆ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా మనకి కంప్లీట్ గా స్ట్రేంజ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఇలాంటి బ్రెయిన్ లో గ్లిచెస్ అనేది వియర్ గ్లిచెస్ అవుతూనే ఉంటాయి. అండ్ ఈ ఆన్సర్ మనకి చెప్పారు ఉషా గారు, థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే ఇప్పుడు మనకి పవన్ గారు కూడా కాల్ చేసి చెప్పారు, ఈ మధ్యనే నిన్నను మొన్ననో వాళ్ళ అబ్బాయికి ఆయన కూడా చిన్న ఒక ఫన్ వార్ లాగా జరిగింది. వాళ్ళ అబ్బాయి ఏమో, నాన్న ఎందుకు నువ్వు ఫోన్ కొనుక్కోవట్లేదు, కొత్త ఫీచర్స్ చాలా ఉన్నాయి కదా, పాత ఫోనే పట్టుకుని ఎందుకుంటున్నావు అంటే, వాళ్ళ నాన్నేమో అవసరం లేదురా, నాకు ఈ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో బేసిక్ కావచ్చు బట్ నాకు బానే ఉంది, ఐఎమ్ గుడ్ విత్ ఇట్, సో నాకు అవసరం లేదు. అబ్బాయి 7th grade కాబట్టి ఓకే నాన్న అని ఊరుకున్నాడు. బట్ చాలా మందికి ఏంటంటే ఇలాంటివి కొత్త ఫీచర్స్ ఉన్నాయి కొనుక్కోవచ్చు కదా వాడుకోవచ్చు కదా అప్డేట్ అవ్వచ్చు కదా అని అనుకుంటారు. సో అలాంటి ఫీచర్స్ కూడా ఎన్హాన్స్ అవుతూనే ఉన్నాయి మన ఫోన్స్ లలో, అందుకని కొనాలని కాస్త ఉత్సాహం ఉల్లాసం అయితే ఉంటుంది కదా మనకి. సో దాట్ ఈస్ వాట్ ఈస్ అబౌట్ జెన్జీస్ వర్సెస్ మన మిలీనియల్ ట్రెండ్ అలా ఉంటుంది. ఇప్పుడు ఒక క్లిప్పింగ్ ప్లే చేస్తున్నాను, మీలో ఎవరికైనా సినిమా పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయచ్చు యాట్ 9726361966 కి.
1: ఏంటి మీ ఇంట్లో పేర్లు చూపులంట కదా, కాంపిటీషన్ నువ్వుగా చేసుకున్నావండి, నువ్వు చేసుకోలే, ఒకవేళ చేసుకున్నావనుకో సంపెత్తను.
2: Who the hell is he?
1: Katti cinema local. 5 years nunchi love. Nannu kaala nevade nochadu anko. Kattichukoni kangal kangal chestha. Appa.
3: Kee chestunna Vicky?
2: Edustunnaru kada.
3: Ippudu kottinchanu paga padtadu.
2: Oh, right.
0: ఇప్పుడు మీరు విన్న సినిమా పేరు తెలిస్తే కాల్ చేసిన మన స్టూడియో నంబర్ 9726361966. మీరు వింటున్నారు సురభి డి2 డ్రైవ్ టైమ్ షో విత్ యువర్ హోస్ ఆర్జే కల్పనా.

0: మై
1: ఉమా నువ్వు వచ్చిన ధైర్యమే ఇంత బాగుంటే

0: వచ్చిందా?
1: ఎందుకు నచ్చదు? అత్తగారి కదా.
0: జీడిపప్పు ఉప్మా టేస్ట్ చేసి ఎలా ఉందో టెక్స్ట్ చేయి.

0: సో అలా మనకి ఆన్సర్ వచ్చేసింది. ఇందాక మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా నుంచి మీరు విన్నారు ఆ క్లిప్పింగ్, అండ్ మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో. అండ్ ఇప్పుడు గేమ్, దాంట్లో మరొక బోర్డ్ గేమ్, ట్రెడిషనల్ బోర్డ్ గేమ్. మనం చాలా చాలా మంది చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం, ఇప్పుడు కూడా కొంతమంది ఆడుతూ ఉంటారు. అయితే ఇందులో ఏంటంటే ఒక్కటే పదం, అండ్ ఫస్ట్ లెటర్ అంటే ఫస్ట్ అక్షరం స్టార్ట్స్ విత్ వ, అక్షరం వతో మొదలవుతుంది, అండ్ ఒకటే మొత్తం అంతా ఒకటే పదం అనమాట. చాలా ఇంట్రెస్ట్ గా ఈ బోర్డ్ గేమ్ మనం అందరం ఆడేవాళ్ళము. అండ్ ఒకవేళ అంటే మీ పేరు మీరు చెప్పిన తర్వాత, రివీల్ అయిన తర్వాత, మీరు కూడా ఈ సమ్మర్ లో మీ పిల్లలతో ఈ గేమ్ ఆడొచ్చు, ఇన్ కేస్ యూ ఇఫ్ యూ హావెంట్ ప్లేడ్ దిస్ బిఫోర్. అయితే ఇప్పుడు అగైన్ ద క్లూ ఏంటంటే ఒకటే పదం మొత్తం, వన్ ఆఫ్ ద బోర్డ్ గేమ్, ట్రెడిషనల్ బోర్డ్ గేమ్, అండ్ అక్షరం మొదలవుతుంది ఫస్ట్ ది వతో. తెలుస్తే కాల్ చేసి చెప్పేసేయండి 8972-636-1966 కి. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో విత్ యువర్ హోస్ట్ యువ మాటగారి ఆర్జే కల్పన. ఓకే, ఈ మరొక పాట వినిపించి ముందు లెట్ మీ టేక్ దిస్ కాలర్ ఆన్ ఎయిర్. హాయ్, గుడ్ ఈవినింగ్ రేడియో సురభి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: ప్రభాకర్ అండి నా పేరు.
0: ప్రభాకర్ గారు ఎలా ఉన్నారు?
1: ఫైన్ అండి, థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ ఫర్ సేయింగ్. అండ్ చెప్పండి, మీరు మీరు విన్నారు క్వశ్చన్ ఇందాక?
1: మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం వైకుంఠపాణి అండి.
0: వైకుంఠపాణి
1: పాళి.
0: ఓకే, వైకుంఠపాళి. ఓకే, దాని ఏంటంటే మామూలుగా
1: అదే స్నేక్స్ అండ్ ల్యాడర్స్ అంటారు కదా.
0: అవునవును, దాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే వర్త్ ఇంకో గేమ్ కూడా ఉంటుంది, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. దాని మామూలుగా పరమ పదం కూడా అంటారు. అండ్ స్నేక్స్ చాలా ఇంట్రెస్ట్ గా ఆడేవాళ్ళము, బట్ ఇప్పుడు చాలా మంది ఆడట్లేదు. ఇప్పుడు ఫోన్ లోనే అన్ని గేమ్స్ కూడా ఉన్నాయి, డిజిటల్ గేమ్స్, స్నేక్స్ అండ్ ల్యాడర్స్ ఆడుకోవచ్చు. అయితే మరొకటి ఏంటంటే ప్రభాకర్ గారు, ఇప్పుడు ఈ ట్రెండ్ ఏదైతే ఉందో గ్యాడ్జెట్స్ కొనే, కొంతమంది గ్యాడ్జెట్స్ ఫ్రీ కొంటారు అంటే వచ్చినట్టు కొనేసేయాలనుకుంటారు కదా, అది పిల్లలకి ఎక్కువ ఉత్సాహమా లేకపోతే పెద్దవాళ్ళకి కొనాలని ఎక్కువ అనిపిస్తుందా, మీరేమనుకుంటున్నారు?
1: ఆ ఓల్డ్ బోర్డ్ గేమ్స్ పెద్దవాళ్ళకే మోర్ ఇంట్రెస్టింగ్ అండి. అంటే ఈ రోజుల్లో వాళ్ళు ఇప్పుడు ప్రస్తుత జనరేషన్ అంతా వీడియో గేమ్స్, ఆన్లైన్ గేమ్స్ అవే ఆడుతున్నారు. తప్పితే ఈ ట్రెడిషనల్ బోర్డ్ గేమ్స్ లైక్ చెస్, స్నేక్స్ అండ్ ల్యాడర్స్, అదర్ థింగ్స్ చాలా.
0: అది సరే, కానీ మామూలుగా ఇప్పుడు ఈ గ్యాడ్జెట్స్ కొత్త కొత్త వస్తుంటాయి కదా, ఈ డిజిటల్ గ్యాడ్జెట్స్ అన్ని వస్తుంటాయి. సో అలా ఎవరికి ఇది కొనాలని ఎక్కువ ఉత్సాహం ఉంటుంది? చిన్నపిల్లలు, చిన్నపిల్లలు
1: యంగర్ జనరేషన్ డెఫినెట్లీ యంగర్ జనరేషన్
0: వుడ్ లైక్ టు డూ, దే వాంట్ టు జస్ట్
1: కీప్, దే వాంట్ టు బి అప్ టు డేట్ ఇన్ ఎవ్రీథింగ్, ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్స్.
0: కరెక్ట్. సో థాంక్యూ అండి, థాంక్యూ ఫర్ కాలింగ్, హావ్ ఎ వండర్ఫుల్
1: డే.
0: అయితే ఫీచర్స్ కూడా అలాగే ఉంటున్నాయి అనమాట, కొత్త కొత్త ఫీచర్స్. మనము ఫీచర్స్ వాడాలి కానీ, ఇప్పుడు ఎక్కడన్నా ఒకవేళ యాక్సిడెంట్ అయిందనుకోండి, ఫోన్ నుంచి ఏంటంటే మనకి మెసేజ్ వచ్చేస్తుంది, క్రాష్ డిటెక్టెడ్ అనేసి ఫ్యామిలీ అందరికి చెప్పేస్తుందన్నమాట, క్రాష్ అయింది. అండ్ అది మనం చూసుకుంటే వాళ్లే కాల్ చేయనక్కర్లేదు, కంగారు పడతాం కదా దూరంగా ఉన్నప్పుడు. సో దాని వల్లనే మెసేజ్ వెళ్ళిపోతుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎన్రోల్డ్ ఎమర్జెన్సీ లిస్ట్ కింద మీ ఫ్యామిలీని ఎవరు మీరు లిస్ట్ చేస్తే వాళ్ళకి ఆ మెసేజ్ వెళ్ళిపోతుంది. సో నిజంగా బాగుంటాయి కూడా ఫీచర్స్, బట్ పిల్లలైతే జెన్జీస్ అయితే అప్ టు డేట్ ఉండాలనుకుంటారు. పేరెంట్స్ కి కూడా కొనండి, ఈ ఫీచర్ వాడండి అని చెప్తుంటారు అనమాట. ఓకే, ఇప్పుడు మరొక పాట వినిపించిన తర్వాత మరొక గేమ్ క్లూ నిన్నిస్తాను, బట్ లెట్ మీ టేక్ యూ టు దిస్ సాంగ్.

0: లైన్ ఇక్కడ ముగించి విన్నారు ఈ పాట మీరు. అండ్ నేను కిందాక చెప్పాను కదా, బ్రెయిన్ లో కొన్ని గ్లిచెస్ జరుగుతుంటాయి, వియర్డ్ గ్లిచెస్, అవి ఎందుకు వస్తాయో తెలియదు. అలాగే ప్రెస్ క్యూ వ్యూ, ప్రెస్ క్యూ వ్యూ అనేది కూడా ఒక వర్డ్ అనమాట. అది ఎందుకు వస్తుంది ఏమిటది చాలా మందికి అయ్యి ఉంటుంది, కానీ దాన్ని ప్రెస్ క్యూ వ్యూ అంటారని తెలియదు. అది ఏమిటో నేను కాసేపు చెప్పేస్తాను బ్రేక్ తర్వాత. బట్ మీరు వింటున్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షో విత్ యువర్ మాటగారి ఆర్జీ కల్పన. నేను ట్యూస్డేస్ అండ్ వెనస్డేస్ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 లో ఉంటాను. అండ్ ఈ టైంలో మీరు పాట వినాలన్నా వినిపించాలన్నా మా స్టూడియోకి కాల్ చేయొచ్చు అట్ 972-636-1966. అయితే ప్రెస్ క్యూ వ్యూ అంటే ఏమిటో కాసేపు చెప్పిస్తాను. స్టే ట్యూన్డ్, ఐ విల్ బి రైట్ బ్యాక్.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్
5: గుర్తుకొస్తున్నాయి,
0: లైక్ లవ్ లైఫ్ మోమెంట్స్.
4: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
6: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
4: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
0: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ కి వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మస్ట్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్మౌత్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
7: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
8: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
7: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
9: అందరికి నమస్కారం, నేను వాణి ఉప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.

ఒకసారి మనకి టిప్ ఆఫ్ ద టంగ్ లో ఆ వర్డ్ మనకు తెలుసు, అలా చెప్పాలి చెప్పాలి అని అనుకుంటా, కానీ ఆ వర్డ్ అనేది గుర్తురాదు కదా. అదేంటో చాలా వియర్డ్ గా అనిపిస్తుంది, అరే నాకు ఇది గుర్తొస్తుంది, పేరు తెలుసు కానీ నోట్కి అందట్లేదు, రావట్లేదు, గుర్తు రావట్లేదు అనుకుంటాం కదా, దాన్ని ప్రెస్క్యూ వ్యూ అని అంటారు. జస్ట్ ఒక వియర్డ్ ఫీలింగ్, అరే తెలుసు నాకు కానీ ఎందుకు వర్డ్ గుర్తు రావట్లేదు, ఎప్పుడో మర్నాడో ఆ మర్నాడో అలా గుర్తొస్తుంది, అప్పుడు అరే అప్పటికప్పుడు గుర్తు రాలేదు కదా అని అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్క ఫీలింగ్ కి, ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ కి, ప్రతి ఒక్క అనుభూతికి ఒక పేరు అనేది ఉంటుందనేది మనం అనుకోం కదా, ఈ పేరు దాన్ని ప్రెస్క్యూ వ్యూ అని అంటారు. వెల్కమ్ బ్యాక్, మీరు వింటున్నారు సుర్భి డి టూ డ్రైవ్ టైమ్ షో. దిస్ ఇస్ యువర్ హోస్ట్ ఆర్జే కల్పన, కేజీఎఫ్ కల్పన, అంటే కబుర్లు గేమ్స్ అండ్ ఫన్. అయితే గేమ్స్ లో అసలు బోర్డ్ గేమ్స్ గురించి నేను క్లూ ఇస్తున్నాను, మీరు గెస్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మరొక క్లూ ఇవ్వబోతున్నాను, అండ్ రిమెంబర్ ఎవరైతే సరైన సమాధానం ఇస్తారో వాళ్లు గెలుచుకోగలరు ఒక ఫ్రీ టికెట్ టు ఎంఎం కీరవాణి షో. ఎంఎం కీరవాణి గారు లైవ్ ఇన్ డాలస్ వస్తున్నారు 25th July సాటర్డే రోజు అట్ కోమెరికా సెంటర్. అయితే ఇది మనకి 6 నుంచి మొదలవుతుందండి అక్కడ కో అమెరికా సెంటర్ లో. దానికి టికెట్స్ కావాలంటే మీరు కొనుక్కోవచ్చు అట్ tinyurl.com/MM Keeravani Show. అండ్ రిమెంబర్ దిస్ షో ఇస్ బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ అండ్ విజువల్ వైబ్స్, ఆల్సో రేడియో సుర్బి ఇస్ వన్ ఆఫ్ ద పార్ట్నర్. మరి పద్మశ్రీ గారు ఆస్కర్ విన్నర్ ఎంఎం కీరవాణి షోని ఎవరు చూడొద్దనుకుంటారు, కానీ దీనికి ఫ్రీ టికెట్ మీరు గెలుచుకోవాలంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిసిన వాళ్ళు గెలుచుకోవచ్చు. అయితే క్వశ్చన్ ఏంటంటే, ఇది కూడా ఒక బోర్డ్ గేమే అండ్ చాలా మంది ఆడుతూ ఉంటారన్నమాట. అది చ తో మొదలవుతుంది, చ అనే అక్షరంతో మొదలవుతుంది, ఒకటే పదం బై ద వే, అండ్ చ తో మొదలవుతుంది. లెట్ సీ మీలో ఎవరికి తెలుసో అండ్ ఎవరు గెలుచుకుంటారో ఈ ఫ్రీ టికెట్ టు కీరవాణి గారి షోకి. 9726361966 మా స్టూడియో నంబర్. ఇప్పుడు ఒక పాట వినేసేద్దాము, హియర్ వి గో ఫ్రమ్ పెద్ది మూవీ.

వన్ ఆఫ్ ద ట్రెండీ సాంగ్ పెద్ద మూవీ నుంచి వినేశారు మీరు. అండ్ మనకి అంబిక గారు, విజయ్ గారు, సాయి గారు, గోపి గారు కాల్ చేసి చెప్పేశారు. అయితే గోపి గారు ఫస్ట్ కాలర్ కాబట్టి ఆయన గెలుచుకున్నారు ఒక ఫ్రీ టికెట్ టు ఎంఎం కీరవాణి గారి షో. కంగ్రాచులేషన్స్ గోపి గారు. అయితే ఆన్సర్ ఏంటంటే వన్ ఆఫ్ ద ఇండియన్ ట్రెడిషనల్ గేమ్ అంటే చాలా మంది ఆల్ ఓవర్ ద గ్లోబ్ ఆడతారు ఈ గేమ్, బట్ చదరంగం చెస్ వైడ్లీ పాపులర్ అనమాట. అండ్ మంచి గేమ్ కూడా. చాలా స్కూల్స్ లలో ఏంటంటే పిల్లలకి కొంచెం బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ రావాలని అండ్ ఈ అనలిటికల్ స్కిల్స్ బాగా ఉంటాయని ఆడిస్తారు కూడా చదరంగం చెస్. దాట్ ఈస్ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ గోపి గారు, అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ విన్నింగ్ వన్ ఫ్రీ టికెట్ టు ఎంఎం కీరవాణి గారి షో. అది కాకుండా మనకి ఇంకా ఏమేమి జరుగుతున్నాయనంటే సనాస్ వెడ్ మీ గ్లామ్ వెడ్డింగ్ ఎక్స్పో, వండర్ఫుల్ వెడ్డింగ్ గ్లామ్ ఎక్స్పో అనమాట ఇది, అండ్ వన్ రూఫ్ విచ్ ఇస్ ఫ్రిస్కో హాల్ ఈవెంట్ సెంటర్ దగ్గర. అన్ని మీకు వివరాలు అక్కడే దొరుకుతాయి. అంటే మనకి పెళ్లికి కావాల్సిన వివరాలన్నీ, ఎక్కడ ఫోటోగ్రఫీ తీసుకోవాలి, వీడియోగ్రఫీ ఎక్కడ, డెకరేషన్ ఎలా చేయాలి, ఫుడ్ ఎక్కడి నుంచి మనం ఆర్డర్ చేసుకోవాలి, బట్టలు ఏం కొనుక్కోవాలి, జ్యువెలరీ ఏం కొనుక్కోవాలి, ఇలాంటివన్నీ అనమాట. అండ్ వన్ రూఫ్ ఇట్స్ ఆల్ అవైలబుల్ ఫర్ యూ ఆన్ జులై 26. ఇది పొద్దున్నే 11 నుంచి మొదలవుతుంది, సాయంత్రం 8 వరకు. అండ్ దీనికి గనుక మనకు ఆల్రెడీ 30 వెండర్ బూస్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఇంకా స్పాట్స్ ఉన్నాయి, జస్ట్ ఓన్లీ 3 స్పాట్స్ ఆర్ లెఫ్ట్ ఫర్ ఫుడ్ వెండర్స్ అండ్ 1 స్పాట్ ఫర్ ఫుడ్ ట్రక్. సో ఇఫ్ యూ లైక్ టు షో కేస్ యువర్ ఫుడ్ బిజినెస్ అట్ వన్ ఆఫ్ అవర్ డాలస్ మోస్ట్ ఎగ్జైటింగ్ ఇండియన్ వెడ్డింగ్ ఎక్స్పో విచ్ ఇస్ సనాస్ వెడ్ మీ గ్లామ్ గాలా, డెఫినెట్లీ దిస్ ఇస్ యువర్ లాస్ట్ ఆపర్చునిటీ. అండ్ రీచ్ అవుట్ ఆర్ కాల్ ఆన్ వాట్సాప్ అట్ 4698780101. ఐ రిపీట్ 4698780101 టు రిజర్వ్ యువర్ స్పాట్ టుడే.

0: వినిపిస్తాను మీకు. కానీ ఇలాంటి మన వియర్డ్ గ్లిచెస్ ఇన్ అవర్ బ్రెయిన్ తెలియకుండా ఏవో జరుగుతూ ఉంటాయన్నమాట మనకి. అలాగే పక్కన చాలా మంది ఉంటారు, బట్ ఎవరితో మాట్లాడాలని అనిపించదు, ఏం షేర్ చేయాలని అనిపించదు. అలా ఏదో కొంచెం డిస్అసోసియేషన్ ఫీలింగ్ లాగా కూడా ఉంటుందన్నమాట. డిస్కనెక్టెడ్ గా అక్కడ ఉన్నా కూడా ఏంటంటే మనం రియల్ గా ఇక్కడ లేమనే ఫీలింగ్, ఇలాంటివి ఏమో జరుగుతూనే ఉంటాయి. బట్ ఈ నేపథ్యంలో డూ యూ నో వాట్ ఇస్ కన్ఫాబ్యులేషన్, దేన్ని అంటారు? ఒకవేళ తెలిస్తే కాల్ చేయొచ్చు, తెలుసుకొని కూడా కాల్ చేయొచ్చు. కన్ఫాబ్యులేషన్ కొంచెం డిఫరెంట్ గానే ఉంది, చాలా మంది వినకపోవచ్చు ఈ వర్డ్, బట్ అదేమిటో నేను తప్పకుండా చెప్తాను. బట్ ఇన్ కేస్ ఇఫ్ యూ ఆల్రెడీ నో, కాల్ మీ ఎట్ 972-636-1966. మీరు వింటున్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షోలో మీ మాటగారి కల్పనని, అండ్ ఇంకా ఏడింటి వరకు ఉంటానన్నమాట. బట్ 7 to 9 ధీరజ్ విల్ బీ హియర్ టు ఎంటర్టైన్ యూ ఆల్సో. తప్పకుండా ఆ షో కూడా వింటూ ఉండండి. బట్ ఇప్పుడు ఒక క్లిప్పింగ్ ప్లే చేస్తున్నాను. బోర్డ్ గేమ్స్ గురించి మాట్లాడుతున్నాం కానీ ఇది కూడా ఒక గేమే, ఒక మూవీలో ఒక చిన్న క్లిప్పింగ్. ఒకవేళ మీలో ఎవరికైనా సినిమా పేరు తెలిస్తే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ అదే ఇందాక చెప్పాను కదా, 972-636-1966.
1: నేషనల్ లోకల్ అండ్ 3 rounds ఉంటాయి. అడిషనల్ గా ఒక యాంకర్ రౌండ్ ఉంటుంది. మేము అడిగే ప్రశ్నకి ఎవరు బజర్ ముందుగా నొక్కితే వాళ్ళకే ఆన్సర్ చెప్పే ఛాన్స్ వస్తుంది. అయితే కరెక్ట్ ఆన్సర్ కి 10 points ప్లస్, రాంగ్ ఆన్సర్ కి అదే 10 points మైనస్. అందుకే బజర్ నొక్కే ముందు 1 to 100 times ఆలోచించుకోలేదు సరేనా? టోటల్ గా పాయింట్లు ఎక్కువ వచ్చిన టైటిల్ పోటు గాడు. మరి మీరు ఆ పోటు గాడు ఎవరో చూద్దామా? ఐ యు రెడీ? ఇంటర్నేషనల్ రౌండ్ ఫస్ట్ క్వశ్చన్, జింబాబ్వే ప్రెసిడెంట్ ఎవరు?
2: రాబర్ట్ గాబ్రియల్ ముగాబే.
1: రైట్ ఆన్సర్. నెక్స్ట్, అర్జెంటీనా క్యాపిటల్?
2: బ్యూనోస్ ఐరిస్.
1: రైట్ ఆన్సర్. ప్రపంచంలో మొరగలేని కుక్క జాతి ఒకటి ఉంది, దాని పేరేంటి?
2: వసంజీ.
1: స్పెల్ ఇట్.
2: BASANJI.
3: ఫెంటాస్టిక్ ఫిరంగి, యు ఆర్ అమేజింగ్.
2: థాంక్ యూ.
1: గుడ్. వరల్డ్ లో ఫాస్టెస్ట్ బర్డ్ పేరేంటి?
2: స్విఫ్ట్.
3: చెప్పరా? స్విఫ్ట్. శాంతో. హై 20, 420 బెంజి అంబాసిడర్. అన్ని కార్ల పేరు చెప్పరా? ఎవండి రాఘవ సార్ చెప్పాడు.
0: వాళ్ళు చెప్తూనే ఉంటారు కానీ జింబాబే ప్రెసిడెంట్ మంగాబే ఎవరైతే ఉన్నారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయననే ప్రెసిడెంట్ అనమాట. 2017 నుంచి ఉన్నారు అండ్ ఆయన ప్రెసిడెన్సీ విల్ బి అంటిల్ 2030. వావ్. ఓకే, సో క్వశ్చన్ కొన్ని ఆన్సర్స్ నేను కూడా చెప్పేశాను కానీ ఇప్పుడు మీకు నెగటివ్ ఆన్సర్స్ ఏం లేదు. మహేష్ బాబు అయితే ఇలా ఇస్తున్నారు వాళ్ళకి కానీ ఆ గేమ్ లో. బట్ ఈ సినిమా పేరు ఏమిటో తెలిసి కాల్ చేసి చెప్పేసేయండి 972-636-1966 కి. అలాగే ఐ వాంట్ టెల్ యూ అబౌట్ మైత్రీస్ రెస్టారెంట్ గురించి. ఓథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ డైరెక్ట్లీ టు మైత్రీస్ ఇండియన్ కుజీన్. హిల్ టాప్ వ్యూ లో వ్యూ చాలా బాగుంటుంది, ప్యాటియో సిట్టింగ్ చాలా విశాలంగా ఉంటుంది. అయితే మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చక్కగా హాయిగా చిల్ అవ్వచ్చు అనమాట. పర్ఫెక్ట్ డెస్టినేషన్ ప్లేస్ అదే మైత్రీస్ రెస్టారెంట్. ఇది కాకుండా ప్రొద్దున్నే బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ బఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో ఒథెంటిక్ టేస్ట్ గ్యారంటీ అంటున్నారు వీళ్ళు. ఇది కాకుండా మీ ఇంట్లో ఫంక్షన్స్ అయినా, పార్టీస్ అయినా, కోఆపరేట్ ఈవెంట్స్ అయినా, వీటన్నిటి కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీస్ ఇన్ టౌన్, దట్ ఈస్ మైత్రీస్ కుజీన్. మరి ఆలస్యం ఎందుకు? Head directly to Maitri's Cuisine, which is now serving you in Irving, South Lake and Frisco. Let me take this caller on air. Hi, hello, good evening. Hi, happy, hello. Happy Wednesday. Ever maatladutunnaru?
4: Hi, this is Harika.
0: Hi, Harika. How are you?
4: Good, how are you?
0: Neen kuda baagunnan, Harika. Cheppu, em sangathulu?
4: I think answer is Agadu movie.
0: Absolutely right. Right answer. అలానే అంటారన్నమాట వెన్నెల కిషోర్ గారు. అయితే హరిక, ఇంకొక ప్రశ్న. ఈ ప్రశ్నకు ఆన్సర్ కరెక్ట్ గా చెప్పావు. మామూలుగా మార్కెట్ లో ఈ గ్యాజెట్స్ ట్రెండ్ చాలా ఉందన్నమాట. అప్డేటెడ్ వర్షన్ తీసుకోవాలని చాలా మంది అనుకుంటారు. బట్ మీ అభిప్రాయం ప్రకారము ఈ గ్యాజెట్స్ ఎవరు ఎక్కువ కొనాలనుకుంటారు? యంగ్ జనరేషనా, లేకపోతే పెద్దవాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఏనా, ఆర్ ఇట్ జస్ట్ డిపెండ్స్ ఆన్ ది మైండ్ సెట్? మీకెలా, మీరు మీరు మామూలుగా అప్డేటెడ్ వర్జన్ ఉందా ఉంచాలని కొనుక్కోవాలని అనుకుంటారా, ఆర్ డూ యూ వెయిట్? థ్యాంక్ యూ డియర్ ఫర్ కాలింగ్. హ్యావ్ అ వండర్ఫుల్ వెనస్డే ఈవినింగ్ అండ్ రెస్ట్ ఆఫ్ ద వీక్ యాజ్ వెల్. థ్యాంక్ యూ. ఓకే, మనకి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ పాములు ఇవన్నీ ఉంటాయి కదా, సో పాములు పెట్టేవాడు ఆ పాములు కాటుకే చనిపోతే ఎలా ఉంటుంది? వియర్డ్ గా ఉంటుంది కదా. అలాగే ఒక వింత విషయం జరిగింది ఈ మధ్యలో. మొన్నీ మధ్య కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ వర్జీనియాలో ఒక అతను కార్ తీసుకుని వెరైజాన్ స్టోర్ ని రాబ్ చేద్దామని వెళ్లాడు. బాగానే ఉంది, వెళ్ళాడు, అన్ని తీసుకుని బ్యాగ్ లో పెట్టుకున్నాడు, బాగా పండగ చేసుకుందామని అనుకుని ఉంటాడు. ఇంకా ఏమేమి ప్లాన్ వేసారో తెలియదు, కానీ బయటకు వచ్చాక ఏమైంది, గమ్మత్తు అతని కార్ ఇంకెవరో దొంగిలించేశారు. ఇంకేముంది, అలా ఉంటుంది అనమాట. అతనే దొంగిలించడానికి స్టోర్ కు వెళ్తే అతని కార్ ఇంకెవరో దొంగిలించేశారు. సో అలా ఉంటుంది అనమాట. అదేదో సినిమాలో బ్రహ్మి అన్నట్టు పాములు పెట్టేవాడికి పాములు కడుతూ చనిపోయినట్టు ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట సిచ్యువేషన్. కమింగ్ బ్యాక్, మీరు ఉంటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో. దిస్ ఇస్ యువర్ హోస్ట్ ఆర్జీ కల్పన. అండ్ ఇప్పుడు మరొక పాట వినిపించేస్తాను మీకు. అండ్ ఈ పాట రిక్వెస్ట్ చేశారు మనకి అంబికా గారు. హియర్ వీ గో, దిస్ సాంగ్ ఇస్ ఫర్ యూ అంబికా గారు.

is Jera's music lo vinnaru meeri paata Karanya and Karthik iddaru paadaru and Mayera Mayera ante nijanga mana mind lo situation lo మనుషుల మధ్యలో ఏమవుతుంటుందో మన ఎవరికి తెలియదు. ఒకసారి మన బ్రెయిన్ లో ఒక ఫాల్స్ మెమరీస్ క్రియేట్ అవుతాయి, కానీ మనం ఏంటంటే దాన్ని నిజంగా దాన్ని బిలీవ్ చేసి నిజంగా అది జరిగిందేమో అని కూడా అనుకుంటాం. అలా అప్పుడప్పుడు కొంతమందికి అక్కడక్కడ అవుతుంటుంది. దాన్నే కన్ఫాబ్యులేషన్ అని అంటారు. సో దానికి ఒక పేరుందనమాట, ప్రతి టర్మ్ కు ఒక పేరుంది. ఇంట్రెస్టింగ్. సో రియలీ ఈ ఫాల్స్ మెమరీస్ ఎప్పుడైతే క్రియేట్ అవుతాయో, సో ఎలా క్రియేట్ అవుతాయో కూడా మనకు తెలియదు. బట్ నిజంగా మనం దాన్ని నిజమే ఇలా జరిగిందేమో అని అనుకుంటాం. సో డేజాబు ఒకటైతే, ఇందాక చెప్పాను కదా ప్రెస్ వ్యూ ఒకటైతే, ఇలాంటివి జమాయిస్ వ్యూ ఒకటైతే, ఇలాంటి పేర్లు చాలా చెప్పడానికి వినడానికి గమ్మత్తుగా ఉన్నాయి. కానీ బట్ దాట్ సిచ్యువేషన్ రియలీ ఎగ్జిస్ట్. మీరు వింటున్నారు సుర్బి డీటూర్ డ్రైవ్ టైమ్ షో విత్ యూర్ హోస్ట్ ఆర్జే కల్పన. ఇప్పుడు మరొక బోర్డ్ గేమ్ గురించి మీరు గెస్ట్ చేయాలి. నేను క్లూ ఇస్తాను డెఫినెట్గా. ఇది కూడా ఒక బోర్డ్ గేమ్, ఒకటే పదం ఉంటుంది అండ్ ప అనే అక్షరంతో మొదలవుతుంది. అగైన్ ఇది ఒక ట్రెడిషనల్ బోర్డ్ గేమ్ అనమాట. అండ్ ఇది ఒకటే పదం ఉంటుంది అండ్ మొదటి అక్షరం మొదలవుతుంది అక్షరం ప. ప అంటే పిజ్జా, ప అంటే పో, అలా ప తో మొదలవుతుంది అనమాట. మీలో ఎవరికైనా తెలిస్తే కాల్ చేసి చెప్పేసి వచ్చి మా స్టూడియోకి, విచ్ ఇస్ 9726361966. అయితే ఈ సెగ్మెంట్ లో 5 to 6 మనకి గోపి గారు ఒక విన్నర్ వచ్చారనమాట ఫర్ కీరవాణి గారి షోకి. 6 to 7 కూడా ఒక క్వశ్చన్ అడుగుతాను, అది ఎవరైతే గెలుస్తారో వాళ్ళు కూడా ఒక టికెట్

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Moreland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
2: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ name it, we got it. And that too, just one stop shop, from fresh produce, rotis to everyday puja essentials, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, విజిట్ vvfactech.com ఆర్ కాల్ 848-244-0213.
0: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam, and it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.

And welcome back to రేడియో సుర్వి సుర్వి డి టూ టాక్టమ్ షో. దిస్ ఇస్ యువర్ మాటగారి ఆర్జీ కల్పన. నేను మీతో ఉంటాను ఇంకో గంట సేపు. ఇప్పుడు ప్రస్తుతానికి స్టూడియోలో 6:04 అంటే 6:04 అయింది. అండ్ మీరు వింటున్నారు సుర్వి డి టూ టాక్టమ్ షోలో గేమ్స్ కబుర్లు అండ్ ఫన్ అంటే కేజీఎఫ్. అయితే ఇందులో గేమ్స్ అని అంటే బ్రేక్ కి అటుపక్క క్వశ్చన్ అడిగాను కదా, దానికి సునీత గారు, శృతి గారు, దివాంష్ కూడా కాల్ చేశాడు, ట్రై చేశాడు అనమాట. అండ్ దెన్ సుదీప్ గారు కాల్ చేశారు. అండ్ శృతి అండ్ సుదీప్ గారు, సందీప్ గారు చెప్పిన ఆన్సర్ ఏంటంటే పచ్చీసీ. సో ప అనే అక్షరంతో మొదలవుతుంది ఒకటే పదం పచ్చీసీ. లూడో కూడా అంటారు చాలా మంది ఏంటంటే, నేనైతే నాకు గుర్తు నేను చాలా ఆడేదాన్ని అనమాట. డెఫినెట్ గా ఏంటంటే కొన్ని కొన్ని

ప్రివిలేజెస్ ఉంటాయి కదా, అవి ఆ టైంలో అది ఒక బ్లెస్సింగ్ అని అనుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫోన్ వచ్చిన తర్వాత ఎంత డిజిటల్ గా మనం ఆడుకున్నా, బట్ అలా కూర్చొని నలుగురు కూర్చొని ఆడుకొని మాట్లాడుకుతూ, అసలు ఏమి లేకపోయినా కూడా మా అమ్మ మా నాన్నమ్మ ఊరికే చాక్ పీస్ బల్బం ఉండేది కదా, ఆ బండల మీద బల్బంతో రాసేసి ఓ ఇరిగిపోయిన గాజు ముక్కలో లేకపోతే చింతకాయ గింజలో పెట్టి అలా పచ్చేసి ఆడుకునేవాళ్ళు. అసలు భలే టైం పాస్ ఉండేది. అండ్ మా ఇంట్లో అయితే ఒకవేళ మా పెద్దమ్మలు బాబాయ్యలు మావయ్యలు అత్తయ్యలు కలిస్తే ఎంతసేపు కూర్చొని ఈ మన పేకాట ఆడేవాళ్ళు అనమాట. గంటలు గంటలు కూర్చొని ముచ్చట్లు పెట్టు ఛాయ్లు అలా వస్తుండేవి. కొంచెం కొంచెం తాగేవాళ్ళు. మా ఇంట్లో ఛాయ్కి టైమే ఉండదు. ఎనీ టైం టీ లాగా దస్ ఏటీఎం లాగా జరుగుతుండేది అనమాట. సో దట్ వాజ్ అ ఫన్ ఎన్వైర్న్మెంట్. అలా తాష్పత్తలు ఆడుకుంటూ కొంతమంది పచ్చేసి ఆడుతూ ఈ గేమ్స్ అన్ని ఆడేవాళ్ళు. ఇంట్రెస్టింగ్ గా ఉండేది. సో అలాంటివి మనం కూడా క్రియేట్ చేయొచ్చు. ఇలా జస్ట్ బోర్డ్ గేమ్ టైమ్ అని పెట్టుకుని అందరూ పిల్లల్ని ఈ ఫోన్స్ పక్కన పెట్టేసి ఈ సమ్మర్ లో జస్ట్ వన్ డే స్కూల్లో కొన్ని స్కూల్స్ లో ఎగ్జామ్ అయ్యేటప్పుడు లేకపోతే కొన్ని ప్లేసుల్లో ఫోన్స్ తీసేసుకుంటారు కదా, నో ఫోన్స్ అలౌడ్ అని. అలా ఆ టైంలో కూడా వాళ్ళకి ఒక గేమ్ పెట్టి కిటీ పార్టీ అని కాకుండా జస్ట్ గేమ్ టైమ్ అండ్ నో ఫోన్స్ ఆర్ అలౌడ్ అని పెట్టి ఇలాంటి మన ట్రెడిషనల్ బోర్డ్ గేమ్స్ ఆడిస్తే ఎంత బాగుంటుంది కదా. Think about it and try it. Why not, right? So, meem kuda ala try cheddamu definitely ga Radio Surabhi taraf nichi. And meer intunnaru Surabhi D2 Drive Time Show with your host RJ Kalpana. Ippudu oka paata vinin tarvata, I have more questions for you. And remember, ee segment lo oka question ki oka lucky winner kuda untaru, who's going to avail free ticket to MM Keeravani gari show. ఆ షో గురించి త్వరలో చెప్పేస్తాను, బట్ లెట్ మీ ప్లే దిస్ సాంగ్ ఫ్రమ్ సర్కారు వారి పాట.

అమరావతి, వసుమతి ఇలాంటి పాటలు మహేశ్వబుకి బాగా సూట్ అవుతాయి. అయితే ఇలాంటి పాటలు విని మనమతి పోకుండా ఉండాలంటే మనం కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. ఇవాళ నేను అడిగే ఈ క్వశ్చన్ కి అంటే ఈ సెగ్మెంట్ లో, లాస్ట్ సెగ్మెంట్ లో గోపి గారు గెలుచుకున్నారో ఈ సెగ్మెంట్ లో ఎవరు గెలుచుకుంటారో చూద్దాము. క్వశ్చన్ ఏంటంటే, ఇది కూడా ఒక బోర్డ్ గేమ్, ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ గా ట్రెడిషనల్ గా చాలా మంది ఆడతారు. అండ్ వ అనే అక్షరంతో మొదలవుతుంది, అండ్ ఒకటే పదం ఉంటుంది. బై ద వే, అంతకు ముందర మనం వైకుంఠ పాళి అని చెప్పాం కదా, అది కాకుండా అంటే మనం ఫిల్టర్ అవుట్ చేసేసాం కాబట్టి మీకు కొంచెం ఆలోచించడానికి ఈజీగా ఉంటుంది. వ అనే అక్షరంతో మొదలవుతుంది ఈ బోర్డ్ గేమ్. మీలో ఎవరికైనా తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి 9726361966, మా స్టూడియో నంబర్. సో వీరి వీరి గుమ్మడి పండు, దీని పేరు ఏమిటి తెలిసిన వాళ్ళు కాల్ చేసేసేయండి. అండ్ అలాగే ఐ వాంట్ టెల్ యూ అబౌట్ ఏ టు బి గురించి, అంటే అడియార్ ఆనంద్ భవన్. ఇందులో ఏంటంటే మనకి కూరకి కావాల్సినవి, వంట కావాల్సినవి పదార్థాలు ఈజీగా దొరుకుతాయి. అంటే ఒకటేమో ఇన్స్టెంట్ మిక్సర్స్ కానివ్వండి, పౌడర్స్ కానివ్వండి, మసాలాలు, పేస్ట్లు, పచ్చళ్ళు ఇవన్నీ ఉంటాయి. ఇవి కాకుండా దే ఆల్సో హ్యావ్ అ ఫ్లఫీ రాగి ఇడ్లీ, టూ టాంజీ గోంగూర రైస్, అండ్ ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ అట్ అడియార్ ఆనంద్ భవన్. ఇది ఫ్రిస్కోలో అండ్ లిటిల్ ఎల్మ్ లో ఉంది. యూ కెన్ డెఫినెట్లీ విజిట్ a2bTexas.com ఆర్ కాల్ దెమ్ అట్ 214-872-2345. ఐ రిపీట్, ఇట్స్ 214-872-2345.

0: ప్రేమ ఉంటుంది, చాలా ఉంటుంది కళ్ళల్లో మనసులో, కానీ అది ఎక్స్ప్రెస్ చేయాలంటే ఏదో తెలియని భయం, ఏదో ఒక హెసిటేషన్, ఒక ఎమోషన్ అని ఆపేస్తుంది. అది అప్పట్లో ఉన్న ప్రేమ అలాగే ఉండేదన్నమాట. సో అలాంటిదే ఈ ప్రేమ కథ మే వాపస్ ఆవుగా. చాలా బాగుందని విన్నాను ఈ సినిమా. నేను ఇంకా చూడలేదు, డెఫినెట్ గా చూస్తాను. బట్ ఈ మూవీ రివ్యూస్ మాత్రం చాలా బాగుందని విన్నాను. ఓకే, ఈ కాలర్ ని ఆన్ తీసేసుకుందాము. హాయ్, గుడ్ ఈవినింగ్ రేడియో సూర్య, మీరు గాలో తేలుతున్నారు. మీ పేరు? హలో హలో. ఎస్ ఎస్ ఎస్, మీరు ఆన్ కి కాల్ చేశారండి, రేడియో సూర్య కాల్ చేశారు, ఆన్ ఉన్నారు. మీ పేరు? ఓకే, ఆఫ్ ఎయిర్ వెళ్ళిపోయారు మన కాలర్, భయపడిపోయినట్టున్నారేమో. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఏంటంటే ఈ సమ్మర్ లో మనం పిల్లలకి మళ్ళీ క్లాసులు జాయిన్ చేస్తాము. అప్పట్లో సమ్మర్ లో ఎలా ఉండేది, ఒక మళ్ళీ ఒక బుక్ కొనేసి పేరెంట్స్ దాన్ని బ్రౌన్ కవర్ వేసేసి టీచర్ చెప్పేది ఉన్నట్టు ఒక బంద సార్లు రాయాలి, వెయ్యి సార్లు రాయాలి అలా అనేసి మనం చక్కగా నిజంగా డెలిజెంట్ గా రాసేవాళ్ళం కూడా. అండ్ ఇసుకలో ఆట, ఈ బోర్డ్ గేమ్స్ ఆట, ఇవన్నీ ఎన్నెన్నో ఆడేవాళ్ళం. బట్ ఇప్పుడు పిల్లలు కూడా బాగానే ఆడుతున్నారు, డిజిటల్ గేమ్స్ చాలా చాలా ఆడుతూ ఉంటారనమాట. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఆడుతూ ఉంటారు. హాయ్ హలో, గుడ్ ఈవినింగ్, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో, హాయ్, వైకుంఠపాలి కదండి?
0: లేదండి, అది నేను అంతకు ముందర చెప్పాను, దాని ఆన్సర్ వచ్చేసింది. ఇదేమో మనకు ఆన్సర్ వచ్చేసింది, హారిక గారు, సునీత గారు, సందీప్ గారు కాల్ చేశారు. అండ్ హారిక గారు గెలుచుకున్నారు, అదేంటంటే వామన గుంటలు. అది జనరల్ గా 2 రోస్ ఉంటాయి బోర్డ్ గేమ్, అంటే చింతగింజలతోటో లేకపోతే నిజంగా అంటే వాటికి డెడికేటెడ్ గా కొన్ని ఇట్లా షెల్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. బట్ లేని వాళ్ళంటే చింతగింజలతో కూడా ఆడతారనమాట. దాట్ ఈస్ ఆన్సర్ అండి. హాయ్ హలో, గుడ్ ఈవినింగ్, ఎవరు మాట్లాడుతున్నారు?
2: హలో, నేను సుగాత్రి మాట్లాడుతున్నాను.
0: సుగాత్రి గారు ఎలా ఉన్నారు? శుభ సాయంత్రం మీకు. చెప్పేశారు మనకి, మీరేం చెప్దాం అనుకుంటున్నారు? వనగల్లపీట కూడా అనేవారు, వామన గుంటల పీట కూడా అనేవాళ్ళు కదా. భలే ఉండేది, మా నాన్నమ్మ దగ్గర ఉండేది. యాక్చువల్ నిజంగా నేను తెచ్చుకున్నాను కూడా, నాకు తీసుకొచ్చాను. అది అంటే ఎప్పుడో కొన్ని కనీసం ఒక 100 ఇయర్స్ అవుతుంది కనీసం అది మా నాన్నమ్మ ఆడేది, తర్వాత నేను తీసుకుని వచ్చేసాను. నాకు అలాంటివి యాంటిక్ పీసెస్ కలెక్ట్ చేయడం ఇష్టం కాబట్టి. ఎంత బాగుండేది కదా అలాంటివి, అసలు ఏ అంటే ఇలాంటి వెళ్లి బాధుబద్ధ లేకుండా హాయిగా కూర్చొని మనం ఒక 1-2 గంటలు ఈజీగా స్పెండ్ చేసేసేయచ్చు. భలే ఉండేది. థ్యాంక్
2: యూ.
0: చింతకించలు, చింతకించలు నేను అన్ని సేవ్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. మనం సపరేట్ గా ఏం దొరకవు కదా, అలా సేవ్ చేసుకుని అన్ని. మేబీ నా దగ్గర ఎక్కువ లేకపోవచ్చు కానీ, బట్ ఐ యూస్ టు లవ్ ఇలాంటివన్నీ, వైకుంఠపాళి, అష్టాచమ్మ, ఇవన్నీ బాగానే పచ్చేసి కూడా ఉంది నా దగ్గర. యాక్చువల్లీ అంటే అఫ్కోర్స్ నా దగ్గర ఉందని అంటాను కాదు, బట్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు ఈవెన్ టాక్ అబౌట్ ఇట్ బికాస్ మా నాన్నమ్మనే కుట్టారనమాట పచ్చేసి. అది తీసుకొచ్చి ఒకసారి ఇలా గేమ్ పెట్టుకుని ఆడుకోవాలని ఉంది నాకు కూడా మళ్ళీ. బట్ థ్యాంక్
2: యూ.
0: మనం అలా చేద్దాం, తప్పకుండా చేద్దాం. ఎస్ ఎస్ ఎస్, థ్యాంక్ యూ సుగాత్రి గారు. ఓకే, మరి మీకు ఇంకొక క్లిప్పింగ్ వినిపించబోతున్నాను. మీలో ఎవరికైనా సినిమా పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పాల్సిన మా స్టూడియో నంబర్ 9726361966.
3: Now can I come in, sir?
4: Come in, come in.
3: Inta koncha just edo.
4: Take your seat. Well, Mr. Chintakayala Ravi, Kartik ni gurinchi cheppadu.
3: Thank you.
4: Nuve em chesavu?
3: Idigondi.
4: Oh, entidi nee project report?
3: Kaadu, na certificates.
4: Ivanni naaku anipistunnattu?
3: Na daggara ave unnai, sir.
4: Geta. 10th pass avadaniki 6 ellu pattindi.
3: Anni okay, sir, raayadam kanna samasthanku oka subject raayadam better anipinchindi.
4: అరే మళ్ళీ ఇంటర్ 2 ఇయర్స్ లో పాస్ అయ్యో?
3: ఏంటోనండి అలా కుదిరేసింది.
4: మళ్ళీ డిగ్రీ 5 ఏళ్ళు
3: అంటే డిగ్రీ కదండి, అప్పుడే ఓ తెలిసింది, సర్కిల్ పెరిగింది,
4: చదువు దొబ్బింది. సరే విషయం ఏంటి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ?
0: విషయం ఏంటంటే ఇప్పుడు మనకి చింతకింజల గురించే మన వామల గుంటల గురించి పాట ఆడమే చింతకాయల రవి అని చెప్పేశారు. కాకపోతే క్వశ్చన్ ఏంటంటే ఇందులో ఈ చింతకాయల రవి వాళ్ళ అమ్మ పేరు ఏమిటి ఈ సినిమాలో, అది మీరు చెప్పాలన్నమాట. ఈ సినిమా చూసిన వాళ్ళు బాగా గమనించిన వాళ్ళకి మేబీ పేరు తెలుస్తుంటుందేమో, బట్ క్వశ్చన్ ఏంటంటే చింతకాయల రవి మన వెంకటేష్ గారి ఈ సినిమాలో వాళ్ళ అమ్మ పేరు ఏమిటి? 972-636-1966 మా స్టూడియో నంబర్. మీరు ఇంటర్నల్ సురబి డి టు డ్రైవ్ టైమ్ షో విత్ యువర్ హోస్ట్ ఆర్జే కల్పనా.

క్యాజీ క్యాజీ క్యాజీ ఎవరు కాల్ చేయలేదు జీ. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, చింతకాయల రవి సినిమా ఏదైతే మీరు క్లిప్పింగ్ విన్నారో అందులో వెంకటేష్ వాళ్ళ అమ్మ పేరు సినిమాలో ఏమిటి? లక్ష్మి యాక్ట్ చేశారు తెలుసు, కానీ ఆడది పేరు సినిమాలో ఏమిటి తెలిసి కాల్ చేసి చెప్పేసేయండి. 972-636-1966 మీరు వింటున్నారు సురభి డీ టూర్ డ్రైవ్ టైమ్ షో విత్ యువర్ మాటకారి ఆర్జే కల్పన. అండ్ నౌ ఐ వాంట్ టెల్ యూ అబౌట్ MM Keeravani live in Dallas, Padma Shri and Oscar winner. MM Keeravani evaraithe naatu naatu paata Bahubalilo paatalu RRR paatalu rasaro is bringing an unforgettable full length musical extravaganza to Texas for the first time. Happening at Comerica Center on Saturday, July 25th jaragabothundi, 6 inch modalavutund anamata. So get your tickets at tinyurl.com/mmkeeravani show. Again, it's tinyurl.com/mmkeeravani show. And this show is brought to you by Decibels and Visual Vibes. Also, Radio Surbhi is radio partner with this show. చింతకాల రవి సినిమాలో లక్ష్మి గారి పేరేంటి? లక్ష్మి గారు వెంకటేష్ గారి అమ్మలాగా నటించారు, ఆవిడ పేరేంటి తెలిసి కాల్ చేసి చెప్పేసేయండి. Again, my studio number 972-636-1966. And ivalla mana maatladukuntunnam enti gadgets. Gadgets vachinappudu asalu evaru ekku kontaru? Chaala mandi off air on air em chepparante ekku pillali up to date undam anukuntaru అని అంటే మార్కెట్ లో ఒక ఐటమ్ వచ్చేసింది అప్ టు డేట్ ఉండాలి అంటే అవి నిజంగా కూడా మధ్య మధ్యలో అప్డేట్స్ ఫోన్లే నోటిఫికేషన్ ఇస్తుంటుంది, అప్డేట్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్నారా లేదా అనేసి నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి. ఆంబర్ అలర్ట్ అనో కానీ లేకపోతే ఫ్లడ్ వాచింగ్ అనో కానీ ఎమర్జెన్సీ అలర్ట్స్ అని ఇలాంటివన్నీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది అలాంటివన్నీ వస్తుంటాయి. అండ్ పెద్దవాళ్ళకంటే పిల్లలు ఏంటంటే ఇవి అప్ టు డేట్ ఉండాలనుకుంటారు. చాలా మంది పెద్దవాళ్ళకి కూడా ఉంటుందన్నమాట గ్యాడ్జెట్స్ కొనుక్కోవాలని, బట్ ఎక్కువ మంది ఏంటంటే స్టాట్స్ ప్రకారం వాళ్ళు ఇంకా ఓల్డ్ స్కూల్లోనే ఉంటారు. ఎందుకు? పని నడుస్తుంది కదా, బానే ఉంది కదా, ఇవి నడుస్తున్నాయి, బేసిక్ ఫీచర్స్ ఉన్నా పర్వాలేదు కదా అని అనుకుంటారు. బట్ పిల్లలు వాళ్ళకి మాత్రం ఏది మార్కెట్లో వచ్చినా కొనేయాలి, వాడాలి, చూడాలి, ఎక్స్ప్లోర్ చేయాలని అని అనుకుంటారు. అది అంటే నథింగ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ రైట్ ఆర్ రాంగ్ అని కాదు, ఇట్స్ జస్ట్ ట్రెండ్ అంతే. అలా ఇప్పుడు మనకి ఆల్రెడీ ఏఐ వచ్చేసింది, అండ్ ఏఐ అయితే అందరూ వాడాలనేసి ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారు. వర్క్ లో అయితే ఏఐ లేకపోతే తీసేస్తున్నారు కూడా, అది వేరే విషయం అనుకోండి, దాని గురించి ఇంకోసారి మాట్లాడదాము. బట్ వీఆర్ జస్ట్ టాకింగ్ అబౌట్ జెన్జీస్ మైండ్ సెట్ వర్సెస్ ఓల్డ్ స్కూల్ మిలినియల్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనమాట. దీని గురించి ఇంకా సేపు కూడా మాట్లాడుకుందాం, బట్ చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుని నేను వెళ్ళబోతున్నాను. బట్ ఐ విల్ బీ రైట్ బ్యాక్, సో స్టే ట్యూన్డ్. మీరు వింటున్నారు సురభి డీ టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: అందరికి నమస్కారం. నేను వాణి ముప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకవర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
4: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
5: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
5: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్ ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
4: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
6: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
7: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
8: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
8: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
9: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
10: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
11: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
12: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.

0: అండ్ స్వాగతం సుస్వాగతం మరొక సెగ్మెంట్ కి. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో విత్ యువర్ మాటకారి ఆర్జే కల్పన. లాస్ట్ సెగ్మెంట్ లోకి వచ్చేసామండి. ఇవాళ మనము ఫస్ట్ సెగ్మెంట్ లో కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ చిలిపి అనే పదం మీద మనం పాటల్లో ఎంచుకున్నాము. అండ్ మనకి చాలా మంది కాల్ చేసి చెప్పారు ఆ తర్వాత గేమ్స్ లోకి వెళ్ళిపోయాం అంటే పాత ట్రెడిషనల్ గేమ్స్ ఉంటాయి కదా బోర్డ్ గేమ్స్, వాటి మీద క్లూ ఇస్తున్నాను, మీరు ఆన్సర్ కూడా ఇచ్చేస్తున్నారు. అయితే ఇంకా మనకి ఆన్సర్ ఏదైతే రాలేదో అదేంటంటే చింతకాయల రవి సినిమాలో, చింతకాయల రవి అంటే వెంకటేష్ గారి అమ్మ పేరు ఏమిటి సినిమాలో తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి 8972636 1966. అయితే లాస్ట్ సెగ్మెంట్ లో కాబట్టి లెట్ మీ థ్యాంక్ ఆల్ అవర్ స్పాన్సర్స్. ఏ టు బి అంటే అడియార్ ఆనంద్ భవన్, మైత్రీస్ రెస్టారెంట్, డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. ట్రాఫిక్ అప్డేట్స్ వర్ బ్రాట్ టు యూ బై టెక్సస్ వన్ ప్రైమరీ కేర్, టెక్సస్ స్కోలాస్టిక్ క్రికెట్ బోర్డ్ ఛాంపియన్షిప్, ఆల్సో Sana's Wed Me Glam Wedding Expo that's happening on July 25th, 26th, and M.M. Keeravani Live in Dallas that is also going to happen on Saturday, July 25th at Co America Center. And last but not the least is Radio Surabhi app. మీలో ఎవరైనా ఇంకా డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసేసుకోండి స్మార్ట్ గా మీ స్మార్ట్ డివైస్ లో, వెదర్ ఇట్స్ iOS ఆర్ Android. And also listen to us on www.radiosurbhi.com or on a frequency which is 107.9 FM HD3. And marchipokandi mem insta lo unnamu, facebook lo unnam and youtube lo kuda unnamu, and follow us on insta, facebook and youtube. Hello hello hello, meer anir unnaru cheppandandi em cheddam anukuntunnaru?
1: Meeru chintakela devi amma peru adugutunnaru kada?
0: Avunandi, meeku telusa
1: చింతకాయల శేషమాంబ?
0: శేషమాంబ, ఎస్ ఎస్, అందుకని శేషమాంబ నువ్వు పెట్టేసే.
1: నాకు ఎందుకు గుర్తుంది తెలుసా? మా ఇంటి పక్కన గుంటూరు అత్తయ్య గారు ఉన్నారు, ఆవిడ పేరు అదే
0: గుంటూరు అత్తయ్య గారు శేషమాంబ. బాగుంది బాగుంది, వెరీ గుడ్. అలా అంటే నాకు గుర్తొచ్చింది మొన్న మధ్య ఎందుకో ఇలాగే పేరు చదువుతుంటే మా అమ్మాయికి ఏదో చెప్పాను అనమాట. అదో నేను షోలో చెప్పాను లేదో నాకు తెలియదు, లేక డేజాబు ఫీలింగ్ వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఇలాగే మా చుట్టాల్లో ఒక ఆవిడ పేరు పూనంగి బేబీ అనమాట. సో మా అమ్మాయి చదువుతుంది పూనంగి బేబీ ఏంటో, మా అదేం పేరు అని అంటే అది ఊరుంటుందిరా ఊర్లో, అంటే ఆవిడ పేరేంటో తెలియదు కానీ నాకు కూడా నిజంగా. బట్ పూనంగి బేబీ అని అంటే మేము పెద్దగా అయితే మమ్మల్ని ఫ్లోర్మాన్ బేబీ, ఆస్టిన్ బేబీ అని అంటారా ఏంటి అని నేను అలా అనాలని ఏం లేదు. జనరల్ గా బేబీ పాపాయి ఇలా పిలుస్తుంటారు కదా అమ్ములు. సో ఆవిడ అలా ఆవిడ పేరు అలా పూనంగి బేబీ పడిపోయింది. నిజం పేరు ఏంటో పాప నాకు నాకు తెలియదు. గుంటూరు అత్తయ్య లేకపోతే అదేంటి ఉంటాయి సినిమాలో ఆలో తను సమ్మత కూడా అవుతుంటుంది బేబీ మాంబ అంటే అదేంటి బామ్మ ఏంటి బేబీ ఏంటి అనేసి అలా జరుగుతుంది. బట్ దాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ గాత్రి గారు, శేష్ మాంబ ఈస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ అండి. మరి ఇప్పుడు మనము శశిరేఖ అండ్ ప్రసాద్ గారితో వాళ్ళ మాటలు అవి వినేసేద్దాం మనం.

0: మీరు అలా లైక్ కొట్టండి, అంటే కాల్ చేయండి, మేము అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇస్తూ మాతో ఇలా మాట్లాడుతూ కాలక్షేపం జరిగిపోతుంటుంది. 3 గంటలు ఇట్టాగే తెలియకుండా అయిపోతుంటుంది అనమాట. బట్ ఇంకో ప్రశ్న అడిగే ముందర, ఇంకో పాట వినిపించే ముందర, లెట్ మీ టెల్ యూ అబౌట్ సనాస్ వెడ్మీ క్లాబ్. ఆల్రెడీ 30 vendors బుక్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయండి. సో సనాస్ ఇన్వైట్ నా ఓపెనింగ్ ఓన్లీ 3 spots ఫర్ ఫుడ్ వెండర్స్ అండ్ 1 spot ఫర్ ఎ ఫుడ్ ట్రక్. సో if you'd like to showcase your food business at one of the Dallas's most exciting Indian wedding expo, this is your last opportunity. Vedmi Glam Wedding Expo is happening on July 26th from 11 a.m. to 7 p.m. at Frisco Hall Event Center. Call or WhatsApp at 469-878-0101. I repeat, 469-878-0101 to book your spot now. Also, Texas Scholastic Cricket Board Championship. For the first time in United States, high school cricket has found its home in Texas. Follow the Texas Scholastic Cricket Board State Championship on July 25th through July 27th at the Prairie View Cricket Complex in Houston. Chepkolante, American cricket ikkade modhula indi ani cheppochanamata. Inka vivaralu kavalante tscb.cricket ki vellochu. Again, tscb.cricket ki, that is Texas Scholastic Cricket Board Championship. ఇప్పుడు మీకు ఒక క్లిప్పింగ్ వినిపిస్తున్నానండి. విని తర్వాత సినిమా పేరు తెలిస్తే కాల్ చేయాల్సిన మా స్టూడియో నంబర్
1: 9726361966. చెప్పలేని కొడుకు ప్రయోజకుడు అవుతాడని పోలీసుడైనా ఆడు. ముబారక్ ముబారక్ ముబా. అరే ఏం బావా, ఫేస్ లో ఏమో టెన్షన్ కనబడుతుంది, ఏమైంది?
2: ఏం లేదు బావా, నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఉన్నాడు ఊరకుండా పెద్ద పుడింగిలాగా, ఒక లవ్ సెంటర్ హెల్ప్ చేయాలని అబ్బాయి ఫాదర్ లా నటించి అమ్మాయి వాళ్ళ ఇంట్లో చేరాడు. అదేమో పెద్ద ఫ్యాషనిస్ట్ ఫ్యామిలీ, ఎప్పటికైనా నాటకం బయటపడుతుంది మరి భయపడి చేస్తున్నాడు. బయటపడితే ఏమవుతుందంటావు?
1: నరుకుతారు. నరుకుతారు,
2: నరకేస్తారు. అదంటే ఫ్యాషనిస్ట్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీలో అలాంటివి ఉండవు కదా, కలిసి భోజనాలు, అనురాగాలు, అనుబంధాలు.
1: ఏమన్నా టీవీ సీరియల్ అనుకున్నావా? ఇక్కడే సలేవడానా గట్లా చేస్తే కాళ్ళు నరికి నెత్తి నేలకేసి కొట్టి చంపేస్తా.
0: అలా ఉండదన్నమాట. ముందర గొయ్యి వెనకాల కాయి అని అంటారు కదా, అలా అనమాట. పాపం ఆయన అక్కడ ఇరుక్కున్నాడు, ఇక్కడ ఇరుక్కున్నాడు. ఏదో సజెషన్ కి ఒపీనియన్ కి వస్తే ఇక్కడ కూడా అదే పరిస్థితి. సో ఆ సినిమా పేరు ఏమిటి తెలిసి కాల్ చేసి చెప్పేసేయండి. 9726361966 మా స్టూడియో నంబర్. వింటున్నారు సుర్వి డీ2 డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన.

0: సంచారమే పాట వినేశాము ఫ్రమ్ ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ నుంచి. ఇప్పుడు ఒక క్వశ్చన్, ఇది బోర్డ్ గేమ్ కాదు, మామూలుగా అవుట్డోర్ ఆడే గేమే. అండ్ చిన్నప్పుడు చాలా మంది చైల్డ్హుడ్ గేమ్ కింద కూడా గుర్తు తెచ్చుకుంటారు. ఇప్పుడు పిల్లలు ఆడరో లేదో తెలియదు, బట్ సిమిలర్ గేమ్ ఇక్కడ ఆడే ఉంటారు. దానికి నేను ఇచ్చే క్లూ ఏంటంటే అక్షరము పదము ఇవన్నీ చెప్పాను, ప్లస్ దాని గేమ్ గురించి సంబంధించిన కొన్ని విషయాలు చెప్తాను. దాన్ని బట్టి మీకు ఆ గేమ్ ఏమంటారో తెలిసి కాల్ చేసి చెప్పండి. అది మామూలుగా రాళ్లుంటాయి అండ్ ప్లేయర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళందరు కలిసి అయినానంటే అలా కూర్చొని ఆ రాళ్లకి సంబంధించి ఆటే ఆడతారనమాట. అండ్ రాళ్లు ఒకళ్ళకొకళ్ళు కొట్టడం కాదు, ఆ రాళ్ల మీదనే ఫోకస్ అయి ఉంటుంది అనమాట ఆ గేమ్. సో అదే మీకు ఇచ్చే ఇవ్వబోయే క్లూ. మీకు కనుక తెలిస్తే ఆ గేమ్ ని ఏమంటారు, ఏమనుంటారో, మీరు ఆడుంటారో లేదో తెలియదు, కానీ ఆడుంటే కాల్ చేసి చెప్పేసింది 9726361 96. కానీ ఇప్పుడు నేను ధీరజ్ ని ఆన్ ఎయిర్ తీసుకుంటున్నాను, సడన్ గా స్పాట్ లో పెట్టేస్తాను అనమాట. ఇలా వచ్చింది, హాయ్ ధీరజ్, ఎలా ఉన్నావు?
1: అక్క నమస్తే. అక్క మంచి.
0: నమస్తే నమస్తే. సో వాట్సాప్ ఏం సంగతులు, ఏం నడుస్తుంది? సో మామూలుగా అయితే నువ్వు నన్ను అక్క అంటావు, నువ్వు తమ్ముడు. సో చాలా మంది తెలిసే ఉంటుంది ఏజ్ డిఫరెన్స్ మా గురించి మాట్లాడలేదు. కానీ ఇవాళ నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే జెన్సీస్ గ్యాజెట్స్, ఏదైతే గ్యాజెట్స్ ఫ్రీక్ ఉంటారో వాళ్ళు కొంటుంటారు. అలా పెద్దవాళ్ళు ఏంటంటే ఎందుకు, బేసిక్ ఫీచర్ బానే ఉంది కదా అని అనుకుంటా. సో ఆ నేపథ్యంలో ఏదైనా కొత్త ట్రెండ్ గా గ్యాజెట్ వచ్చేస్తే కొనాలని అనుకుంటావా, లేకపోతే కొంటే బాగుంటుందని అనుకుంటావా, లేకపోతే ఎందుకు ఇప్పుడు రోజు చల్తా హే ఠీకేనా యారని అనిపిస్తుందా నీకు?
1: ఫస్ట్ ప్రైస్ చూస్తా, కొనాలని అనిపిస్తుంది, తర్వాత ప్రైస్ చూస్తా, ప్రైస్ చూస్తా ఎందుకు రా ఇప్పుడు మనకి.
0: సో అవకాశం ఉంటే కొనేస్తాం,
1: అవకాశం
0: కొనాలని. సో గ్యాజెట్స్ కొనాలి,
1: ఈఎంఐ ఆప్షన్స్ ఏముంది, అసలు ఎక్కడ డీల్స్ వస్తున్నాయి,
0: వెనకాలంటే బడ్జెట్ కి సంబంధించింది వెనకాలకపోతే, బట్ కొనాలని
1: ఫస్ట్ ఉంటుంది.
0: దాట్ మీన్స్ దట్ యూ వాంట్ టు బి అప్డేటెడ్ ఆల్ ద టైమ్,
1: రైట్?
0: ఎందుకంటే ఇవాళ్ళే ఒక అమ్మాయిని కలిసాను, తనకి ఏంటంటే ఒక బ్యాండ్ పెట్టుకుంది ఫింగర్ కి. ఏమిటి ఆ బ్యాండ్ అంటే స్ట్రెస్ మానిటర్ చేస్తుందట. మనం ఎంతసేపు పడుకున్నాము, మనం సాలిడ్ గా ఎప్పుడు పడుకున్నాము, స్లీప్ మ్యాపింగ్ ఎలా ఉంది, అండ్ స్ట్రెస్ బార్ ఎలా చూస్తుంటే నేను అనుకున్నాను ఎందుకు రా నీకు ఇవి చూస్తే నాకు లేని స్ట్రెస్ వచ్చేస్తుంది అని. అంటే లేదు లేదు, ఇది ఉంటే నాకు రిలాక్స్ గా ఉంటుంది అని. అంటే వాళ్ళకి అలా ఆలోచిస్తే నాకేమో ఎందుకు అనవసరమైన, అంటే ఇగ్నోరెన్స్ ఇస్ ఎ బ్లిస్ లాగా, వై అని మనకు అనిపిస్తే వై నాట్ అని మీకు అనిపిస్తుంది కదా, అంతేనా? ఓకే, కరెక్ట్ కరెక్ట్ గా చెప్పాను. అయితే ఇప్పుడు మన లిస్నర్స్ కోర్ గేమ్ గురించి క్లూ చెప్పాను, నీకు ఆ గేమ్ తెలుసు లేదో చూద్దాము. ఇది స్టోన్స్ కి సంబంధించిన ఆట.
1: ఏడు బండలు ఉంటాయి, బాగా కొడతాం, ఉరుకుతారు, అది కదా.
0: అసలు క్వశ్చన్ కూడా చెప్పలేదు, ఆన్సర్ చెప్పేసారు ఏంటి, గ్యాప్ ఇవ్వాలి నువ్వు అలా. ఓకే, ధీరజ్ అనుకుంటున్నాడు, దాని ఏదో లింగోచ్ అని అంటారు, నాకు కూడా తెలియదు అలా అంటారా, నా పేరు నాకు తెలియదు. బట్ నేను ఒక పేరు మైండ్ లో అనుకున్నాను, ఆ పేరును చెప్తావేమో అనుకున్నాను, కానీ బట్ ఐ డోంట్ నో మరి అది కరెక్టా కాదా. మరి లిసనర్స్ మీరు చెప్పాలి, ధీరజ్ చెప్పిన ఈ ఆట కరెక్టా కాదా.
1: ఉత్తరాంధ్ర సైడ్ వాళ్ళందరికి పేరు తెలుసు, ఐ మీన్ ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్ర లింగోచ్.
0: సో ఉత్తరాంధ్ర వాళ్ళు, ఉత్తర తెలంగాణ వాళ్ళు మీకు పేరు తెలిస్తే అది కరెక్టా కాదా చెప్పేసేయండి. 9726361966 మా స్టూడియో నంబర్.

0: పాటే క్యూట్ పాట, ఫుల్ లెంగ్త్ సాంగ్ ఇంకా రాలేదు, బట్ ఈ చిన్న పాట కూడా మనం చాలా మంది ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి ఒక పాట వేసేసాను. సో కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్ అగైన్ లిసనర్స్, ఇందాక విన్నారు కదా ఇది స్టోన్ కి సంబంధించిన ఆట, అండ్ నేను క్వశ్చన్ చెప్పకుండానే మన స్టూడెంట్ ఆన్సర్ ఇచ్చేశాడు. లింగోచ్ అంటారట, అది కరెక్టా కాదా? ఇప్పుడు మీరు చెప్పాల్సిందనమాట, ఎస్ ఆర్ నో ఈజ్ యువర్ క్వశ్చన్, కరెక్టా కాదా? ఇప్పుడు ఇంకో పాట విని ఎంజాయ్ చేద్దాము, ఫ్రమ్ మా ఇంటి బంగారం మూవీ నుంచి.
1: నన్ను పిల్లాల్సింది గంగ, నిన్ను తాకని వదిలే, దానికి నేనే అలవాటు అయినా నువ్వు ఇక్కడ దాన్ని కాదు.

0: Vamos a ver, pues.
1: ¿Qué es eso? ¿Qué
2: es eso? ¿Qué es eso?
1: చిగురు చింత చికెన్ కూర మెంతికూర మీద మసాలా వచ్చా.
2: చిగురు చింత కాదే, చింత చిగురు. అవన్నీ నేను చూసుకుంటా గానీ ముందు ఇంటికి వెళ్దాం బదా.
1: నిన్నే పెట్టుకుని ఆ ఇంట్లో చక్రం తిప్పుతాను చూడు. ఆ అనసూయ క్లచ్క్
2: క్లచ్క్
1: 5 నిమిషాలు రెడీ అవ్వు, యుద్ధానికి సిద్ధమవుదాం.
2: లెట్స్ కమ్ ఆన్.
3: పులిహార, చింత చిగురు చికెన్, మెంతికూర మటన్, ఫిష్ పులుసు, ఏంటమ్మా ఇవన్నీ ఎవరు చేశారు?
4: ఇవన్నీ ఒక్క చేశాడు మా అట్ల. అయ్యో పాపం, పొద్దునే ఎంత కష్టపడి ఉంటావు.
1: నాకు పులుసు, ఉత్తంకాయ, పెరుగే పచ్చడి అదే.

0: నాలుగు లీటర్లు ఇచ్చింది. గంగన్న తాకలు చిన్నా, నువ్వు సూపర్ అదేనా.
1: అరే చూడరా ముగ్గు ఎంత అందంగా వేసిందో. బాగా

సో ఈ నేను సినిమా చూడలేదు కానీ ధీరజ్ అన్నాడు సినిమా చాలా బాగుంది సో ఈ పాట చూసాక డెఫినెట్ గా నాకు చూడాలని అయితే అనిపిస్తుంది అండ్ ఐ విల్ వాచ్ వెయిట్ అండ్ వాచ్ లాగా బట్ కమింగ్ బ్యాక్ నేను షో కి ముందర ఒక కోట్ చెప్పాను కదా మన దగ్గర డబ్బులుంటే మనని మనమే మర్చిపోవచ్చు ఎందుకంటే మేబీ కాస్త తెల్ల పొగరు వచ్చేసినామో తెలుసో తెలియకు ఏదైనా కొనియొచ్చు అనేసి ఒక పొగరు ఉంటుంది కదా అండ్ ఇప్పుడైతే దానికి సంబంధించిన గ్యాజెట్స్ వచ్చినది వచ్చినట్టే కొనేసేయాలని చాలా మందికి అనిపిస్తుంది కానీ మన దగ్గర డబ్బులు లేవనుకో మనని మనుషులే మర్చిపోతారు అది కూడా జరిగే అవకాశం ఉండొచ్చు విత్ దిస్ కోట్ దిస్ ఇస్ కల్పన సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే అండ్ 7 to 9 Dheeraj will be here to entertain you on the airwaves of 107.9 FM HD3 America lo Telugu Nestam and Radio Surbhi sounds like home so malli selo teeskoni vachhe varam kaluddamu you all have a wonderful time this is Kalpana signing off